ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈ అలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:56 దాటి 33 సెకండ్లు కావస్తున్నది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6 గంటలవుతున్నది. మరికొంచెంసేపట్లో హిందీల వార్తలు, అనంతరం 6:05 నిమిషాలకు ఇంగ్లీష్ల వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఇప్పటిదాకా మీరు శ్రీరామ భజనలు విన్నారు. పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి శర్మ, ఎన్ఎస్ ప్రకాష్. ప్రార్థన కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ఈ గీతాలు గానం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా.

ఇప్పటిదాకా మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన కొన్ని క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. మళ్ళా రేపు పొద్దుగల 6:10 ప్రసారమయ్యే ఈ ప్రార్థనా కార్యక్రమంలో శివస్తోత్రం ఇంటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి సందైతే రాత్రి 11 కొట్టేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ప్రసంగాలు, పరిచయాలు, ముచ్చట్లు, కథ, కదంబం, సినీ, జానపద సంగీతం ఇట్లా తీరొక్క కార్యక్రమాలతోని ఇవాళ మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ముందుగల్లా ఈ పొద్దుటిపూట కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఇంకొంచెం సేపట్ల అంటే 7:30కి ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన అద్భుతాలను గురించి శాస్త్రవేత్త మారుపాక సత్యనారాయణతో ముచ్చటింటారు. గదైనాక శిశు సంరక్షణ కేంద్రం నిర్వహణ గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కిన్నెర్ల వరలక్ష్మితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక 8:30కు ఈ పొద్దుగల పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 22వ భాగం ప్రసారమవుతుంది. పొద్దుమట్ల 5:30కు సంపురం చిన్నపిల్లల కార్యక్రమంలో జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంతో పాటు కొన్ని పిల్లల పాటలు ప్రసారమవుతాయి. 6:20కు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశ్రమ బృందం పాడిన ప్రేమ పాటలు 2వ భాగం, ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఇక ఇయ్యాల రాత్రి 7:30కి ప్రసారమయ్యే ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో కూరగాయ పంటలను తొలిదశలో ఆశించే చీడపీడలు వాటి నివారణ చర్యలను గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట, అదైనాక పశుపోషణలో పచ్చిమేత పశుధానాల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30కు కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో మావూరి భాగవతం కథలు సంపుటి నుంచి మనిషికి

ఉమ్మడి వడ్లు కథ ప్రసారమవుతుంది. రాత్రి 9:45 ఇగయి నుండి కార్యక్రమంలో కథారచయిత ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు చెన్నూరు సీతారాంబాబుతో ముచ్చట రెండో భాగం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలను వినిపించే ఈ కార్యక్రమంలో షహీద్ భగత్ సింగ్ నాటకం రెండో భాగం ప్రసారమవుతుంది. రచన పి నళిని, నిర్వహణ ఎస్ఎస్ వాజ్పేయి. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమాలు సుఖం ఉంటాయి. పొద్దుగల 8:45 సింగిడి సినీ గీతాల హరివిల్లు, పొద్దుమట్ల 5:00 మాట చెప్పునరి పాటయ్య నుండి, రాత్రి 8:00 ఉషారు సరదా సినీ గీతాలతో సందడి చేసే కార్యక్రమం ప్రసారమవుతుంది. అట్లనే 7:45 దిల్ పసంద్లో హిందీ సినీ గీతాలు వింటారు. రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు ప్రసారమవుతాయి. ఇవే కాకుండా తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కేంద్రాల నుంచి రిలీ అవుతాయి. ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:45 కావస్తున్నది. మరికొంచెంసేపట్ల తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అట్లనే 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువతను లబ్దిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్యా పరిశోధన రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాద్లో ప్రపంచ అత్యుత్తమ

0: విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: The NDA government has given the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Vikasit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations but also result and accountability. Now the young political leadership's the strength of the Vikasit Bharat.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నికా ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకి గర్వకారణం కాబట్టి మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తామని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదేవిధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎన్నవేళ్లా కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతం

0: లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతా ప్రవాచిక రచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्यां स्थिते भाजपा मुख्यालये भाजपा दलस्य नवनियुक्तैः राष्ट्रीय पदाधिकारिभिः सह उपवेशनम् अकरोत्. भाजपाध्यक्षं नितिन नवीनं विहाय दलस्य राष्ट्रियोपाध्यक्षाः, महासचिवाः, अन्ये पदाधिकारिणः च अपि उपवेशने उपस्थिताः आसन्. प्रधानमन्त्रिणा सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् सन्देशे उक्तं यत् संघटनात्मकोपवेशनानि नूतन विचारैः नवदृष्टिभिः च सम्बद्धानि भवन्ति. येषाम् उद्देश्यं दलस्य सुदृढीकरणं, जनसम्पर्कस्य च विस्तारः अस्ति. सः उक्तवान् यत् दलस्य सहकर्मिभिः नूतन संघटनात्मक दलस्य सदस्यैः च सह अत्युत्तमः संवादः जातः. इतः प्राक् भाजपा दलस्य राष्ट्रियाध्यक्षः नितिन नवीनः नवनियुक्तैः राष्ट्रिय पदाधिकारिभिः सह उपवेशनम् अकरोत्. नितिन नवीनः सनसूचितवान् यत् उपवेशनावधौ भाजपा दलेन वन्दे मातरम् इत्यस्य ऐतिहासिक परम्परायाः सम्माननस्य संरक्षणस्य च सम्बन्धे एकः प्रस्तावः अपि पारितः. दलेन सम्पूर्णस्य वन्दे मातरम् इत्यस्य सम्माननम्, गौरवं, ऐतिहासिक परम्परां, राष्ट्रिय स्थानं च संरक्षितुं संकल्पः अपि कृतः. भारतस्य राष्ट्रियगीतस्य रूपेण तस्य स्थानं यथावत् स्थापयितुं दलं प्रतिबद्धमस्ति. रक्षामन्त्री राजनाथसिंहः अद्य कोलकातायां गार्डन रीच शिप बिल्डर्स एण्ड इंजीनियर्स लिमिटेड अथ यंत्र इंडिया लिमिटेड चेत्यनयोः गार्डन रीच इत्यत्र स्थितेभ्यः पञ्चसौविध्य केन्द्रेभ्यः आयोज्यमाने भूमिपूजन समारोहे भागं ग्रहीष्यति. पश्चिमबंगालस्य मुख्यमंत्री सुवेन्दु अधिकारी अपि कार्यक्रमे उपस्थितः भविष्यति. भूमिपूजन समारोहानन्तरं जीआरएसई इत्यस्मिन् भवने सूक्ष्म लघु मध्यमोद्यमैः सह संवाद सत्रम् आयोजयिष्यते. रक्षामन्त्री दिवसस्य उत्तरार्धे युवभारती क्रीडांगणे ईस्ट बंगाल एफसी तथा मोहन बागान सुपर जॉइंट इत्यनयोः मध्ये आयोज्यमानायाः ड्यूरन कप इत्यस्य स्पर्धायाः निर्णायकचक्रमपि द्रक्ष्यति. भारतीय वायुसेनया ऑस्ट्रेलिया मलेशिया देशयोः द्वयोः अन्ताराष्ट्रिय विमानाभ्यासयोः स्वीय सहभागिता सफलतया सम्पन्ना. एतयोः ऑस्ट्रेलियायां पिच ब्लैक 20-26 इत्यभ्यासः अथ मलेशियायां उदार शक्ति 20-26 इत्यभ्यासः च सम्मिलितौ स्तः. रक्षामन्त्रालयेन उक्तं यत् द्वयोः देशयोः भारतीय वायुसेनायाः सहभागितया హింద ప్రశాంత క్షేత్రే

0: तस्याः परिचालनक्षमता, उन्नत सामरिक समन्वयम् अथ रणनीतिक रक्षा सहयोगं च सुदृढीकर्तुं प्रतिबद्धता प्रकाशिता। विदेशमंत्री डॉ एस जयशंकरः अद्य प्रभृति रूस देशस्य द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति। तत्र जयशंकरः भारत रूस अन्ताप्रशासनिक आयोगस्य वाणिज्यार्थिक प्रविधि सांस्कृतिक सहयोगानां 27वें अधिवेशनस्य साध्यक्षतां विधास्यति। यात्रावधौ डॉ जयशंकरः रूस देशस्य विदेश मंत्रिणा सर्गेई लावरोव इत्यनेन सह मेलनं करिष्यति अथ क्षेत्रीय वैश्विक विषयेषु अपि चर्चा करिष्यति। क्रीडा मन्त्रालयेन ह्यः जापाने आगामि मासे प्रारप्स्यमाणानाम् एशियायाः क्रीडानां कृते 290,000 भारतीय दलस्य अनुमोदनं कृतम्। अस्मिन् दले 65,200 पुरुषाः अथ 27,200 महिलाः च क्रीडकाः सन्ति। भारतस्य 20-सदस्ययुतं बैडमिंटन दलं पीवी सिंधुः, लक्ष्य सेनः, आयुष शेट्टी इत्यादिभिः प्रसिद्धैः क्रीडकैः युक्तमस्ति। अस्मिन् दले महिलायुगलं गायत्री गोपीचन्दः अथ त्रिसा जोली अपि सम्मिलिताः सन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి జిల్లా సమాచార లేఖ. మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు జి రవికుమార్ యాదవ్.
2: అమరుల త్యాగాలు వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగడమే వారికి నిజమైన నివాళులు. పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తదితరులు చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి దేశానికి దిశానిర్దేశం చేశారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 80 పూర్తవుతున్న సమాజంలో కొన్ని సాంఘిక దురాచారాలు, సామాజిక రుగ్మతలు కొనసాగుతుండటం బాధాకరమని మంత్రి అన్నారు. సామాజిక రుగ్మతలు రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభాతభేరి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా మంత్రి ప్రకటించారు. దేశ ఐక్యత సమగ్రతను కాపాడేందుకు కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఎంపీ డీకే అరుణ్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. న్యూ టౌన్ నుంచి క్లాక్ టవర్ వరకు సాగిన ర్యాలీలో ఎంపీ డీకే అరుణ్ పాల్గొన్నారు. భారతదేశ ఐక్యత సమగ్రత ప్రపంచానికి చాటేలా ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగిరేయాలని డీకే అరుణ్ కోరారు. మహబూబ్ నగర్ జిల్లాలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకం అమలు సమర్థవంతంగా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ సిబ్బందితో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం ద్వారా అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. చేపట్టిన పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు సర్వై పాపన్నగౌడ్ అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. సర్వై పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలో పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన సర్వై పాపన్నగౌడ్ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అన్నగారిన వర్గాలకు సమాన హక్కులు, ఆత్మగౌరవం కల్పించాలనే లక్ష్యంతో ఆయన సాగించిన పోరాటం ఆదర్శనీయమని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల యువతకు సైతం ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక గనులు భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్లతో 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రి నియోజకవర్గం పల్లమడి గ్రామంలో ఆదివారం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక శిక్షణ కేంద్రాలు అందుబాటులోకి వస్తే స్థానికంగానే యువతకు నైపుణ్యాభివృద్దితో పాటుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో పాటు జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలు నేర్చుకుంటే జర్మనీ, జపాన్, యూరోప్ తదితర దేశాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు పొందవచ్చని మంత్రి తెలిపారు. సామాన్యులు, బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ కొనియాడారు. సర్దార్ సర్వై పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఆయన విగ్రహానికి ఎంపీ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాపన్నగౌడ్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదని, అన్నగారిన వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఏకధాటపైకి తీసుకొచ్చి బలమైన పోరాట శక్తిగా మలిచిన పాపన్నగౌడ్ నాయకత్వం ప్రత్యేకమైందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బీసీలు, పేదలు, అన్నగారిన వర్గాల అభ్యున్నతికి అనేక చర్యలు చేపడుతుందని

0: డికి అరుణ తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, క్రమశిక్షణ, నైతిక విలువలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే విద్యార్థులు సమగ్ర వికాసం సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నగరంలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట స్థాయి విద్యార్థుల క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే సరైన మార్గంలో నడిపించి ఉన్నత లక్ష్యాలు సాధించేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్టంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరు కావటం అభినందనీయమన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో ప్రతిభ కొదవలేదని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే వజ్రాల్లా మెరిసి సమాజానికి, దేశానికి ఉపయోగపడే పౌరులు ఎదుగుతారని తెలిపారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామ పంచాయతీ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డ్స్ పరిశీలించిన కలెక్టర్ పంచాయతీ తీర్మానం లేకుండానే నిధులు వినియోగించినట్టు గుర్తించారు. అలాగే పంచాయతీ కార్యదర్శి సమర్పించిన కొన్ని తీర్మానాలు నకిలీగా ఉన్నట్టుగా పరిశీలనలో తేలింది. రికార్డు నిర్వహణలో లోపాలు గుర్తించిన కలెక్టర్ గాజులపేట పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
1: మీరింతవరకు మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ జి రవికుమార్ యాదవ్. జిల్లా సమాచార లేఖ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత సార్వభౌమాధికారం గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं जाना चाहिए. अहिंसा का अर्थ है मन वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारण मनी, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు.

సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన

0: మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ జోడి కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు, విజ్ఞానం చైతన్యం సమాచారం అందించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన అద్భుతాలను గురించి శాస్త్రవేత్త మారుపాక సత్యనారాయణతో ముచ్చట, ఇంకా శిశు సంరక్షణ కేంద్రం నిర్వహణ గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కిన్నెర్ల వరలక్ష్మితో ముచ్చట ప్రసారమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, ఏకాదశి, మూలా నక్షత్రం. ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం, జిల్లాల వాతావరణం అక్కడక్కడ పొడిగా ఉంది, కొన్ని చోట్ల వర్షపాతం నమోదయ్యింది. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇంకా పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కూడా కురిసింది. గాలిలో తేమ 94% నమోదైంది. ఇక వచ్చే 24 గంటలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కొమరం భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు. మనిషిని ఉత్తేజపరిచేది, మనసుకు స్వాంతన చేకూర్చేది సంగీతం. ఇప్పుడు విందాం 2 నిమిషాల పాటు వాద్య సంగీతం చెవులకింపుగా.

0: ఈ అలర్ట్ కోసం యోసం సలహా.
1: నా పేరు జి అనిల్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్. పత్తి పంటలో మెగ్నీషియం లోపం ఏర్పడింది అనుకోండి, మనకు కింది ఆకులు, ముందుగా కింది ఆకులు ఎర్రబడిపోతాయి, మొత్తం ఆకు మొత్తం ఎర్రగా అయిపోయి తర్వాత రాలిపోతుంది. సో ఆ సమయంలో కాకుండా మెగ్నీషియం అనేది ముందుగానే మనం ఈ సమయంలో పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 2 కేజీల మెగ్నీషియం సల్ఫేట్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది, ఎకరానికి 2 కేజీల చొప్పున పిచికారీ చేసుకోవాలి. సో దాంతోపాటుగా బోరాన్ లోపం, వచ్చిందంటే ఈ నకిరీ రాలిపోవడం, తర్వాత పూత రాలిపోవడం, చిన్న చిన్న కాయలు రాలిపోవడం జరుగుతుంది. సో దాని కోసం ముందుగానే ఎకరానికి 300 గ్రాముల బోరాక్స్ అని దొరుకుతుంది, అది మనం ఏ పురుగు మందుతో అయినా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఫార్ములా 4, అందులో అన్ని మైక్రోన్యూట్రియంట్స్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇది మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడికి, అట్లాగే పంట యొక్క ఆరోగ్యానికి దోహదపడుతుంది.
0: ఇది ఇయలటి వ్యవసాయ సలహా. గిన్ల పత్తి పంటలో సూక్ష్మ పోషక లోపాల నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ చెప్పిన సలహా ఇన్నారు.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: మన భాష మనయాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు. చరిత్రలో ఈరోజు ఇలాంటి రోజుకు చరిత్రలోన్న ప్రాధాన్యత విశిష్టతను తెలుసుకుందాం. ఇలా స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు, గాయకుడు కేకే, ప్రసిద్ధ కవి రచయిత డాక్టర్ పేర్వారం జగన్నాథం జయంతి, ఇంకా ప్రముఖ కవి రచయిత ఉండేల మాలకొండారెడ్డి, కథా నవల రచయిత అట్టాడ అప్పలనాయుడు, ప్రసిద్ధ రచయిత బిఎస్ రాములు, నటుడు వినీత్ పుట్టినరోజు, ఇంకా ఇయల జాతీయ అంతరిక్ష జరుపుకుంటున్నారు. సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఇయల్ల. 1940-1950 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్న వ్యక్తుల్లో ప్రకాశం పంతులు ఒకరు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురు నిలిచి ఆంధ్ర కేసరి అని పేరు పొందిండ్రు. ప్రకాశం పంతులు న్యాయవాద వృత్తి చేపట్టి బాగా పేరు సంపాదించుకున్నారు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడైండు. 1907లో లండన్లో బారిస్టర్ కోర్సు పూర్తి చేసిండ్రు. మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్ ప్రారంభించిండు. తర్వాత న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి స్వరాజ్య పత్రికకు సంపాదకత్వ బాధ్యతలను చేపట్టిండ్రు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు. ఇయల జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్-3 విజయాన్ని స్మరించుకోవడంతో పాటు అంతరిక్ష పరిశోధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. అమెరికా రష్యాల కంటే కొంచెం ఆలస్యంగా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన భారత్ చంద్రయాన్ 3తో చంద్రుడిపై ల్యాండర్ ను సాఫీగా దింపిన 4వ దేశంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనతను సాధించినాయి. ఇక చంద్రుడి దక్షిణ ధృవంపైకి ల్యాండర్ రోవర్ ను పంపిన మొదటి దేశంగా భారత్ అవతరించింది.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు ఇనండి. అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన అద్భుతాలను గురించి శాస్త్రవేత్త మారుపాక సత్యనారాయణతో ముచ్చట. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా పునఃప్రసారం చేస్తున్న కార్యక్రమం ఇది. ఇనండి.
5: సత్యనారాయణ గారు నమస్కారం.
6: నమస్కారం.
5: మీరు దాదాపు 37 ఏళ్ల పాటు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో పనిచేసి హైదరాబాద్లో ఉన్న దాని కార్యాలయం శాటిలైట్ డేటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో గ్రూప్ డైరెక్టర్గా పనిచేస్తూ పదవీ విరమణ తీసుకున్నారు. మీ అనుభవం ఆధారంగా అసలు ఈ ఇస్రో సంస్థ గత దాదాపు 55 ఏళ్లలో భారతదేశ నవనిర్మాణంలో ఎటువంటి పాత్ర వహించిందో దాని గురించి అనేక అంశాలు తెలుసుకోవాలని ఉంది. సంస్థలో పనిచేసిన వ్యక్తిగా మీరు సాధికారికంగా ఆ విషయాలు మాకు చెప్పగలరు. ముందుగా అసలు అంతరిక్ష పరిశోధన రంగంలోకి భారతదేశం తప్పకుండా ప్రవేశించాలి అనే ఈ ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటుకు పనిచేసిన వ్యక్తి ఎవరు, ఆయన ఆలోచన ఎటువంటిది, దాని గురించి చెప్పండి.
6: జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే అంతరిక్ష పరిజ్ఞానం మన దేశంలో అలా కూడా తెలియని సమయంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అనే ఒక మహోన్నతమైన వ్యక్తి నాసాలో పనిచేస్తూ
5: ఆయన గుజరాత్ రాష్ట్రంలో
6: ఒక వ్యాపారవేత్త కొడుకుగా జన్మించాడు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన దేశభక్తి చాలా పొగడవలసిన విషయం. తన తండ్రి ప్రోత్సాహంతో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చాలా పరిశోధనలు చేస్తూ అమెరికా వెళ్ళాడు. అమెరికాలో నాసాలో అక్కడ అంతరిక్ష విభాగమైన నాసాలో పనిచేస్తూ 3-4 ఏళ్లు పనిచేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇలాంటి పరిశోధనలు మన భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన ఆయన మనసులో తట్టింది. అదే తట్టిన తడవుగానే ఆయన మొదలు పెట్టాడు. ఏ విధంగా తీసుకుపో, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దీన్ని అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఇండియాకు ఉపయోగపడేలా చేయాలి అనే ఆలోచనతోనే మిగిలిన ఆయనతో పనిచేసిన నాసాలో పనిచేసిన ఇతర శాస్త్రజ్ఞులతో పాటు మాట్లాడుతూ వాళ్ళని మోటివేట్ చేస్తూ, అంటే డాక్టర్ యువర్ రావు, అబ్దుల్ కలాం, కస్తూరి రంగన్, వైజయరావు అని మన తెలుగు అతను ఒక ఆయన ఉండేవాడు, రామకృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు, అంబారావు అని ఇలాంటి చాలా మందిని మోటివేట్ చేసి అక్కడ నుంచి
5: వీళ్ళంతా కూడా నాసా సంస్థలు
6: పనిచేస్తూ
5: వివిధ భారతీయులందరినీ ఆయన కూడగట్టారు.
6: కూడగట్టి మన దేశాన్ని తిరిగి వచ్చేలా వాళ్ళను ఒప్పించి తిరిగి వచ్చేసి మరి ఏం చేయాలి, రాజకీయ నాయకులను కూడా మనం కన్విన్స్ చేయాలి. ఆ విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూను కలిశారు. 1963లో మాట ఇది. కలిసినప్పుడు ఆయన ఒకే ప్రశ్న వేశాడు, మనం చేయగలుగుతామా, మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇంత ఖర్చు చేస్తే మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకేమీ తెలియదు కదా దీని అంతరిక్ష పరిజ్ఞానం, మనకేమీ తెలియదు కదా, ఏ విధంగా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ను పెంచడం అని చెప్పి ఆలోచించారు. ఆ విధంగా దేవలాల్ లెవెల్ను కన్విన్స్ చేసి వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని చాలా తక్కువ అమౌంట్, ఐ థింక్ నా ఉద్దేశంలో 2 కోట్లు శాంక్షన్ చేశారు. మొదట్లో శాంక్షన్ తీసుకుని మొదలు పెట్టారండి. ఆయననే మనం ఇప్పుడు మన అంతరిక్ష విభాగానికి ఫాదర్ ఆఫ్ స్పేస్ అంటారు ఆయన.

0: గొప్ప వ్యక్తి. ఆ విధంగా మన భారతదేశంలో మొదలైందండి.
1: మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
0: ఈ క్రమంలో ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఏ స్థలం మనకు ఉపయోగపడుతుంది, ముఖ్యంగా ఈ రాకెట్ లాంచింగ్, వాహన నౌకను ప్రయోగించాల్సింది ఓన్లీ బీచ్ సముద్ర తీరంలోనే చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఏమైనా జరిగినా కూడా సముద్రంలోనే పడుతుంది, కానీ మనుషులు నివాస స్థలంలో పడకూడదు అని చెప్పి ఆ విధంగా సముద్ర తీరాలను పరిశోధించారు, ఎక్కడెక్కడ ఏ విధంగా
1: అనుకూలమైన
0: ఉపయోగపడుతుందని. దీనికి మనకు నియరెస్ట్ అంటే భూమధ్య రేఖకు చాలా దగ్గరలో ఉన్న ప్రదేశం ఏదా అని చెప్పి ఆలోచించారు. ఆ విధంగా చూస్తే తుంబా ఎక్వటోరియల్ లాంచ్ వెహికల్ అని, లాంచ్ సిస్టమ్ స్టేషన్ అని త్రివేంద్రం దగ్గర ఉన్న బీచ్ లో, తుంబా అనే బీచ్ లో మొదలు పెట్టారండి. ఆ విధంగా అక్కడ ఒక చర్చ్, అక్కడ కూడా స్థలం, ఒక బిల్డింగ్ కావాలి. ఈ 2 కోట్లలో బిల్డింగ్లు అలాంటివన్నీ చేయడం కష్టం అని చెప్పి ప్రస్తుతం ఉన్న ఒక చర్చ్ను ఒక కేంద్రంగా తీసుకొని ఆ చర్చ్లోనే చిన్న ల్యాబొరేటరీ తయారు చేసుకుని అక్కడే రాకెట్ ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడండి.
1: బాగుంది. మరి ఇది 1963లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 50 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే, ఇప్పుడు ఈ ఉపగ్రహాలను పంపించాలి అంటే వాహన నౌకలు కావాలి. సో వాహన నౌకలను క్రమక్రమంగా అభివృద్ధి చేసుకోవడంలో మన దేశం చాలా ముందుకు వచ్చింది. రకరకాల ఉపగ్రహాలను ఈ వాహన నౌకలను ఆధారంగా చేసుకుని మనం పంపించగలిగాము. వాటి వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉనగూడుతున్నాయి. ఇది కాకుండా ఇతర గ్రహాలకు కూడా అంతరిక్ష నౌకలు పంపాలి అనే ప్రయత్నం కూడా అప్పుడప్పుడు మన అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తూ ఉంది. ఈ వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధి ఏ రకంగా ఉంది, ఈ వికాసం ఏ రకంగా ఉంది అనే దాని గురించి మీరు చెప్తే చాలా బాగుంటుంది. ముందుగా మనం వాహన నౌకల విషయం తీసుకుందామా?
0: అవునండి. ప్రప్రథమంగా మనం ఆలోచించాల్సింది అంటే, అంటే మన అంతరిక్ష విభాగం సైంటిస్టులు మన పూర్వీకులు చేసినటువంటి ఏ విధంగా ఉపయోగపడుతుంది మొదలు మనం తెలుసుకోవాలి. ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ అంతరిక్ష ప్రయోగాలు, అక్కడి నుంచే మొదలెట్టాలి మనం. అదే మనకు సార్థకత వస్తుంది, మనం చేసే ఖర్చు దానికి సార్థకత వస్తుంది. సో ఆ విధంగా చూస్తే ఏ ఏ రంగాల్లో అంటే ఉపయోగపడుతుంది అనే దాని గురించి పరిశోధన చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ అంటే అంతర్జాతీయంగా ఏ విధంగా వేరే దేశాలు ఏ విధంగా ఉపయోగం చేసుకుంటున్నాయి దాని గురించి కూడా పరిశోధన చేస్తే 3 రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటేమో కమ్యూనికేషన్, అంటే కమ్యూనికేషన్ ఇప్పుడు మన టెలిఫోన్ సిస్టమ్ సంస్థ కానీ, టీవీ సంస్థ కానీ, బ్రాడ్కాస్టింగ్ సంస్థ కానీ, ఈ విధమైన
1: ఇంటర్నెట్ కానీ
0: ఇలాంటి సమయంలో ఆ టైంలో ఇంటర్నెట్ అలాంటివి లేకున్నా కూడా బట్ ఈ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. సో అదొక విధమైన ఉపయోగం మన దేశానికి ఉపయోగపడుతుందని ఒక రకమైన ఆలోచన దృక్పథం ఉండే. రెండొకటి ఏంటంటే రిమోట్ సెన్సింగ్, అంటే మనం భూమిని ఏ విధంగా పరిశోధించగలిస్తాం, భూమిలో ఉన్న వాటిని, భూమిపైన ఉన్న వాటి,
1: భారతదేశపు భూభాగం మీద ఏమేమి ఉన్నాయి
0: ఎలా ఉన్నాయి, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుంది చాలా తొందరగా. అంటే ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది, అది ఒకసారి సర్వే చేయాలంటే ఒక దాదాపు 2 ఏళ్ళు పడుతుంది. ఆ 2 ఏళ్ళు చేసేటప్పుడు చాలా మార్పులు వస్తాయి. దాని బదులు అంతర్జాతీయంగా ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని సో రిమోట్ సెన్సింగ్ విభాగంలో పరిశోధనలు చేయాలనే ఒక ఆలోచన కూడా వచ్చింది.
1: అంటే అడవులు ఎక్కడున్నాయి, గనులు ఎక్కడున్నాయి, భూమి లోపల
0: వాటర్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి,
1: నగరాలు ఎట్లా వృద్ధి చెందుతున్నాయి, ఈ సమాచారం అంతా కూడా అంటే మన భారత భూ ప్రాంతం గురించిన అనేక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని అంతరిక్షం నుంచి చాలా సులభంగా, చక్కగా, స్పష్టంగా రాబట్టవచ్చు, తొందరగా.
0: అందుకని ఆ విభాగంలో పరిశోధనలు మొదలయ్యాయండి. ఇంకొక విభాగం ఏంటంటే సైంటిఫిక్,
1: శాస్త్రీయ పరిశోధన.
0: అంటే ఇప్పుడు రేడియేషన్స్ ఏం వస్తున్నాయి అంతరిక్షం నుంచి మన ఇండియా మన భూభాగానికి, ఏ విధమైన రేడియేషన్స్ వస్తున్నాయి,
1: రకరకాల ఎటువంటి తరంగాలు వస్తున్నాయి,
0: దానివల్ల ఎఫెక్ట్స్ ఏమిటి, ఏ విధమైన ఎఫెక్ట్స్ వస్తాయి అనే దాని గురించి కూడా అదొక విభాగం కాదు. రీసెంట్ అంటే అప్పుడు శాస్త్రజ్ఞులు విజువలైజ్ చేయలేదు, రీసెంట్ అంతర్జాతీయంగా చూసి మొదలుపెట్టింది ఏంటంటే ఇంటర్ ప్లానెటరీ, అంటే వేరే గ్రహాలకు వెళ్లే వాహన నౌకను కూడా మనం తయారు చేసుకోవాలి అంతర్జాతీయంగా. అదే విధంగా అదే క్రమంలో చేస్తున్నారు
1: ఉపగ్రహాలు, గ్రహాలు.
0: సో ఆ గ్రహాలకు వెళ్లేది చంద్రయాన్ అని, అంటే చంద్రునికి పోవడానికి, మంగళయాన్ అని,
1: మంగళగ్రహం,
0: మార్స్ వెళ్ళడానికి కావాల్సిన వాహన నౌకలు కూడా చేయడానికి మొదలుపెట్టారండి.
1: జరుగుతాం. సరే, అంటే వాహన నౌకల గురించి మాట్లాడే ముందు అసలు ఈ ఇస్రో సంస్థ ఏ పని చేసినా కూడా దీని ఉపయోగం ఎలా ఉంటుందో ఆలోచించి ఆ రకంగా తన పరిశోధనలు మలుచుకుని
0: ముందుకు వెళ్తుంది.

0: ముందుకు వెళ్తున్నాను. సరే, మరి అయితే వాహన నౌకల విషయంలో ఎట్లాంటి అభివృద్ధి జరిగింది?
1: ఈ వాహన నౌక అభివృద్ధి అనేది చాలా కష్టతరమైన విషయం అండి. ఎందుకంటే ఈ వాహన నౌకల వలన వేరే విధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిసైల్ లాగా కూడా వాడవచ్చు దీన్ని. డిఫెన్స్ లో మిసైల్ లాగా వాడుతుంది. అది అభివృద్ధికి అగేన్స్ట్, అభివృద్ధికి సహకరించని మిసైల్ అది. అందువల్ల దానికి ఉపయోగపడదు అని చెప్పి వేరే కంట్రీ, వేరే అంతర్జాతీయ
0: భారతదేశం కూడా మిసైల్స్ లాంటి శస్త్రాలను ఆకాశం నుంచి ప్రయోగించగల శస్త్రాలను తయారు చేసుకోవడానికి ఈ సాంకేతిక ప్రక్రియ తోడ్పడుతుందని ఇతర దేశాల వల్ల అందించారు.
1: మనకు అంగీకరించు మనకు టెక్నాలజీ కూడా ఇవ్వరు. అందుకని మన సొంత టెక్నాలజీ ఇండిజినస్ గా తయారు చేసుకోవాలి. దాని కొరకు ఒకేసారి మనం పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయలేము. సో అంచెలంచెలుగా SLV-3 అని అంటే చాలా తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాన్ని తక్కువ కక్షలో వేసి ఆ విధమైన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ పోవడం, దాని సక్సెస్ అయిన తర్వాత ఇంకొన్న లెవెల్కి పోవడం, అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ 40 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 350 కిలోమీటర్లో ఉన్న అంత కక్షలోకి తీసుకుపోవడానికి కావాల్సిన వాహన నౌకను తయారు చేసుకుని అక్కడి నుంచి ఈ రోజు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఈ రోజు దాదాపు 6000 కిలోగ్రామ్స్ బరువున్న ఉపగ్రహాన్ని 36000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి తీసుకువెళ్లే కేపబిలిటీకి మనం రాగలిగాము.
0: అంటే చాలా ముందుకు వెళ్ళగలిగాము. అయితే మీరు చెప్తున్న విషయంలో ఈ కక్ష ఎంత ఎత్తులో ఉంటే అటువంటి కక్షలు, అంటే ఈ కక్ష ఎంత ఎత్తు ఉంటే ఆ కక్షలో తిరిగే ఉపగ్రహం మనకు అంత ఎక్కువ సమాచారాన్ని ఇస్తుందనా?
1: దీనిలో రెండు ఉంటాయండి. ఒకటి తక్కువ కక్షలో ఉన్నాననుకోండి, తక్కువ కక్షలో ఉంటే మనం తీసుకునే ఇమేజెస్ రిజల్యూషన్ స్పష్టత ఎక్కువ ఉంటుంది. దూరంగా ఉంటే కవరేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం దాన్ని
0: ఎక్కువ విస్తీర్ణం
1: ఉన్న సమాచారం వస్తుంది, కానీ స్పష్టత తక్కువ ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే రెండు వైపులా
0: ఎక్కడ ఉపగ్రహాలు కావాలి,
1: రెండు రకాల ఉపగ్రహాలు కావాలి. స్పష్టత ఉన్న ఉపగ్రహం కావాలి, స్పష్టత మీడియం ఉన్న ఉపగ్రహం కావాలి. దీనికి ఇంకొక విషయం ఏంటంటే మన కమ్యూనికేషన్ కొరకు మన 24 అవర్స్ మనకు 24 గంటలు మనకు అనుబంధంలో ఉన్న ఉపగ్రహం కావాలి. తక్కువ కక్షలో ఉన్నవి మనకు 24 గంటలు కనబడవు. సో ఆ విధంగా 24 గంటలు కనబడే ఉపగ్రహం కావాలి అంటే అయితే 36000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోనే ఉంచాలి.
0: అంటే ఈ రోజు మన కమ్యూనికేషన్ రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి సరిపడే స్థాయిలో మన ఉపగ్రహాలను పెట్టుకోగలిగాం కాబట్టి మనకు వీలవుతుంది.
1: అదే
0: బాగుంది. అయితే ఇప్పుడు రోహిణి నుంచి మొదలై ఇవాళ మార్క్ 3 వరకు ఉన్న ఈ వాహన నౌకల విషయం గురించి క్లుప్తంగా చెప్తారా?
1: రోహిణి వాహన నౌక 1980లో మొదలైందండి. 1980లో అబ్దుల్ కలాం సారథ్యంలో మొదలైంది. అది సక్సెస్ఫుల్ గా 40 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 350 కిలోమీటర్ల ఉన్న కక్షలో ప్రవేశపెట్టామండి. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ సాటిలైట్ లాంచ్ వెహికల్, దట్ ఈస్ ఆగ్మెంటెడ్ సాటిలైట్ లాంచ్ వెహికల్ అని ASLV అంటారండి. ఆ ASLV ఏంటంటే 240 కిలోగ్రాముల ఉన్న ఉపగ్రహాన్ని 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టగలిగే స్తోమత ఉన్న ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశామండి. కానీ అల్టిమేట్ కావాల్సింది 900 కిలోమీటర్ల దూరం ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టగలిగే ఒక ఉపగ్రహ వాహనం ఒక కావాలండి. దాని కొరకే PSLV అనే ఒక ఉపగ్రహాన్ని 1993లో
0: వాహన నౌకను
1: డెవలప్ చేసి లాంచ్ చేశాము. దాని యొక్క స్తోమత ఏంటంటే 750 కిలోగ్రామ్స్ ఉపగ్రహాన్ని 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టగలిగే స్తోమత కల వాహన నౌక అండి. ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కంపారిజన్లో మనం చేయగలిగాము. అది ఈ రోజు వరకు కూడా అదే వాహన నౌక చాలా ఉపయోగపడుతుందండి. అది కాకుండా మనం కమ్యూనికేషన్ రంగంలో ఉపయోగం కావడానికి 36000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో పెట్టడానికి ఇంకా ఎక్కువ బరువు ఉన్న సాటిలైట్ ను అంటే ఉపగ్రహాన్ని తీసుకుపోగలిగే వాహన నౌకను అభివృద్ధి చేయవలసి వచ్చిందండి. అదే క్రమంలో మనం GSLV జియో స్టేషనరీ సాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. ఈ GSLVని అభివృద్ధి చేయాలని ఉపక్రమించాను. ఇది 2001లో లాంచ్ చేసిన తర్వాత అది దాంట్లో కూడా సక్సెస్ఫుల్ గా మనకు ఆ కేపబిలిటీ కూడా వచ్చిందండి. సో దాని యొక్క కేపబిలిటీ ఏంటంటే 3000 కిలోగ్రామ్స్
0: 3000 కిలోగ్రాముల
1: బరువు ఉన్న ఉపగ్రహాన్ని 36000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టగలిగే స్తోమత చేరిందండి. కానీ అది కూడా సరిపోలేదు. ఆ బరువు

0: ఉపగ్రహం కూడా మనకు సరిపోలేదు, ఎందుకంటే ట్రాన్స్పాండర్స్ బ్యాండ్ విడ్త్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం చాలా కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్స్ చాలా పెరిగిపోయాయి,
1: అవసరాలు బాగా పెరిగాయి,
0: అవసరాలు చాలా పెరిగిపోయాయి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత దాని యొక్క ఉపయోగం ఎక్కువైంది, వీడియో కాన్ఫరెన్సింగ్ ఇలాంటివన్నీ చాలా వచ్చాయి. దానివల్ల మనకు ట్రాన్స్పాండర్ బ్యాండ్ విడుతులు చాలా ఇంకా అధికంగా కావాల్సి వచ్చింది. ఇప్పుడు కావాల్సింది అంటే 6000 కిలోగ్రాములు కావాల్సిన బరువు ఉన్న ఉపగ్రహాన్ని 36000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ప్రవేశపెట్టగలిగే వాహనం కావాల్సి వచ్చింది. ఆ విధంగా అదే క్రమంలో GSLV Mark III అని ఒక వాహన నౌకను అభివృద్ధి చెందండి. దాని యొక్క క్రిటికల్ ఏంటంటే క్రయోజెనిక్ అనే ఒక టెక్నాలజీ. ఆ క్రయోజెనిక్ టెక్నాలజీ అంటే చాలా తక్కువ శీతలీకరణ, అంటే ఆక్సిజన్ హైడ్రోజన్
1: వీటిని చాలా తక్కువ ఉష్ణోగ్రత,
0: చాలా తక్కువ ఉష్ణోగ్రత అంటే -274 కెల్విన్ దగ్గర దాని గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ హైడ్రోజన్ ను లిక్విడ్ రూపంలో ద్రవ రూపంలో పెట్టి ప్రయోగించడం వలన చాలా తక్కువ వెయిట్ తోని బరువుతోని చాలా ఎక్కువ ఎత్తులోకి పోగలిగే స్థూమత తయారింది. ఆ టెక్నాలజీ అభివృద్ధి చెందగలిగాము.
1: ఇవన్నీ కూడా మనం దేశంగానే అభివృద్ధి చెంది
0: మన దేశంలోనే
1: చేసుకున్నామా, లేక కొంత విదేశాల సహకారం కూడా,
0: కొంత విదేశాల సహకారం తీసుకున్నా కూడా ప్రస్తుతానికి మనం ISRO లోనే సొంత టెక్నాలజీతో చేయగలుగుతున్నామండి. సో దీనివల్ల మనకు 6000 కిలోగ్రామ్స్ ఉన్న ఉపగ్రహము 36000 కిలోమీటర్లు ఉన్న కక్ష్యలోకి పెట్టగలిగే స్థూమత అందుకున్నాం. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లో మనం 4వ స్థానంలో ఉన్నామండి, అమెరికా, రష్యా, చైనా తర్వాత మనం.
1: సరే, మీరు వాహన నౌకల గురించి చెప్పారు. ఇప్పుడు 1963లో ఈ సంస్థను ఏర్పరిచాము, 1980లో మొదటి వాహన నౌకను ఈ సంస్థ తయారు చేసుకోగలిగింది. అయితే ఆ 17 సంవత్సరాల్లో మరి సంస్థ ఏమి చేస్తూ ఉండింది, ఏ రకమైన ప్రయత్నంలో ఉంది?
0: ఈ 17 సంవత్సరాలు అంటే మొదట్లో ఓన్లీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవి. ఆ క్రమంలో ఇది అటామిక్ రీసెర్చ్ సంస్థ కింద,
1: దాని కింద ఉన్న విభాగంగా
0: ఉండేది. ప్రయోగశాల నిర్మించడము, తర్వాత పరిజ్ఞానం తీసుకోవడము. 1980లో మనం SLV-3 చేశాం, కానీ దానికంటే ముందు సౌండింగ్ రాకెట్స్ ఉండేవి. అంటే జస్ట్ 2 కిలోగ్రామ్స్ 3 కిలోగ్రామ్స్ ఉన్న పేలోడ్ ను 4-5 కిలోమీటర్స్ దూరంలో పంపించగలిగే కక్షలో కాదు స్పేస్ లోకి పంపించి ఆ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలెట్టామండి.
1: అంటే ముందు చిన్న చిన్న ప్రయోగాలతో చేస్తూ స్థిరమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటూ ముందుకు
0: వెళ్ళామండి.
1: అయితే ఇప్పుడు ఈ రోహిణి వాహన నౌకను 1980లో ప్రయోగించిన తర్వాతి కాలం నుంచి రకరకాల ఉపగ్రహాలను మనం ప్రవేశపెట్టాం కదా, వాటి చరిత్ర గురించి కూడా కొంత మీరు చెప్తూ వచ్చారనుకోండి. వాటి చరిత్రను కూడా, అంటే ఏ రకంగా మనం రకరకాల ఉపగ్రహాలను ప్రయోగించడంలో అభివృద్ధి సాధించాము, దానివల్ల ఎటువంటి లాభం దేశానికి కలిగింది, దాని గురించి కూడా ఒక విహంగ వీక్షణం లాగా చెప్పండి.
0: ఉపగ్రహాలు అంటే 3 రకాలు ఉన్నాయండి. ఒకటేమో యాక్చువల్లీ 4 రకాల ఉపగ్రహాలు ఉన్నాయి. ఒకటేమో రిమోట్ సెన్సింగ్, భూమి యొక్క వివరాలు తెలుసుకునే ఉపగ్రహం ఒకటి. రెండోదేమో కమ్యూనికేషన్ ఉపగ్రహం. మూడోదేమో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్, ఆస్ట్రోసాట్ అనే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఉపగ్రహము. నాలుగేమంటే నావిగేషనల్, నౌ లేటెస్ట్ GPS వాటికి కావాల్సిన నావిగేషన్ శాటిలైట్ అని ఈ 4 అండి. అదే క్రమంలో ఇంటర్ ప్లానెటరీ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి, వాహన నౌకలు కూడా ఉన్నాయండి. అయితే ఉపయోగాలకు వరకు వస్తే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటే రిమోట్ సెన్సింగ్ డేటా మన జీవితంలో కావాల్సిన ప్రతి విషయం గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకోండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఎంతవరకు పరిశోధనలు అంటే స్థాయికి చేరామంటే ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ఏ ప్లేస్లో ఏ పొలంలో ఏ రకమైన పంట వేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి, భూమి యొక్క సారాన్ని బట్టి క్లాసిఫై చేశారండి. ఈ రిమోట్ సెన్సింగ్ డేటా తీసుకుని క్లాసిఫై చేసి ఆ రైతులకు అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు ట్రైనింగ్ ఇచ్చి చెరుకు గాని పంటలు, రైస్ గాని, వీట్ గాని, రకరకాల పంటలు
1: ఏ పంటలకు ఈ భూమి అనువైనది అనేది ఆ సమాచారాన్ని
0: అందిస్తుంది
1: ప్రతి ఎకరం గురించి.
0: అదొకటి. తర్వాత పంట వేసిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్ని ఎకరాల రైస్ వేశాము, ఎన్ని ఎకరాల షుగర్ కేన్ వేశాము, ఎన్ని రకరకాల పంటలు వేశాము అనేది ఒక క్లిక్ ఆఫ్ ది బటన్ తోని శాటిలైట్ యొక్క ఇమేజ్ తోని మనం చెప్పగలుగుతాం.
1: అంటే ఏ నెలకు ఆ నెల, ఏ వారానికి ఆ వారానికి ఏ పంట ఎంత
0: విస్తీర్ణంలో ఉందో కూడా చెప్పగలుగుతాం. అది ఒక విషయం. దానివల్ల ఏమవుతుందంటే మనకు ప్రభుత్వానికి కానీ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా వస్తుంది. ఇది సైంటిఫిక్, ఎక్కడ తప్పులు ఉండవు, ఎక్కడ విత్ ఇన్ 10% ఆఫ్ ది అక్యురసీతో మనకి ఇవ్వగలుగుతుంది.

0: ఇది కాకుండా ఇంకా ముందుకు వెళ్తే క్రాప్ వేశాం సరే, కానీ ఎంత ఈల్డ్ వస్తుంది, ఏ ప్లేస్ లో క్రాప్ యొక్క క్వాలిటీ తక్కువ ఉంటుంది, పెస్టిసైడ్
1: క్రిములు రోగాలు
0: ఉన్న పంటలు ఎంత ఉంది, ఈ విధంగా ఎస్టిమేషన్ కూడా ఇస్తుందండి. అంటే ఆ ఇచ్చిన మల్టీ టెక్స్చర్ తోని రిమోట్ సెన్సింగ్ యొక్క పరిజ్ఞానంతో మనం ఎస్టిమేషన్ కూడా చెప్పుకుని
1: చిత్రాల ద్వారానే ఈ సమాచారం
0: అనలైజ్ చేయాల్సింది.
1: ఇవి మరి ప్రభుత్వ విభాగాలకు, వీటి గురించి పథకాలు వేసే వాళ్లకు, అధికార యంత్రాంగానికి చాలా ఉపయోగపడుతుంది.
0: ప్రతి అధికార యంత్రం రిమోట్ సెన్సింగ్ డేటాను తీసుకుని, అందుకనే ప్రతి స్టేట్ లో ఒక స్టేట్ రిమోట్ సెన్సింగ్ ఆఫీసర్ ఉంటాడు,
1: ప్రతి కలెక్టరేట్ లో కూడా దీనికి సంబంధించిన
0: ఒక ఆఫీసర్ ఉన్నాడు,
1: ఇన్ఫర్మేషన్
0: అధికారి ఉంటాడు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో విఆర్ఎస్ అని ఉంటుంది, విలేజ్ రిసోర్స్ సెంటర్ అని ఉంటుంది. ఆ విలేజ్ రిసోర్స్ సెంటర్ కూడా ఈ పరిజ్ఞానం అది డేటా వెళ్తుంటుంది వాళ్లకు. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్, సముద్ర పరిజ్ఞానం కానీ, తర్వాత డిసాస్టర్ మేనేజ్మెంట్ కానీ, వాటర్ రిసోర్సెస్ భూభాగంలో ఏ విధంగా ఉంది అంటే గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఎక్కడ గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది, ఆ క్లాసిఫికేషన్ కూడా మొత్తం భారతదేశానికి
1: భూగర్భం మట్టం ఎంత ఉంది, ఎక్కడ ఉంది నీరు,
0: ఎంత ఈల్డ్ ఉంటుంది కూడా చెప్పగలుగుతుందండి. అలాంటి సమాచారాన్ని కూడా భారతదేశాన్ని క్లాసిఫై చేసి ఇచ్చారు. అది రెగ్యులర్ గా ప్రతి నెల అది అప్డేట్ చేస్తూ వెళ్తున్నామండి. చేస్తూ ఇస్రోకి ఒక సైట్ ఉంది, గూగుల్ సైట్ లాగానే భువన్ సైట్ ఉంది, ఆ సైట్ భువన్ సైట్ లో దీన్ని అప్డేట్ చేస్తూ పోతామండి.
1: దీన్ని మామూలు ప్రజలు కూడా చూడవచ్చు,
0: ప్రతి వాళ్ళ ఎవరైనా భువన్ అని కొట్టేస్తే వాళ్ళు ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన సమాచారం అంతా ఉంది. అట్లీస్ట్ వాళ్ళ ఆ ఊరు పేరు చెప్పినా వచ్చేస్తుంది అండి.
1: బాగుంది, నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇప్పటిదాకా మీరు అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన అద్భుతాలను గురించి శాస్త్రవేత్త మారుపాక సత్యనారాయణతో ముచ్చటిన్నారు. గే ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. ఇది గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైన కార్యక్రమం. ఇలా జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా పునః ప్రసారం చేయడమైనది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా విఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మీరు వింటున్నది అంబటాల సంగతులు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబటాల సంగతులు కార్యక్రమంలో చివరిగా అయినండి. శిశు సంరక్షణ కేంద్రం నిర్వహణ గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కిన్నెర్ల వరలక్ష్మితో ముచ్చట. గీ ముచ్చట పెట్టింది కే లెనిన్. శిశు వికాసానికి బాటలు పడే తొలిబడి అమ్మఒడి. అలాంటి అమ్మఒడినే తలపించేలా పూర్వ ప్రాథమిక కేంద్రంతో పాటు శిశు సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పినారు ఆదిలాబాద్ పట్టణంలో. మరి ఈ అమ్మఒడి డే కేర్ సెంటర్ ప్రీ స్కూల్ కు సంబంధించి నిర్వహణ, ఇందులో చేరే పిల్లల అర్హతలు, మరి డే కేర్ సెంటర్ లో పిల్లలకు అందుతున్న సేవలు, వీటన్నిటి గురించి పంచుకునేందుకు ఇప్పుడు మనతో పాటు కిన్నెర్ల వరలక్ష్మి గారు ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం వరలక్ష్మి గారు.
4: నమస్కారం సార్.
2: అయితే ఇప్పుడు ఈ ప్రీ స్కూల్ డే కేర్ సెంటర్ ఏదైతే ఉన్నదో, ఇది మన ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో తక్కువ గాని పెద్ద పెద్ద నగరాల్లో ఈ సంస్కృతి ఎక్కువగా ఉన్నది. అయితే ఈ ఇట్లా ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఈ డే కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీకు ఎట్లా కలిగింది?
4: ఇప్పుడిప్పుడే మన డెవలప్ అవుతున్న ఆదిలాబాద్ లో ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేయడం అనేది అది ఆదిలాబాద్ లో అయినా ఎక్కడైనా మ్యాండేటరీ అయింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సార్, మన వ్యవసాయ పనుల నిమిత్తం అమ్మమ్మలు గాని తాతయ్యలు గాని వాళ్ళ కోసం సిటీలో వచ్చి వాళ్ళని చూసుకునే పరిస్థితులు లేవు. ప్రజెంట్ పిల్లల చదువు దృష్ట్యా కూడా ఒకవేళ పెద్ద పిల్లలున్నా లేదంటే వర్క్ చేయాలన్నా పేరెంట్ జాబ్ చేయాలన్నా సిటీలోనే ఉండాల్సి వస్తుంది. అలాంటి పిల్లలకి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఒక కేర్ టేకర్ ని పెట్టి వాళ్ళ దగ్గర వదిలి ఇంట్లో వెళ్లే పరిస్థితులు కూడా కొందరికి ఉండకపోవచ్చు. దాన్ని ఉద్దేశం పెట్టుకుని సార్ మనం అలాంటి పేరెంట్స్ కి మనం సేవ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇలా మేము స్టార్ట్ చేసాము. అయితే ఇందులో మేము ముఖ్యంగా ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, నేను ఇంతకుముందు ఇలాంటి స్కూల్లో వర్క్ చేసి ఉన్నాను. నేను నాకు ఈ ఫీల్డ్ నచ్చింది, ప్లస్ నాకు ఇష్టమైన ఫీల్డ్ చిన్న పిల్లలతో గడపడము, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయగలను అన్న నమ్మకంతో.

0: స్టార్ట్ చేశాను.
1: అంటే ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగాలతో తీరిక లేకుండా ఉన్న సమయంలో వాళ్ళ పిల్లల సంరక్షణ అనేది ఒక ప్రశ్న. అలాంటి సమయంలో ఈ డే కేర్ సెంటర్ లాంటివి వాళ్ళకు కొంత తోడ్పాటుని ఇస్తున్నాయి, ధైర్యాన్ని కూడా ఇస్తున్నాయి వాళ్ళ పిల్లల సంరక్షణ విషయంలో. అయితే అలాంటి డే కేర్ సెంటర్ లో పనిచేసిన అనుభవం ఉన్నది, పిల్లల గురించి మీకు తెలిసే ఉంటది వాళ్ళ మనస్తత్వము, చిన్న పిల్లల చేష్టలు వీటన్నిటికి సంబంధించి. ఆ పిల్లల్ని చూసుకోవాలంటే చాలా ఓపిక అనేది అవసరం. ఎట్లా అంటే మీకు దీనికి సంబంధించి ఏదైనా విద్యాపరంగా ఏదైనా కోర్సు గానీ ఏదైనా పూర్తి చేసి ఉంచారా, లేదా మీరు గతంలో పనిచేసిన పని అనుభవమేనా?
0: లేదు సార్, నేను కోర్సు కూడా చేశాను, డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని నేను హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ ట్రైనింగ్ తర్వాతే నేను వర్క్ చేశాను. నా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ రెండిటితో కలిపే ఇది నేను స్టార్ట్ చేయడం జరిగింది.
1: ఎక్కడ పనిచేశాను ఇంతకుముందు?
0: నేను ఇక్కడ కోవిడ్ కి ముందు ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేశాను సార్. నేను అక్కడ నాకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మా బాబు ఒక ఏజ్ వచ్చి స్కూల్ వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. నేను నా కిడ్నైనా సరే అదే వేలో పెంచాను సార్, ప్లే వే మెథడ్ లోనే వాడికి లెర్నింగ్ గానీ. నేను నర్సరీకి అలా ఎక్కడికి పంపించలేదు. అప్పుడు నాకు అనిపించింది ఆహా, అంటే నేను ఈ సర్వీస్ ని ఇవ్వగలను.
1: అంటే మీ బాబుకు చెప్తున్న క్రమంలో మీకు అనిపించింది ఇట్లాగే ఇంకా వేరే
0: పిల్లలకి కూడా నేను చెప్పగలను. మా ఇంటి చుట్టుపక్కల రెంట్కి ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అడిగేవాళ్ళు, మా పిల్లలకు కూడా ఇదే వేలో మీ బాబుకు చెప్తున్నట్టు చెప్పండి అలా. అంటే అలాంటప్పుడు నా బాబు చిన్నగా ఉండే సార్, ఇప్పుడు 7 ఇయర్స్, తన స్కూల్కి వెళ్ళగలడం అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి స్టార్ట్ చేశాను సార్.
1: ఎన్ని రోజులైంది ఇది స్టార్ట్ చేసి?
0: 1 ఇయర్ అవుతుంది సార్.
1: అయితే ఇప్పుడు మీ డే కేర్ సెంటర్ కి వచ్చే పిల్లలు ఎంత వయసు నుంచి ఎంత వయసు వరకు ఉండాలి, తర్వాత వీటికి సంబంధించిన ప్రవేశాలు అడ్మిషన్ ప్రక్రియ ఎట్లా ఉంటది?
0: అయితే సార్ ఏజ్ లిమిట్ అయితే 1 ఇయర్ నుండి ఇప్పుడు తీసుకుంటున్నాం సార్. 1 ఇయర్ పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు. 5 సంవత్సరాల పిల్లల వరకే ఎందుకు అని అంటే, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు నిండి 6 సంవత్సరాలు ఉండాలి. అయితే వాళ్ళని మనము స్కూల్ కి రెడీ చేయడం కోసం ఎక్కడైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో పేరెంట్ తో పాటు పిల్లల్ని ఇంటర్వ్యూస్ జరుగుతున్నవి ఇప్పుడు ఉన్న కొత్త ట్రెండ్ లోగా, మనం దానికి తగ్గట్టుగా వాళ్ళని తయారు చేయడం, స్కూల్ ఎన్విరాన్మెంటల్ అంటే భయం లేకుండా చేయడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అంటే ప్లే వే మెథడ్ లెర్నింగ్ ఉంటుంది సార్ మా దగ్గర. చదవడం అనేది భారం కాకుండా ఆటపాటలతోనే జరుగుతూ ఉండాలి అనే దాంతో ఇక్కడ నడుస్తూ ఉంది సార్. ఇప్పుడైతే మనం 12 నెలల పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు మనం సర్వీస్ ఇస్తున్నాం.
1: అయితే 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు అంటే పాఠశాలకు వెళ్లే వయసు వచ్చే వరకు.
0: అవును.
1: ఇప్పుడు ఇక్కడ ప్లే వే మెథడ్ అన్నారు అంటే ఆట పాటలతో విద్యా బోధన అన్నారు కదా, ఎట్లా ఏ రకంగా వాళ్ళకి బోధన జరుగుతుంది, ఎలాంటి ఆటల ద్వారా వాళ్లకు ఆసక్తిని కల్పిస్తున్నారు?
0: మేము ప్రతిదీ కూడా సార్ ఏదైనా సరే, సపోజ్ ఒక కలర్ గురించి చెప్పాలి అని అంటే ఒక థింగ్ చూపించే కలర్ చెప్పడం కాదు, దానికి సంబంధించిన ఒక బెలూన్ ఉండొచ్చు, దానికి సంబంధించిన ఒక టాయ్ ఉండొచ్చు, దానికి సంబంధించిన ఒక బాల్ ఉండొచ్చు. ఇది వాళ్ళకి మనం వాళ్ళతో ఆడుతూ ఈ కలర్ నేమ్ చెప్పడం జరుగుతుంది. ఒక టాయ్ తీసుకొచ్చి ఆ టాయ్ తో సౌండ్ చేయడం గాని, లేదు అని అంటే లైక్ ఒక బొమ్మ లాంటి ఏ లెటర్ గాని. మీరు మా ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది సార్, మదర్స్ ల్యాబ్ ప్లే స్కూల్ అని, అందులో చూస్తూ ఉంటే ప్రతి యాక్టివిటీ వాళ్ళకు ఒకటి నేర్పుతూ చదువుస్తూ ఆడుకున్నట్టుగానే ఉంటుంది సార్.
1: అయితే ఇప్పుడు ఈ చిన్న పిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటది అంటే ఒక్కోసారి పెద్దలకు ఓపిక కోల్పోయేలా చేస్తుంది, సహనం కోల్పోయేలా చేస్తుంది కదా, వాళ్ళని సున్నితంగా చూసుకోవాల్సి ఉంటది పిల్లల్ని.
0: అవును.
1: అట్లాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒత్తిడి లేదా ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వాళ్ళని ఏ రకంగా మీరు చూసుకుంటారు?
0: అయితే సార్ ఇక్కడ మెయిన్ గా అయితే మాకు ఈ ప్రాబ్లం వచ్చేది ఫస్ట్ 2 డేసే సార్. పేరెంట్స్ నుంచి సెపరేషన్ యాంగ్జైటీ లాగా ఫీల్ అవుతుండ్రు వాళ్ళు. ఆ 2 రోజులు వాళ్ళు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయరు, ఏడవడం జరుగుతుంది, కొందరు పిల్లలు నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉండడం జరుగుతుంది. వీళ్ళని మేము డైవర్ట్ చేయడానికి ఆల్రెడీ అలవాటు పడ్డ పిల్లలని చూపిస్తాము, వాళ్లతో పాటు ఆడిపించడానికి ట్రై చేస్తాము. వాళ్ళకి ఏది ఇష్టమో అని పేరెంట్ నుంచి కనుక్కుంటాము. లైక్ కొందరికి ఫుడ్ ఇష్టం ఉంటది, ఫుడ్ తినిపిస్తే ఏడవడం ఆపే పిల్లలు ఉంటారు. కొందరికి ఒక టాయ్ ఒక కార్ ఇష్టం ఉంటది, ఒక కొత్త కార్ ఇవ్వడం, లేదు అని అంటే ఒక బొమ్మ ఇవ్వడం. ఇలా వాళ్ళకి పేరెంట్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం సార్, మీ బాబుకి ఏదంటే ఇష్టమో, ఒకవేళ ఆయన ఇంత ఎక్కువగా ఏడిస్తే మేము ఏం చూపించి ఆపగలము అన్నది ఒకటి తీసుకుంటాము. ఇంకోటి ఏంటంటే మాకున్న ఎన్వైరాన్మెంట్ లో వాళ్ళు ఖచ్చితంగా ఆపే రేషియోనే ఎక్కువ ఉంటది, అంత ఇదే చేసేంత మారం చేసేంత అయితే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. మళ్ళీ ఏ ఇలాంటి సిచ్యువేషన్ అయినా

0: సార్, మేము ఓపిక కోల్పోకుండానే ఉంటాం.
1: అయితే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలు తమ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేక ఇక్కడ డే కేర్ సెంటర్ లో చేర్పిస్తున్నారు అన్నారు కదా, మరి ఉద్యోగుల పిల్లలైనా లేకపోతే కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు భార్యాభర్తలు, అట్లాగే కొందరు కొన్ని వృత్తులకు వెళ్తూ ఉంటారు, వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు, అట్లాంటి పిల్లలకు కూడా ఇందులో ప్రవేశం ఉంటదా?
0: అంటే సార్, నేను ఆదిలాబాద్ లో ఎందుకు అని అంటే వర్కింగ్ పేరెంట్స్ అని చెప్పాను, కానీ ఓన్లీ వర్కింగ్ పేరెంట్స్ ఏ కాదు, ఎవరైనా జాయిన్ చేయొచ్చు. ఇంట్లో ఉండే మదర్ అయినా సరే సార్, ఇప్పుడు ఫోన్ అడిక్షన్ ఎక్కువ అయిపోతుంది పిల్లలకి, ఫోన్ వల్ల వాళ్ళకి అసలు ఫిజికల్ గా యాక్టివిటీ అనేది జీరో అయిపోయింది. దానివల్ల వాళ్ళకి ఇంకో పిల్లలతో కలవడం అనేది చాలా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సింగిల్ చైల్డ్ ఉంటున్నారు, బాబు ఒకరే అయినా పాప
1: ఒకరైనా,
0: చుట్టుపక్కల ఆడుకోవడానికి కూడా చాలా తక్కువ పిల్లలు ఉంటున్నారు. ఇలా పిల్లలతో కలవడానికి, మింగిల్ అవ్వడానికి, ఫోన్ నుంచి స్క్రీనింగ్ నుంచి అవాయిడ్ చేయడానికి, మళ్ళీ వీటన్నిటితో పాటు కొందరు పిల్లలకి సరిగా మాటలు కూడా రావడం లేదు. అలాంటి పిల్లలకి కూడా మేము స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను కదా, మేము మా దగ్గర స్పీచ్ థెరపీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా ఎలాంటి రేషియో ఎట్లాంటి పిల్లలైనా సరే మా దగ్గరికి పంపించవచ్చు. ఒకవేళ పేరెంట్ కి ఇంట్రెస్ట్ ఉంటే అమ్మా బాబు అందరితో పాటు కలిసి ఆడుకుంటూ చదువుకోగలడు అనుకుంటే, లేదు మేము ఇబ్బంది అవుతుంది. ఒకవేళ నేను ఇంకొక రకంగా కూడా మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను, కొందరు అన్ఫార్చునేట్లీ సింగిల్ పేరెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మదరు వర్క్ చేయడానికి వెళ్ళాలి అంటే వాళ్ళని నేను వీళ్ళకి నా తరపున సాయం కూడా చేయడానికి రెడీ ఉంటాను సార్. వాళ్ళకి ఏదో మినిమం దాంట్లోనే వాళ్ళని తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను.
1: అయితే ఇప్పుడు ఈ పిల్లలకి డే కేర్ అంటే ఉదయం వాళ్ళు పనికి వెళ్లే టైంలో మీ దగ్గర దింపి వెళ్తే మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు అక్కడ మీ దగ్గరనే గడుపుతారు కదా,
0: అవును,
1: మరి ఆ సమయంలో వాళ్ళకి సంబంధించిన తిండి తిప్పలు వీటికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి?
0: ఇప్పుడైతే మా దగ్గర ఫుడ్ ప్రొవైడ్ అయితే లేదు సార్, పేరెంటే ప్రొవైడ్ చేయాలి. సిటీ కల్చర్ లాగా ముందు చేద్దామన్న ఉద్దేశం అయితే ఉంది సార్, ప్రస్తుతం అయితే పేరెంట్స్ నుంచే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి సార్.
1: అంటే వాళ్ళ పిల్లల్ని దింపి వెళ్ళేటప్పుడే వాళ్ళకి సంబంధించిన
0: ఫుడ్
1: అరేంజ్
0: చేసి వెళ్ళాలి, పేరెంట్ బాక్స్ పెట్టించాలి. ఒకవేళ మార్నింగ్ 9 వదిలేస్తే 1 స్నాక్స్ బాక్స్, ఇన్ కేస్ తను టిఫిన్ చేసి వస్తే, అలా టిఫిన్ చేసి రాకపోయింటే టిఫిన్ ప్లస్ లంచ్ ఇంకో స్నాక్స్ బాక్స్ ఈవినింగ్ వరకు ఇలా పేరెంట్ ఇవ్వాలి సార్.
1: అంటే వాళ్ళు దించి వెళ్లేటప్పుడే వాటిని అందిస్తే మీరు ఇక్కడ వాళ్ళకు పిల్లలకి
0: తినిపిస్తారు.
1: ఈ రకంగా ఈ సేవలు కాకుండా ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే పిల్లల సంరక్షణకు సంబంధించి మీ దగ్గర చేరిన పిల్లల కోసం?
0: అయితే మన దగ్గర ఒక బెడ్ ప్రొవైడ్ చేసి ఉంది సార్, ఇంకే లైట్ గా సిక్ అయి ఉంటారు అంటే లైట్ జలుబు అవుతుంది, చిన్నగా జ్వరం ఉంటుంది, పేరెంట్ ఖచ్చితంగా వర్క్ వెళ్లాల్సి ఉంటది, అట్లాంటి పిల్లలకి మనకు సిరప్స్ ప్రొవైడ్ చేసి దాని టైమింగ్ క్వాంటిటీ చెప్తే అది కూడా వేసి వాళ్ళని ఒక సెపరేట్ రూమ్ లోనే ఉంచి వాళ్ళతో పాటు సిక్ రూమ్ లాగా ఒక కేర్ టేకర్ ని పెట్టి వాళ్ళని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సార్. మనం వాళ్ళకి ఈ రకంగా కూడా అందిస్తున్నాము. ఇందాక చెప్పినట్టు స్పీచ్ థెరపీ ఉంటుంది, ప్లేవే లెర్నింగ్ ఉంటుంది, కేర్ టేకర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, సెల్ఫ్ గా తినడం కూడా నేర్పిస్తూ ఉంటాము, పాటీ ట్రైనింగ్, స్పెషల్ స్కిల్స్, ఇవన్నీ సోషలైజ్ స్కిల్స్ నేర్పిస్తా కూడా ఉంటాం సార్ మేము.
1: ఇప్పుడు దాదాపు ఒక 7 కాలంగా ఇది నిర్వహిస్తూ వస్తున్నారు కదా, ఎట్లా ఉన్నది స్పందన తల్లిదండ్రుల నుంచి గానీ మీ దగ్గరకు వస్తున్న పిల్లలైతే సరే వాళ్ళ స్పందనని మనం చిన్న పిల్లలు వాళ్ళేం వ్యక్తం చేయలేరు గానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏ రకంగా వ్యక్తం చేస్తున్నారు?
0: వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సార్. నా దగ్గరికి వచ్చిన మన ఆదిలాబాద్ లో నుండి అందులో ఎక్కువ డాక్టర్ రేషియో ఉంది ఇప్పుడున్న ప్రెసెంట్ పిల్లలలో, నాకున్న పిల్లలలో. వాళ్ళ నుంచి నాకు ఎక్కడ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే లేదు, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా వదిలి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళడం కూడా జరుగుతుంది.
1: చాలా సంతోషం వరలక్ష్మి గారు, ఒక సేవా దృక్పథంతో ఒక సేవాభావంతో చిన్నపిల్లల సంరక్షణ రంగంలోకి అంటే ఒక డే కేర్ సెంటర్ ఏర్పాటు ద్వారా మీరు ఈ రంగంలోకి వచ్చి చిన్నపిల్లల సంరక్షణ కోసం మీ ద్వారా ఆయన సేవల్ని అందిస్తూ ఆ చిన్నారుల వికాసానికి మీదైన శైలిలో బాటలు వేస్తున్నారు, పిల్లల్ని సంరక్షిస్తున్నారు. మున్ముందు మీ సేవలు విస్తరించి మరెందరో మంది చిన్నారులకి అందాలని ఆకాంక్షిస్తూ మీ ఈ డే కేర్ సెంటర్ కు సంబంధించి, ప్రీ స్కూల్ కు సంబంధించి, వాటి నిర్వహణకు సంబంధించిన అనుభవాన్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇప్పటిదాకా మీరు శిశు సంరక్షణ కేంద్రం నిర్వహణ గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కిన్నెర్ల వరలక్ష్మితో ముచ్చటిన్నారు. ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్. ఇంతటితో ఇయలటి అంబటాల సంగతుల కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 7 పావుకి

ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం. యోగ యొక్క ప్రక్రియ అంటే యోగా శిక్షకులు ఉల్లంగముత్యం ప్రసంగం. తెలంగాణ అక్షర వాచస్పతి దాశరథి, కవి రచయిత చిందం ఆసన్న ప్రసంగం దాశరథి జయంతి సందర్భంగా. అట్లనే పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 44వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలకు వస్తున్నది. మరికొంచెంసేపట్ల సమాచార ప్రభాత్, అనంతరం 8:00 కి మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఈ నాట్య పరిషత్ వారు వసంతరావు దేశపాండేకు బాలగంధర్వ స్వర్ణ పతకంతో సత్కరించినారు. వసంతరావు దేశపాండే చివరి నాళ్లలో సంగీత సౌభద్ర నాటకం చేయాలని అన్ని విషయాలను తయారు చేసుకున్నారు. కాని అవేవీ పూర్తి కాకుండానే స్వర్గస్థులైనారు. విఖ్యాత మరాఠీ రచయిత పూలా దేశపాండే నిర్మించిన మరాఠీ చిత్రం తుకామణే ఆత, అందులో ఒక చిన్న పాత్ర పోషించినాడు వసంతరావు దేశపాండే. ఆ చిత్రం విజయవంతం కాలేదు. వసంతరావు కాలంలో హిందుస్థానీ సంగీతానికి స్వర్ణయుగం. హీరాబాయి బరోడేకర్, సురశ్రీ కేసర్బాయి కేర్కర్, మొగుబాయి కురడీకర్, గంగుబాయి హంగల్, భీమ్సేన్ జోషి, ఫిరోజ్ దస్తూర్, నారాయణరావు వ్యాస్, డివి పలుస్కర్, పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్, వినాయకరావు పట్టవర్ధన్, బసవరాజ్ రాజ్గురు, మల్లికార్జున్ మన్సూర్, కుమార్ గంధర్వ వంటి యోధాన యోధులైన గాయికా గాయకులు హిందుస్థానీ సంగీతాన్ని అప్రతిహతంగా ఏలుతున్న కాలమది. ఇటువంటి సమయంలో తనదైన ప్రత్యేక ముద్రతో, ప్రత్యేక శైలితో, విలక్షణ గాత్రంతో సంగీత ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని అలంకరించినాడు. విలక్షణ గాత్రమంటే ఒక విషయం గుర్తుకు వస్తుంది. పుణేలో వసంతరావు దేశపాండే, పులా దేశపాండే ద్వయం సంగీత సభలను వింటూ సంగీత చర్చలు చేస్తున్న కాలంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి పుణే రేడియో స్టేషన్కు వెళ్లేవారు. అక్కడ గానం చేసే గాయికా గాయకులకు పూలా దేశపాండే హార్మోనియం, వసంతరావు తబ్లా సహకారం అందించి డబ్బులు సంపాదించేవారు. ఆలిండియా స్టేషన్ ఆడిషన్ కమిటీ వారు వసంతరావు దేశపాండే గాత్రం ఆడిషన్కు సరిపోదని వెనక్కి పంపినారు. తర్వాత ఆ గాత్రానికే సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. తర్వాత ఆకాశవాణి వారు స్వయంగా వసంతరావు గాత్రాన్ని రికార్డు చేయడానికి ఆహ్వానించినారు. వసంతరావు ఏదైనా ఒక్క ఘరానాకే పరిమితం కాకుండా మంచి ఎక్కడుంటే అక్కడికి చేరుకుని నేర్చుకున్నాడు. కేవలం శాస్త్రీయ సంగీతమే కాదు, నాట్య సంగీతం, గజల్, భజన్, టుమ్రీ, దాద్రా, టప్పా, లావణి వంటి అనేక ప్రక్రియలను గానం చేసి అన్నింటిలోనూ మేటి అని నిరూపించి చూపినాడు. నాటకాల్లో నటించి శభాష్ అనిపించుకున్నాడు. సినీ సంగీతంలో గానం చేసినాడు. మరాఠీ చిత్రాల్లో దాదాపు 101 చిత్రాలకు గానం చేసినాడు. మరాఠీలో వచ్చిన అష్ట వినాయక్ చిత్రం కోసం వసంతరావు దేశపాండే అనురాధ పోద్వాల్తో కలిసి ప్రథమ తులా వందితో అనే యుగలగీతం పాడినాడు. ఈ గీతాన్ని యథాతథంగా కళ్యాణి రాగంలో నర్తనశాల చిత్రం కోసం సుసర్ల దక్షిణామూర్తి గారు తమ సంగీత సారథ్యంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బెంగుళూరు లత గార్లతో పాడించినారు. ఆ పాట కూడా బహుళ జనాదరణ పొందింది. అది సలలిత రాగ సుధారస సారం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వసంతరావు దేశపాండే 30 జూలై 1983లో స్వర్గస్థులైనారు. వసంతరావు గాత్రం విలక్షణమైనదనుకున్నాం, కనుక అతని గానాన్ని కాపీ చేయడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. కాని ఇప్పుడు వసంతరావు దేశపాండే మనుమడు, రాహుల్ దేశపాండే అచ్చం తాతగారి వలనే పాడి మెప్పించడమేగాక ప్రతి సంవత్సరం వసంతరావు దేశపాండే జయంతి నాడు వసంతోత్సవం పేరిట వర్ధమానులకు లబ్ధ ప్రతిష్ఠులైన గాయికా గాయకుల సభలు నిర్వహిస్తున్నాడు. నాట్య ప్రదర్శనలు ఇప్పిస్తున్నాడు. ఈ సభల్లో జంత్ర గాత్రాలతో పాటు లలిత జానపద సంగీతాలకు పెద్దపీట వేయడం సముచితమైన విషయం. దానికతని జవాబు ఒక్కటే, తమ తాతగారు ఏ సంగీతాన్ని చిన్నగా చూడలేదు, అన్నింటినీ సమానంగా ఆదరించినాడు అనేది ప్రతి సంవత్సరం జనవరి మాసంలో జరిగే ఈ సభల్లో పాల్గొన్న వర్ధమానులకు, లబ్ధ ప్రతిష్ఠులకు వసంతోత్సవ పురస్కారాలను అందిస్తాడు. ఈ సభలు 3 రోజులు జరుగుతాయి. రాహుల్ దేశపాండే తన మిత్రులతో కలిసి తన తాతగారు ప్రదర్శించిన నాటకం కటార్ కాయజాత్ ఘుస్లీ ని విజయవంతంగా ప్రదర్శించి ఔరా అనిపించుకుంటున్నాడు. ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భావే, ప్రముఖ యువ గాయకుడు మహేష్ కాళేలతో కలిసి ఈ నాటకాన్ని రూపొందించినాడు. మహేష్ కాళే పండిత్ జితేంద్ర అభిషేకి శిష్యుడు.
ఈ నాటకానికి సంగీతం సమకూర్చింది కూడా జితేంద్ర అభిషేకినే అనేది గమనించాలి. మా తాత విజయవంతంగా ప్రదర్శించిన ఈ నాటకం వేయడానికి చాలా భయపడినాను, కానీ నా భయాలన్నీ పటాపంచలైనాయి. వసంతరావు మనుమడు ఎట్లా చేసినాడో చూద్దామని ఆ తరం ప్రేక్షకులు, ఏమీ తెలియని ఈ తరం ప్రేక్షకులు కుతూహలంతో వచ్చినారు. అయితే అందరూ ముక్తకంఠంతో ప్రశంసించినారని రాహుల్ దేశపాండే వినయంగా తెలుపుకున్నాడు. ఈ కార్యక్రమం 2011 ఫిబ్రవరి 4వ తేదీన తమ తాతగారి ప్రియమిత్రులైన పండిత్ భీమసేన్ జోషి పుట్టినరోజున ఏర్పాటు చేయడం ఔచిత్యంతో కూడిన పని. ఈ నాటకాన్ని చలనచిత్రంగా రూపొందిస్తే బావుంటుందని భావించినాడు రాహుల్ దేశపాండే. దానికి సుబోధ్ భావే దర్శకత్వం వహించడానికి ముందుకు వచ్చినాడు. ఆ చిత్రంలో రాహుల్ దేశపాండే స్వయంగా ఖాన్ సాహెబ్ పాత్ర పోషించగా సదాశివ్ పాత్రను మహేష్ కాళే వేసినాడు. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చినారు. శంకర్ మహాదేవన్ సంగీతంలో కొంత దాక్షిణాత్య సంగీత ఛాయలు కనబడతాయి. అయితే ఈ చిత్రంలో తబలా, పకావజ్, సారంగి, సితార్ వంటి భారతీయ వాయిద్యాలనే ఉపయోగించినాడు. గిటార్, డ్రమ్స్ వంటి పాశ్చాత్య వాయిద్యాలు ఈ చిత్రంలో వినబడవు. ఆ కాలం నాటి సంగీతాన్ని అట్లా ఉంచుతూనే కొన్ని నూతన బాణీలను కూడా శంకర్ మహాదేవన్ ఇందులో కూర్చినారు. అయినప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించినారు. వసంతరావు దేశపాండే నాటకంలో ఖాన్ సాహెబ్ మంచివాడే, కానీ ఈ చిత్రంలో ఖాన్ సాహెబ్ పాత్రను కొంత దుర్మార్గంగా చిత్రించినారనే చిన్న విమర్శ వచ్చింది. ఏది ఏమైనా డాక్టర్ పండిత్ వసంతరావు దేశపాండే ఈనాడు మన మధ్య లేనప్పటికీ అతని మనుమడు రాహుల్ దేశపాండే కంఠంలో అతన్ని సజీవంగా వినే అదృష్టం మనకు దక్కింది. రాహుల్ దేశపాండే కంఠం ఆశ్చర్యకరంగా తాతను పోలి ఉండటం దైవదత్తమే. మా తాతగారి రక్తమే నాలోనూ ప్రవహిస్తున్నది కదా అంటాడతడు. కానైతే తాతగారు చనిపోయినప్పుడు రాహుల్ దేశపాండే 3.5 సంవత్సరాల పసిబాలుడు. తాతగారి రికార్డులు మాత్రమే అతను వినగలిగినాడు. ఈ సంగీత ఝరీ ప్రవాహం ఈ విధంగానే కొనసాగాలని ఆకాంక్షిద్దాం.

ఇంతవరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 22వ భాగంలో ప్రముఖ గాయకుడు పండిత్ వసంతరావు దేశపాండే గురించిన విశేషాలు 2వ భాగం విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఇయలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. ఈ పుస్తకంతో కార్యక్రమం మళ్ళా శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 8:30 కథనం ఉత్తమ కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమంలో పెద్దింటి అశోక్ కుమార్ రాసిన మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి మనిషికి తూమెడు వడ్లు కథ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు.

ఎరుపు పసుపు ఆకుపచ్చ ఏడు రంగుల వన్నెలతో కనువిందు చేస్తది ఆ రంగుల హరివిల్లు. పసందైన పాటలతో శ్రోతల మనసును ఆనందంతో నింపుతది ఈ పాటల హరివిల్లు. శ్రోతలు, మీరు మెచ్చిన మీరు కోరిన పాటలను వినిపించే ఈ కార్యక్రమంలో శ్రోతలు చెప్పే ముచ్చట్లను కూడా కలిపి వినిపిస్తున్నాం. ఈ కార్యక్రమం పదిగొట్టేదాకా ప్రసారమవుతుంది. మరి ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగవచ్చు. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081. ఫోన్ నంబర్లు మళ్ళొకసారి 2950081, ఇంకో నంబర్ 2300081. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా గవిటిని పంచుకోవచ్చు. పసందైన పాటల నడుమ దొరసాని చిత్రంలోని పాటతో ఇలాంటి సింగిడి కార్యక్రమాన్ని షురు చేద్దాం.

శ్రోతలు, మీరు వింటున్నది సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమం ద్వారా మాకు ఒక పాటను వినిపించమని కోరుతూ శ్రోతలు ఉత్తరాలు రాసి పంపుతున్నారు. అందులో నుంచి ఈ ఉత్తరం వనపర్తి నుంచి ఎం రామయ్య రాసినరు. వీరు అడుగుతున్న పాట రేపంటి రూపం కంటి అంటూ సాగే పాటను వినిపించండి, మంచి చెడు చిత్రం నుంచి అని ఈ ఉత్తరాన్ని రాసి పంపించిండ్రు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, రాణా ప్రతాప్, భవ్యశ్రీ, చైత్రిక శ్రీ, సుధారామయ్య వీరంతా కోరుతున్న పాట ఇది. అయితే శ్రోతలు, మీరు ఎవరైనా ఇలా ఉత్తరాల ద్వారా మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మీ ఉత్తరాలు రాసి పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. పోస్ట్ కార్డ్ చిరునామా మళ్ళొక్కసారి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడు వీరి కోరిక మేరకు మంచి చెడు చిత్రం నుంచి ఈ పాటను విందాం. పాడినది ఘంటసాల పి సుశీల. సంగీతం విశ్వనాథం రామమూర్తి, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

0: ஜான் மொட்டிமலா கஜா பபலா நடுவுல காமரா புரத புள்ளா
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిరి స్నేహితుల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అంకోలి గ్రామం నుంచి కళావతి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
3: హలో సార్, నమస్తే.
2: నమస్కారం అమ్మ. కళావతి గారు ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. ఎట్లా పోయిందా మరి, ఎలా పనికి, ఎలా ఎక్కడ ఉన్నారు?
3: ఆదిలాబాద్
2: వచ్చిందా ఇవాళ?
3: మొన్న వచ్చిన 3 రోజులు అయితే.

0: అయిపోయిందా మరి వ్రతం?
1: అయింది మొన్న
0: వరలక్ష్మి వ్రతంకి వచ్చేటేమో. సరే అమ్మ, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నాను, ఫోన్ చేసిండ్రు. చెప్పమ్మ, పేర్లు చెప్పండి.
1: మా అక్క పేరు రాజీత, మా నడిచెల్లి పేరు లలిత, మా చిన్న చెల్లి పేరు విజయలక్ష్మి, రాజు సతీషి, జ్యోతి,
0: తప్పకుండా అమ్మవారి పాట దేవుళ్ళు సినిమా నుంచి ఈ పాట మీకోసం ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. వినండి.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజు చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజు కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ?
2: అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది,
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. మరి శ్రోతలు, ఈ నడమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాట వినాలనుకుంటే ఫోన్ చేసి అడగచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీ అందరికీ ఎరకని అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2950081, ఇంకో నెంబర్ 2300081. కార్యక్రమంలో ఇప్పుడు ఆహుతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతాన్ని విందాం. సంగీతం సత్యం.

పసందైన పాటలు అన్నమా. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీ అందరికీ అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నెంబర్ 2950081. ఇక శ్రోతలు టెలిఫోన్ ద్వారా పాటలు అడుగుడే కాదు, ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఉత్తరాలు రాసి పంపించి కూడా మీకు నచ్చిన పాటల్ని కోరవచ్చు. మీరు రాసి పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. చిరునామా మళ్ళొకసారి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. కార్యక్రమంలో ఇప్పుడు గీతా గోవిందన్ చిత్ర నుంచి ఈ పాట మీకోసం.

వారు ఎం నాగేశ్వరరావు, బైపెల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా. మాకు రహస్యం చిత్రంలోని ఘంటసాల సుశీల పాడిన పాట వినిపించండి అని కోరుతూ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపెల్లి గ్రామం నుంచి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, రాజశేఖర్, రవికుమార్, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, నాగనాథ్ గుప్తా, వెంకటేష్, నరసింగరావు, జాడి పెంటయ్య, భాస్కర్ రావు, ప్రకాష్, సుధీర్, పువ్వుల ఈశ్వరరావు తదితరులు కోరుతున్నారు ఈ పాటను. వీరి కోరిక మేరకు రహస్యం చిత్రం నుంచి ఈ పాటను విందాం. మరొక్కసారి ఉత్తరాల ద్వారా పాటలు కోరాలనుకున్న శ్రోతల కోసం మా పోస్టల్ చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్ ఆదిలాబాద్ 504001, ఇది పిన్ కోడ్ నంబర్. ఇప్పుడు విందాం రహస్యం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన ఈ గీతం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలీ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. మరి ఈ నడుమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2950881, ఇంకో నంబర్ 2300081. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమన్నా గవిని శ్రోతలతోని పంచుకోవచ్చు. అట్లనే మీకు మాత్రమే తెలిసి నలుగురితోని పంచుకుంటే మంచుకుంటుందనే ముచ్చట్లేమున్నా గవిని శ్రోతలతో పంచుకోవచ్చు మీకు నచ్చిన పాటల నడుమ. ఇప్పుడు పుట్టింటి పట్టుచీర చిత్రం నుంచి ఈ గీతం.

శ్రోతలు, ఇయ్యల ప్రముఖ కథకుడు నవలాకారుడు బిఎస్ రాములు పుట్టినరోజు. ఉమ్మడి కరీంనగర్ కు చెందిన బిఎస్ రాములు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తొలి చైర్మన్ గా పనిచేసిండు. వివిధ వాదాల్ని అవగతం చేసుకున్న రాములు విప్లవవాదం, దళితవాదం, స్త్రీవాదం వంటి ఏ ఒక్క వాదమో కాక అన్ని వాదాలను అవగతం చేసుకుని అవి ప్రవచించే మానవాభ్యుదయ లక్ష్యాన్ని పట్టుకున్నారు. ఆయన సాహిత్య సమావేశాలు, సభలు, సదస్సులు నిర్వహిస్తూ చైతన్యం కోసం కృషి చేసిండు. ఇక కథకుడిగా ఆయన తెలంగాణ ప్రజల దీనస్థితిని అక్షరీకరించిండు. రాములు 175కి పైగా కథలు రాసిండు. 6 నవలలు, 150 సిద్ధాంత వ్యాసాలు, 10 తాత్విక గ్రంథాలను రాసిండ్రు. బిఎస్ రాములు కథకుడిగా, హేతువాదిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలను అందుకున్నారు. దాశరథి రంగాచార్య పురస్కారం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ పురస్కారం, పాల్కూరికి సోమన పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి చిత్ర పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: నమస్తే.
0: నమస్కారం అండి, చెప్పండి. ఏ పాట కావాలి? మీరు ఫస్ట్ మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, శ్రోతలతో పరిచయం చేసుకోండి మీ పరిచయం.
1: నేను వచ్చి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు మస్తాన్ బాషా.
0: చెప్పండి విశేషాలు. ఇంకా ఈ రోజు ఏమైనా విశేషమా, లేదా మీకు ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు?
1: విశేషం ఏం లేదు సార్, మామూలుగా ఎప్పుడైనా ఆదిలాబాద్ తో మాట్లాడాలంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటది, అందుకని చేశాను సార్. గుర్తొచ్చి
0: చాలా సంతోషం.
1: తమ్ముడు సినిమాలో నుంచి షరాబీ కళ్ళతో ఆ పాట వినాలనుకుంటున్నాను సార్.
0: మహమ్మద్ రఫీ, పి సుశీల కలిసి పాడిన గీతం. ఇంకా ఆ పాట గురించి కానీ ఆ సినిమా గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: లేదు సార్, పెద్దగా ఏం ప్రిపేర్ ఏం కాలేదు. బాగుంటది సార్, అది హవాలీ టైప్ లో పాట బాగుంటది, అది చాలా బాగుంటది సార్. అది ఒకసారి మామూలుగా దీంట్లో యూట్యూబ్ లో కల్పన గారు సురాభిషేకం వేదిక పైన ఏమో కూర్చొని పాడారు, హార్మోనియం పెట్టుకుని హ్యాండ్ బాక్స్, దాని మీద చాలా బాగుండింది సార్.
0: అట్లా అప్పుడు విని తర్వాత మీకు వినాలనిపించింది?
1: అవును సార్, అంతే సార్, అప్పుడు విన్నాను నేను, అదే నాకు మైండ్ లో పడింది, చాలా చక్కగా పడారు.
0: సరే, చాలా సంతోషం మస్తాన్ బాషా గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు అడుగుతున్న భలే తమ్ముడు చిత్రం నుంచి ఈ పాటను విందాం. మహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన గీతం.

0: ఉంటాను నీతోనే హమేషా.
1: సచ్
0: కనుగొంటాను నీలో నితమాషా.

0: శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోతల ఎన్నో ఉన్నారు. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే, చెప్పండి.
1: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి బరిగే ఘటన మాధవ రానక్క మాట్లాడుతున్నా సార్.
0: ఏ పాట కావాలని ఫోన్ చేసిండ్రు?
1: సుస్వాగతం సినిమా నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే సాంగ్ కావాలి సార్. మా స్నేహితుడు ఇల్లందులో ఉంటాడు, మౌలానా నీలోఫర్ గారి వాళ్ళ చిన్న కుమారుడు సైది అప్రీది కోసం, జాంగీర్ కోసం సార్ ఈ రోజు పాట డెడికేట్ చేస్తున్నా సార్. ఎందుకంటే సైది అప్రీది పుట్టినరోజు సార్ ఇవాళ.
0: తప్పకుండా కట్టయ్య గారు, మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఇంకొక నిమిషం సార్, నిన్ననే చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ కి ఇష్టమైనటువంటి చిరంజీవి గారిది కూడా అతనికి భారతరత్న కావాలని కోరుకుంటున్నా సార్. చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్భంగా కూడా కోరుకుంటున్నా సార్, రిక్వెస్ట్ సార్.
0: తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: కోరుతున్న శ్రోతలు సార్, మాధురి, మయూరి, యువరాజరెడ్డి, వంశీ, గంగోత్రి, మానస, ఎర్రన్న, బుచ్చన్న, కోమల.
0: సరే, తప్పకుండా మీ అందరి కోసం ఈ పాట వినండి.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగవచ్చు. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీ అందరికీ ఎరుకనే 2300081, ఇంకో నంబర్ 2950081. శ్రోతలు ఈ పూట ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో ఫోన్ కలగకుంటే ప్రసార ఫిగర్ చేయకుండా మళ్ళీ పొజ్జామట్ల ప్రసారమయ్యే మాట చెప్పుని పాట ఇనుండి కార్యక్రమానికి 5 గంటలు, అట్లనే రాత్రి 8 గంటలు హుషారు కార్యక్రమాలకు కూడా ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని అడగచ్చు. అట్లాగే ఇప్పుడు ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంతో పాటు పొజ్జామట్లు ప్రసారమయ్యే మాట చెప్పుని పాట ఇనుండి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటల్ని కోరవచ్చు. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు, మీరు రాసి పంపాల్సిన ఉత్తరాలు, చేరాల్సిన మా చిరునామా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఇక చిరునామా, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. కార్యక్రమంలో ఇప్పుడు ప్రియమైన నీకు చిత్ర నుంచి ఈ పాట చిత్ర నోట.

0: శ్రోతలు, మీరు వింటున్న సింగిడి సినీగీతల హరివిల్లు కార్యక్రమంలో మాట్లాడడానికి చివరి శ్రోత మనతో ఇప్పుడు లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ పేరు, మీ పరిచయం.
1: నేను ఖమ్మం నుంచి నీలోఫర్ను మాట్లాడుతున్నాను సార్. సార్, ఈరోజు సింగిడి ప్రోగ్రామ్ లో మా చిన్న బాబుకి పుట్టినరోజు ఉంది సార్. వాడికి విషెస్ తెలియపరుస్తూ తాతా మనవడి చిత్రం నుండి ఈనాడే బాబు మీ పుట్టినరోజు. సార్, మీరు కూడా ఆదిలాబాద్ సింగిడి తరఫున విషెస్ తెలియజేస్తే సంతోషిస్తాం సార్.
0: సరే, అయితే ఇప్పుడు మీరు అడిగిన పాట వినిపిస్తాం. అయితే మీరు ఏం చేస్తుంటారమ్మా అక్కడ?
1: నేను హోమ్ మేకర్ అండి.
0: ఈరోజు సండే పని ఎక్కువ ఉంటుంది.
1: ప్రోగ్రామ్స్ వింటుంటాను సార్. చాలా క్లారిటీ ఉంటాయి, బట్ ఈరోజు మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది సార్.
0: ఈరోజు కొంచెం వాతావరణం మార్పులు చల్లగా ఉన్నాయి, వర్షం పడుతుంది, కొంత దాని ప్రభావంగా ఉండొచ్చు. ఏదేమైనా మీరు మా ప్రసారాలని స్పష్టంగా వింటున్నారు, వింటున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మీరు అడిగిన మీ పాట మీకోసం వినిపిస్తున్నాం, వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: మీరు విన్న ఈ పాటతో ఇయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ సింగిడి కార్యక్రమం రేపు పొద్దుగల 8:45 ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు అవుతున్నది. మరికొంచేసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ముందుగా కొన్ని వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నూతన ప్రపంచ వ్యవస్థలో భారత్ అంతరిక్ష రంగంలో నిరంతర ప్రగతి సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగ నిపుణులు సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును చాటుకుంటున్నారని ప్రశంసించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. 5 నుంచి 17 ఏళ్లలో పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను 30 సెప్టెంబర్ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళా డబుల్స్ జోడి పుల్లల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ కాంస్య పథకం సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో లియు షెంగ్షు, టాన్ నింగ్ జైనా జోడి 21-18, 13-21, 8-21 తేడాతో ఓటెంపాలైంది. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ పేదలకు ఇందిరమ టవర్స్ను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ AIRNews_HYD ని ఫాలో

అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రం కోసం సందీప్ భౌమిక్, గంగా, ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో వీరితో కలిసి పాడిన ఈ పాటకు రచన చంద్రబోస్.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలనే ఉంటారు
1: చుండు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఉంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుండే
1: చెప్పనా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తరువాత మీరు వినబోతున్న ఈ పాటకు రచన రామ్జోగి శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ స్వర రచన చేయగా గళాన్నందించారు రఘు దీక్షిత్. చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి.

0: సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
1: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారం అయినా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
0: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.

వింటున్న ఆ పాటకు గానం శిల్పారావు, రచన రామజోగి శాస్త్రి, సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర, చిత్రం దేవరా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో. ఇప్పుడు వినండి రంగస్థలం. ఈ చిత్రం కోసం రాహుల్ సిప్లగుంజ్ పాడిన ఈ పాటకు రచన చంద్రబోస్, సంగీతాన్ని అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
1: ట్రస్ట్?
0: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
2: కార్యక్రమంలో మీరు వినబోతున్న ఈ పాట రామజోగి శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ స్వర రచన చేయగా యాజ్ ఇన్ నీజర్ రీటా పాడారు. చిత్రం భారత్ అనే నేను.

0: వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాటకు రచన కాసర్ల సామ్, సంగీతాన్ని అందించారు తమన్ ఎస్ఎస్, గళాన్ని అందించారు అనురాగ్ కుల్కర్ణి మంగళి. చిత్రం అల వైకుంఠపురంలో.
2: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
1: చిత్రసీమల తర్వాత త్రిబులార్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, రాహుల్ సిప్లి గురించి పాడిన రియా ముఖర్జీ రచనకు ఎంఎం కిరవాణి సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు

0: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: కార్యక్రమం తర్వాత బృందావనం ఈ చిత్రం కోసం కార్తీక్ సుచిత్ర పాడింది అనంత శ్రీరామ్ గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045204023240452 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: చిత్రసీమల తర్వాత పాట రామ్ మిరియాల గళం నుంచి జలవర్ణ కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం రామ్ మిరియాల, చిత్రం డిజె తిలో.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

చిత్రసీమల తర్వాతి పాట దువాడ జగన్నాథం. ఈ చిత్రం కోసం సాగర్ గీత మాదిరి పాడిన భాస్కర్ భట్ల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: చిత్రసీమల తర్వాతి పాట కృష్ణ. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ సాధన సర్గం పాడిన చంద్రబోస్ గీతం చక్రీ సాహిత్యం చక్రీ సంగీతాన్ని అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుందని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని అన్నారు. జెన్జీ యువత సరికొత్త టెక్నాలజీలను నిర్మిస్తుందని ప్రశంసించారు. 5 నుంచి 17 ఏళ్లలో పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను 30 సెప్టెంబర్ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రజాస్వామ్య మనగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, ఇలాంటి పత్రికా స్వేచ్ఛను స్వాగతిస్తామని ఉప ముఖ్యమంత్రి

మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్ సదస్సులో మాట్లాడుతూ విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకి ఉండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్ పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళల డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రీసా జాలీ కాంస్య పతకం సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో లియూ షెంగ్షు, టాన్ నింగ్ జైనా జోడి 21-18, 13-21, 8-21 తేడాతో ఓటింపాలైంది. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ పేదలకు ఇందిరమ్మ టవర్స్ను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ తెలుగు చలనచిత్ర గీతాలు కార్యక్రమంలో ముందుగా సుశీల వసంత బృందం పాడిన పాట విందాం, డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి.

వినబోతున్న పాట చండి ప్రియ చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడారు. డాక్టర్ సి నారాయణరెడ్డి రాసిన ఈ పాటను ఆది నారాయణరావు స్వరపరిచారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రసీమ కార్యక్రమంలో తరువాతి పాట మౌనం.

సండే స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రేమదేశం చిత్ర విశేషాలు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి సినిమా కథ విషయానికొస్తే మనందరి యూత్ డేస్ లాంటిదే. అందుకేనేమో అందరూ కనెక్ట్ అయి సినిమాని సూపర్ హిట్ చేసేశారు. 2 కాలేజ్ల మధ్య ఉండే పోటీ. ఒక కాలేజ్ కుర్రాడు కార్తిక్. చాలా సామాన్యమైన నేపథ్యం. ఒక జత మంచి షూస్ కూడా కొనుక్కోలేనంత బీదరికం. కానీ కాలేజ్ ఫుట్బాల్ టీం కెప్టెన్, ఒక మంచి కవి కూడా. ఊహాలోకాల్లో ఒక అందమైన అమ్మాయి గురించిన ఆలోచనలు. టీనేజ్ లో ఇవన్నీ సామాన్యమే అంటారా? అవును, అదే తెరపై చాలా అద్భుతంగా చూపించారు కథిర్. కార్తీక్ పాత్రను వినీత్ పోషించారు.

మరి ప్రేమదేశం సినిమాలో ఒక పాత్ర వినీత్ పోషిస్తే మరోవైపు అబ్బాస్ అరుణ్ గా తెరపై కనిపిస్తారు. బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన అరుణ్ స్వాగ్ గా స్టైలిష్ గా ఉంటాడు. ఒకసారి కాలేజ్ ఫుట్బాల్ మ్యాచ్ లో కార్తిక్ ఓడిపోయి అరుణ్ టీం ని గెలిపిస్తాడు. ఎందుకిలా చేశావని చెప్పి అరుణ్ వచ్చి కార్తిక్ అడుగుతాడు. నువ్వు ఓటమిని తీసుకోలేవని స్నేహపూర్వకంగా చెప్పడంతో అరుణ్ కి కార్తిక్ చాలా నచ్చుతాడు. అలా ఇద్దర్లో స్నేహం చిగురించి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంత మంచి ఫ్రెండ్స్ లో ఒక గొడవ. అదేంటి, మనకి తెలిసింది ఫ్రెండ్షిప్ లో నో సారీ నో థ్యాంక్ యూలే ఇలాంటివి అనుకోవడం తెలుసు, కానీ మరి ఫ్రెండ్స్ మధ్య గొడవలొస్తే ఏం చెయ్యాలి ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడు విందాం హ్యాపీ డేస్ చిత్రంలోని ఈ పాట.

ఇంతకీ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ వచ్చిందని ఇందాక చెప్పాను కదా దివ్య, అదే అండి టబ్బు కోసమే ఈ గొడవ. ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు దివ్యనే ప్రేమిస్తారు. భారతీయ సినిమాలో త్రికోణపు ప్రేమ కథల్లో ఒకరు త్యాగం చేస్తారు లేదా చచ్చిపోతారు. ఇది కామన్, అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న అన్ని సినిమాలలో ఇలాగే చూపిస్తూ ఉంటారు దాదాపుగా. కాని దర్శకుడు కథీర్ మాత్రం ఈ చిత్రానికి సరికొత్త ఎండింగ్ ఇచ్చారు. ఏంటో తెలుసా? ఇద్దరు స్నేహితులు తననే ప్రేమిస్తున్నారనుకున్న నిజం తెలుసుకున్న దివ్య ఒకరిని పెళ్లాడి ఇంకొకరిని నొప్పించడం నాకిష్టం లేదు, మనం ముగ్గురం ఎప్పటికీ స్నేహితుల్లాగే ఉండిపోదాం అనడం ఒక సర్ప్రైజ్ క్లైమాక్స్. నిజంగా ఆలోచించండి, ప్రేమదేశం సినిమా అనగానే మనందరం ఏమనుకుంటాం ముందుగా లవ్ స్టోరీ అని. కానీ ఆ లవ్ స్టోరీలో ఉన్న ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ కి వాళ్ళు ముగ్గురు ఇచ్చిన విలువ, అందుకేనేమో ఈ సినిమా యూత్ఫుల్ లవ్ స్టోరీ అనే బదులు యూత్ఫుల్ ఫ్రెండ్లీ షో అని కూడా అనొచ్చేమో. ఏమంటారు, సినిమాను సక్సెస్ చేసింది కాలేజ్ స్టూడెంట్సే అన్నది మాత్రం 100% నిజం. 100% ట్రూత్ అంటే ఇదే. థియేటర్స్ లో

టికెట్స్ తో పాటు కొవ్వొత్తులు కూడా పంచారు. ముస్తఫా పాట అప్పుడు కొవ్వొత్తులు వెలిగించి పాడుతూ కనిపించారు కుర్రకారంతా. పెద్దవారంతా తమ కాలేజ్ జీవితంలోని మధురిమల్ని ఈ సినిమాతో మళ్లీ గుర్తు చేసుకున్నామని అన్నారు.

ఇక వెన్నెల పాట గుర్తుందా? ఓ వెన్నెల అంటూ ఇద్దరు హీరోలు తబ్బుని నిద్రపుచ్చుతూ పాడే పాట. ఈ పాట 10 రోజుల షూటింగ్. బీచ్ ఒడ్డున రోజు తెల్లవారి 4 గంటల నుంచి 6 గంటల వరకు. దర్శకుడు ఏ కరుణాకరన్ తొలి ప్రేమ తీశారు, ఆయన కూడా గుర్తుండే ఉంటారు కదా. ఆయన ఈ చిత్రానికి క్లాప్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఎక్కడి క్లాప్ అసిస్టెంట్, ఎక్కడ డైరెక్టర్ గా మారారు, వారివ్వా అనిపించట్లేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీవిద్య, వడివేలు తదితరులు సహాయ నటులుగా పనిచేశారు. మరి ఈ సినిమా గురించి మరొక విశేషం ఉంది, చెప్పేనా? తమిళంలో పాటలు వాలి రాస్తే తెలుగులో భువనచంద్ర గారు ఎంతో అర్థవంతంగా రాశారు. ఇక్కడున్న విశేషం ఏంటంటే, తొలిగా కాలేజీ స్టైల్ పాటని రికార్డ్ చేశారు. ఇదొక ఫాస్ట్ బీట్ పాట కదా, మనందరికీ తెలుసు, మనందరికీ ఇష్టమైన పాట కూడా. కానీ కతీర్కి ఈ పాట మొదట్లో అంటే స్టార్టింగ్ లో మెలడీ కావాలి అని అనిపించిందట. అలా తమిళంలో వాలితో, తెలుగులో భువనచంద్ర గారితోటి రాయించుకున్నారు. వాలిగారేం చేశారు, ఈ మెలడీకి తగ్గట్టు కొన్ని వాక్యాలు జోడిస్తే భువనచంద్ర గారు కలతానే అలరించేది మగువాతో పాటను మొదలుపెట్టేశారు.

ప్రేమదేశం సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా మారడానికి అందులో ఉన్న హెయిర్ స్టైల్స్, డ్రెస్సింగ్, యువత, పాటలు ఇవి మాత్రమే కాదు, ప్రేమ కంటే స్నేహానికిచ్చిన విలువ, ఆ గొప్పదనాన్ని ఎంత బాగా సరికొత్తగా మనందరికీ తెరపై చూపించారో, మనందరం ఎంతగా మెచ్చామో మనకు తెలుసు కదా. ఈరోజు ఈ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ప్రేమదేశం చిత్ర విశేషాలు కొన్ని నాకు తెలిసినవి ఈరోజు మీతో పంచుకున్నాము. నిజానికి 3 దశాబ్దాలంటే ఇదొక మైలురాయే కదా. ఈ చిత్ర విశేషాలు మీకందించింది ఆకాశవాణి వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05. మీరెంతగానో ఎదురు చూస్తున్న చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. స్కూల్ కి వెళ్లే వయసు ఎంత అని ఎవరైనా అడిగితే వెంటనే వచ్చే సమాధానం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. కానీ 60 సంవత్సరాల వయసులో స్కూల్కి వెళ్లొచ్చా? 70లు 80లు పోనీ 90లు ఎందుకు వెళ్ళకూడదు అని సమాధానం చెప్తుంది మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం. ఈరోజు ఆ విషయాలేంటో తెలుసుకుందాం చైతన్య స్ఫూర్తిలో. స్టే ట్యూన్.

థానే జిల్లాలోని ముర్బాద్ తాలూకా నాణేఘట్ ప్రాంతానికి సమీపంలోని ఫాంగనే గ్రామం. అక్కడుంది ఒక అద్భుతమైన పాఠశాల. పేరు అజీబాయించీశాల, అంటే అమ్మమ్మల పాఠశాల. ఇక్కడ విద్యార్థుల వయసు 60, 70, 80, 90 ఏళ్లు. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, సామాజిక పరిస్థితుల కారణంగా స్కూల్కి వెళ్లలేకపోయిన మహిళలకు వారి మిగిలిన జీవితంలో అయినా చదువుకుంటే బాగుండు అనే ఆసక్తి ఉన్న మహిళల కోసం ఈ పాఠశాల స్థాపించబడింది. ఈ పాఠశాలకి పునాది వేసింది ఉపాధ్యాయుడు యోగేంద్ర బంగారు. ఆ ఆలోచన రావడానికి కారణమేంటో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు చేయవారు. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. అజీ భయంచి పాఠశాల ప్రారంభించడానికి గల కారణం ఏమిటి అంటే, ఒకరోజు గ్రామంలోని మహిళలు శివజయంతి కార్యక్రమంలో పఠన కార్యక్రమం జరుగుతుండగా అప్పుడు కొంతమంది మహిళలు చదవలేక పక్కన అలా నిలబడిపోయారు. మేం కూడా చదవగలిగితే బాగుండు, కనీసం పుస్తకాలు, ధార్మిక గ్రంథాలు అయినా మనం చదువుకోగలిగితే బాగుండు అనే వారి కోరిక విని ఈ ఆలోచన పుట్టింది యోగేంద్ర గారి మనసులో. పుట్టిందే ఆలస్యం, ఇక దానిపైన పనులు ప్రారంభించారు. 2016 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ పాఠశాల ప్రారంభమైంది. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. అజీ బైంచి పాఠశాలలో అమ్మమ్మలకి మొదట అక్షరాలు నేర్పుతారు, తర్వాత బారాఖడి, పదాలు, వాక్యాలు, ఆ తర్వాత తమ పేర్లు రాయడం, సంతకం చేయడం, సాధారణ లెక్కలు చేయడం, గుణకార పట్టికలు, ఇలా ఒక్కోటి చక్కగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆ అమ్మమ్మలు. ఒకప్పుడు తమ పేరు కూడా రాయలేని చేతులు ఇప్పుడు తమ పేరుని తామే రాస్తున్నాయి. ఒకప్పుడు ఇతరులను అడిగి పుస్తకం చదివించుకున్న కళ్లే స్వయంగా అక్షరాలను చదువుతున్నాయి. ఆహా, ఎంత గొప్ప అనుభూతి కదా. ఇంకో అందమైన విషయం చెప్పనా, ఈ అమ్మమ్మలకి స్కూల్ యూనిఫామ్ కూడా ఉంది, గులాబీ రంగు నవారీ చీర, వీపుపై బ్యాగ్, చేతిలో పుస్తకాలు. చూస్తుంటే వయసు పెరిగింది కానీ చదువుకోవాలనే ఉత్సాహం మాత్రం చిన్నపిల్లలదే అనిపిస్తుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తిలో మనం యోగేందర్ స్థాపించిన ఆజీ బైంజీ స్కూల్ గురించి తెలుసుకుంటున్నాం. ఆజీ బైంజీ స్కూల్లో చదువుతో ఆగిపోలేదు అమ్మమ్మల ప్రయాణం. కబడ్డీ, ఖోఖో వంటి ఆటలాడుతున్నారు, చిత్రాలు వేస్తున్నారు, రంగోలీ వేస్తున్నారు, హస్తకళలు చేస్తున్నారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అంటే ఇది కేవలం ఒక పాఠశాల కాదు, ఇది ఒకప్పుడు ఆగిపోయిన కళలకు మళ్లీ ప్రాణం పోసిన ప్రదేశం. మనం తరచూ అంటుంటాం, ఇంకా ఈ వయసులో ఏం నేర్చుకుంటాంలే అని. కానీ ఫాంగణే గ్రామంలోని ఈ అమ్మమ్మలు మనకు చెబుతున్న సందేశం ఒక్కటే, నేర్చుకోవడానికి వయసు ఉండదు, మనసు ఉంటే చాలు అని. భారతదేశంలో తొలి అమ్మమ్మల పాఠశాలగా ఇది లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమాపేశమైన సందర్బంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్ లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కి కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరి దునియా మే అప్నీ అలగ్ పెహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ ను అలవర్చుకోవడానికి ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్

0: ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 2023న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్-3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హీ నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్జీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్జో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత, సంస్కృతికి గర్వ కారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని

0: ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్టాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:40. నేను మీ రోజీ. వర్షాకాలంలో, చలికాలంలో దెబ్బలు లేదా గాయాలైతే అంత తొందరగా తగ్గవు అంటారు. తగ్గాలి అంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. రోగనిరోధక శక్తి పెరగాలి అంటే విటమిన్ సి లభించే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఏ ఆహారంలో లభిస్తుంది, దాని ఉపయోగాలేంటి తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: మా ఇంటి బంగారం చిత్రం నుంచి చిన్మయ శ్రీపద పుణ్య సెల్వ పాడిన పాట విన్నారు. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: విటమిన్ సి యూజెస్ గురించి చెప్తాను అన్నాను కదా, ఇది రోగ నిరోధక శక్తిని సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది అన్నమాట. అంతేకాకుండా చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన కొలాజిన్ తయారీలో కూడా ఇది సహాయపడుతుంది. గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుంది. మొక్కల నుంచి వచ్చే ఐరన్ శరీరంలో శోషించుకోవడానికి విటమిన్ సి ఎంతో ఉపయోగకరం. ఇది ఒక యాంటాక్సిడెంట్, శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షించడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: మనుశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి బీమ్స్ సిసిరిలియో మధుప్రియ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి బీమ్స్ సిసిరిలియో సంగీతం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:50. విటమిన్ సి గురించి తెలుసుకుంటున్నాం కదా. విటమిన్ సి అసలు ఏ ఆహారంలో లభిస్తుంది, అంటే ఏ ఏ పదార్థాల్లో లభిస్తుందో ఒకసారి చూద్దాం. పళ్ళల్లో అయితే ఆమ్ల, నారింజ, బత్తాయి, నిమ్మకాయ, జాంపండు, కివి, స్ట్రాబెర్రీ, బొప్పాయి. అదే కూరగాయల విషయానికి వస్తే క్యాప్సికం, టమాటో, బ్రోకలీ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పెద్ది చిత్రం నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. బాలాజీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్ కదా ఇది. సో ఎక్కువసేపు ఉడికించడం వల్ల కొంత తగ్గిపోతుంది అనమాట అది. కాబట్టి విటమిన్ సి ఉన్న పళ్ళు లేదా కూరగాయలు తాజాగా లేదా తక్కువగా ఉడికించుకుని తీసుకోవడం చాలా మంచిది.

0: భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి యూకే స్వాతిరెడ్డి పాడిన పాట విన్నారు. దేవ్ పవార్ సాహిత్యానికి, వేంశీ శ్రీలియో సంగీతం.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

0: ఎనిమిది వసంతాల చిత్రం నుంచి కెఎస్ చిత్ర పాడిన పాట విన్నారు. వనమాలి సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఇమ్యూనిటీ నుంచి హెల్దీ స్కిన్ వరకు మన రోజువారీ ఆహారంలో విటమిన్ సికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. కాబట్టి సప్లిమెంట్ కోసం పరిగెత్తే ముందు మన కిచెన్లోనే ఉన్న ఉసిరి, జామ, నారింజ, నిమ్మకాయల్ని గుర్తు చేసుకుందాం. ఏమంటారు?

డాకు మహారాజ్ చిత్రం నుంచి తమన్ వాగ్దేవి పాడిన పాట విన్నారు. కాసర్ల శ్యామ్ సంగీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా హుషారమణి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సివి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాష్టంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు కావాలనే బురద జరుగుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రానున్న 4 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుత విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని ఉపరాష్టపతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందన్నారు. ఈనాడు జెన్జీడ్ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలు సృష్టిస్తున్నారని మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 23 ఆగస్టున అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఒక విడత చికిత్సకు 3 లక్షల రూపాయల పరిమితిని నిర్ణయించారు. అయితే వైద్య ఖర్చులు ఈ పరిమితిని దాటినప్పటికీ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి క్యాష్లెస్ వైద్యం నిరంతరాయంగా కొనసాగుతుంది. పథకం కోసం ఉద్యోగుల మూలవేతన నుంచి 1.5% మినహాయిస్తారు. సమాన వంతు గ్రాంట్ను ప్రభుత్వం జమ చేస్తుంది. ప్యాకేజీలో చేర్చిన మందులు, వినియోగ వస్తువులు, పరీక్షలు, ఇంప్లాంట్లు, వైద్య సేవలు, ఫాలోఅప్ చికిత్సకు ఫీజు వసూలు చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే బ్లాక్లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. రాష్టంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న

మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అమెరికా విభాగం కోరింది. తెలంగాణ అభివృద్ది కోసం విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు కీలకమని పేర్కొంది. ఈ నిర్ణయం రాష్టానికి పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాల అవకాశాలపై ప్రభావం చూపుతుందని ఐఓసీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు అర్దరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల బంద్కు పిలుపునిచ్చింది. ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీ అమలు కాలేదని జేఏసీ నాయకులు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని, పెరిగిన ఇంధనం ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నడుస్తున్న బైక్ టాక్సీ సేవలను తక్షణమే నిషేధించి ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్ తీసుకురావాలని కోరారు. ఈ బంద్ కారణంగా రాష్ట వ్యాప్తంగా రోజువారీ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్ల యూనియన్ బంద్ పిలుపు నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ, మరోవైపు ఉచిత బస్సు సౌకర్యాల కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. రేపటి నుంచి నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో అంజయ్యనగర్లో నిన్న మధ్యాహ్నం 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైనందుకుగాను మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ ను విధుల నుండి తప్పిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. బిల్డింగ్ యజమాని సాజిద్ ఖాన్ పై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు పడ్డంతో దెబ్బతిన్న పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ను హైడ్రా కూల్చివేయనుంది. హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని ఒక గోదాంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొఘల్ ఖనాల వద్ద ఉన్న ఫర్నిచర్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపంలోని ఇతర గోడౌన్లకు మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైతులు కొత్త యాప్లోనే ఎరువులు బుక్ చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో కోరారు. ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్స్ సేల్ పేరుతో యాప్ ద్వారా ఆధార్ లేదా రైతు రిజిస్టేషన్ ఐడీ నెంబర్ ఉపయోగించి ఎరువులు బుక్ చేసుకోవాలన్నారు. రిజిస్టేషన్ పూర్తిగాని రైతులు వెంటనే ఏఈఓలను లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి రైతు రిజిస్టేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంతో పాటుగా సెలవు రోజు కావడంతో ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట క్రీడా పోటీలకు ప్రభుత్వ జోగులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామ్దాస్ ఒక ప్రకటనలో కోరారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ తదితర 19 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యం, ఉత్సాహం గల ప్రభుత్వోద్యోగులైన క్రీడాకారులు జిల్లా సమీకృత కార్యాలయంలోని జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పేర్లు నమోదు చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఈ నెల 24వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ముప్పిడి రజనీకిరణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫోన్ పే, అపరల్ పార్క్ ఉపాధి అవకాశాలున్నాయని వివరించారు. కలెక్టరేట్లోని ఉపాధి కల్పన ఆఫీసులో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే సూచనలున్నాయని పేర్కొంది. ఈ మేరకు రాష్టానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో ఈరోజు ఆకాశం మేఘావృతమై రాత్రి సమయాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. కాగా కుమరం భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టంలోనే అత్యధికంగా ఆసిఫాబాద్ కెరమేరలో నిన్న 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఈ ఉదయం వరకు 31.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
సిర్పూర్టీలో 58.6 మిల్లీమీటర్లు, చింతల మానపల్లిలో

0: 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అన్ని మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రానున్న 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. భారత శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2 క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టు 165 పరుగులు తేడా తగుల్చుకున్న భారత జట్టు ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. విశేషాలు మరొకసారి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాష్టంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనపై ప్రతిపక్షాలు కావాలనే బుర్ర జరుగుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రానున్న 4 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20. మీరెంతగానో ఎదురు చూస్తున్న షో టైం. షో టైం లో మొదటి క్వశ్చన్, చిరంజీవి నటించిన ఒకే ఒక కన్నడ చిత్రం ఏది? క్వశ్చన్ మరొకసారి, చిరంజీవి నటించిన ఒకే ఒక కన్నడ చిత్రం ఏది? ఆన్సర్ గనక తెలిసినట్లయితే 0402324085252 అనే నెంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని జత చేర్చి పంపించండి.

0: క్రిమినల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, చిరంజీవి నటించిన ఒకే ఒక కన్నడ చిత్రం పేరు ఏమిటి అని. అయితే ఆన్సర్ వచ్చేసి సిపాయి. 1996 విడుదలైంది. ప్రముఖ నటుడు రవిచంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో చిరంజీవి మేజర్ చంద్రకాంత్ పాత్రలో ప్రత్యేకంగా కనిపిస్తారు. మరి కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించేశారు చూసేద్దాం. పానుగంటి రవి గౌడ్ విహెచ్ఎల్ నుంచి, ఎం శ్యామ్లాల్ జానకంపేట నుంచి, పద్మావతి శిల్ప ప్రసాద్ చంచల్గూడ నుంచి, శ్రీనివాస్ సౌమ్య శ్రీహిత బాసరా నుండి, ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, వెంకటేష్ నందిపేట నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, రేవతి కిరణ్ సికింద్రాబాద్ నుండి, పీసాదిగూడ నుండి శ్రీనివాస్, పున్న వెంకటేశం హేమలత నెమోని గ్రామం నుండి, దస్తగిరి సంధ్య కడప జిల్లా నుంచి, పొన్నాల గణేష్ ధృతి విహాన్ మౌనిక మర్రిపల్లి నర్సంపేట నుండి, అలాగే విగిన్వారి రవి భీంగల్ నుంచి, డాక్టర్ వెంకన్న డబ్బు సెయిట్ లైన్ బెల్లంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. సిపాయి అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి. వీరందరికీ కంగ్రాచులేషన్. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, సిరికిం చెప్పడు అనే పదాలతో మొదలయ్యే ఈ పద్యం ఏ గ్రంథంలోనిది? సిరికిం చెప్పడు అనే పదాలతో మొదలయ్యే పద్యం ఒకటి ఉంటుంది, ఆ పద్యం ఏ గ్రంథంలోనిది? ఆన్సర్ కనుక తెలిసినట్లయితే 0402324 0852 నెంబర్కి మాకు వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

0: రంగేల చిత్రం నుంచి హరిహరన్ స్వర్ణలత పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు షో టైం. షో టైం లో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్, సిరికిం చెప్పడు అనే పదాలతో మొదలయ్యే ఈ పద్యం ఏ గ్రంథంలోనిది అని అడిగాను. అయితే ఈ క్వశ్చన్కి చాలా తక్కువ ఆన్సర్స్ వచ్చాయి. బమ్మెర పోతిన రచించిన భాగవతంలోనిది. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో రామాయణ, భారత, భాగవతాది కావ్యాలు దాదాపుగా పూర్తిగా అప్పుడు పద్య రూపంలోనే ఉండేవన్నమాట. ఆన్సర్ తెలిసింది కదా, ఇది భాగవతంలోనిది. అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే ఎంఎస్ఆర్సీ మూర్తి సైనిక్పురి నుండి, భవానీ ఓయూ కాలనీ నుండి, గాయత్రి ఊరి పేరు రాయలేదు, రాజ్కాంత్ రామంతపూర్ నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నుండి, పుట్టపాక నుండి, భవానీ వెంకట్, మౌనిక బిఎన్ రెడ్డి నగర్ నుండి, ఎం మురహరి యశోద వీక్లీ బజార్ నుండి, వీరు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్స్. మరి మన షో టైంలో థర్డ్ క్వశ్చన్ ఏమిటి అంటే, అల్లూరి సీతారామరాజు కంటే ముందర రంప మన్యం అంటే రంపచోడవరంలో ఆ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి పోరాడిన ప్రముఖ యోధుడు ఎవరు? క్వశ్చన్ మరొకసారి, అల్లూరి సీతారామ

రాజు కంటే ముందర రంపమన్యం ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి పోరాడిన ప్రముఖ యోధుడు ఎవరు? ఆన్సర్ గనక తెలిసినట్టయితే ఏ నెంబర్కి పంపించాలో మీకు తెలుసు, అయినా కూడా నేను చెప్తాను 0402324-0852. ఈ నెంబర్కి మీ ఆన్సర్ అలాగే మీ ఊరి పేరు, మీ పేరు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

0: పౌర్ణమి చిత్రం నుంచి చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: ಮಧುರಿಮ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను అడిగిన థర్డ్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు కంటే ముందర రంపమాన్యం ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి పోరాడిన ప్రముఖ యోధుడు ఎవరు అని. ఆన్సర్, ద్వారబంధాల చంద్రయ్య నాయుడు 1879లో. అయితే తమ్మన్నదొరేమో 1880లో. ఈ రెండు ఆన్సర్స్ కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తాను మరి నేను తొందర తొందరగా. ఆర్మూర్ నుండి రాధా కుమారస్వామి, పోలిపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, కాకతీయ పాషా వరంగల్ నుండి, డివి సూర్యశ్రీ కౌరూర్ నుండి, గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి, జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి, కె ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, జిబ్లిక్పల్లి నుండి చిక్కా చక్రపాణి, చందన. అదేవిధంగా బింగ్వార్ రవి భీంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ద్వారబంధాల చంద్రయ్య అని సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎమ్మూరు హరి యశోద రాణి గారు మీరు తప్ప ఆన్సర్ పంపించారండి. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే నేను చదువుతాను. పుట్టపాక నుండి భవానీ వెంకట్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్స్. మరి ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ

కృష్ణ గారు నటించిన గూఢచారి 116 సినిమాను హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? క్వశ్చన్ మరొకసారి, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూఢచారి 116 సినిమాను హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? ఆన్సర్ గనుక తెలిసినట్లయితే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆదిత్య 369 మూవీ నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. వెన్నెలకంటి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. మరి మన షో టైంలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, కృష్ణ నటించిన గూఢచారి 116 అనే మూవీని హిందీలో రీమేక్ చేశారు, హిందీలో ఆ మూవీ పేరు ఏంటి అని. ఆన్సర్ వచ్చేసి ఫర్స్. మరి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు భాను మియాపూర్ నుండి, కేవీరావు ఖైరతాబాద్ నుండి, అంకుశాపురం నుండి దూర్నాల సుదర్శన్, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, బుజ్జి హుడా కాలనీ నుండి, మిరియాల తిరుమలయ్య పుట్టపాక, ఎస్ రాణి సూరారం నుండి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మధుకర్ నందిపేట నుండి, జరిపోతుల బుచ్చయ్య తరాలపల్లి నుండి వీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్స్.

0: నీరాజనం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. వెన్నెలకంటి సాహిత్యానికి ఓపీ నాయర్ సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. శాండ్రా బెంగాల్కి చెందిన సుందర్బన్స్ ప్రాంతంలో స్కూల్ పెట్టింది. స్కూల్ పెట్టిన తర్వాతే అసలైన సవాలు మొదలైంది. ఒక విదేశీ మహిళ వచ్చి మీ పిల్లల్ని నా స్కూల్కి పంపండి అంటే తల్లిదండ్రులు నమ్మి పంపిస్తారా? లేదు కదా. అందుకని శాండ్రా ఇంటింటికి వెళ్ళి అందరితో మాట్లాడి చదువుకున్న విలువని వివరించి వాళ్ళ నమ్మకాన్ని పొందింది. ఆ నమ్మకంతో పిల్లలు స్కూల్కి రావడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ కట్టడం సులభం కావచ్చు, కానీ ఒక సమాజం నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టం. ఆ నమ్మకాన్ని శాండ్రా గెలుచుకున్నారు. ఈ ప్రయాణంలో ఆమెకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఒక సమయంలో మలేరియా వచ్చింది. చికిత్స కోసం స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. చికిత్స పూర్తవగానే అక్కడే ఉండకుండా మళ్లీ ఇండియా వచ్చారావిడ. ఎందుకంటే ఆమెకి ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ కాదు, ఆమె జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బాంబే చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఆకాశవాణి వివిధ భారతి. సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకుని సాండ్రా వేసిన అడుగులు ఎటువైపు వెళ్లాయో తెలుసుకుంటున్నాం. కాలం గడిచింది. ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద కార్యక్రమంగా మారింది. పిల్లలకు ఉచిత విద్య అందుతుంది. విద్యా కార్యక్రమాలతో పాటు పిల్లల రక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపట్టారు. యువతకు నాయకత్వ శిక్షణ ఇప్పించారు. మహిళలకు నైపుణ్యాలను అందించి వారు స్వతంత్రంగా బ్రతికేలా ప్రోత్సహించారు. బోర్డు పరీక్షల ఫలితాలు కూడా పెరుగుపడ్డాయి. ఒక దశలో 5% 50% నుండి 100% చేరుకుంది. చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమం ద్వారా 30 గ్రామాల్లో సుమారు 20,000 మందికి చేరువయ్యారు. 112 మంది యువ నాయకులకు శిక్షణ ఇచ్చారు. అంటే ఒక మహిళ తీసుకున్న ఒక నిర్ణయం ఎంతమంది జీవితాలను ప్రభావితం చేయగలదో ఇది నిరూపిస్తుంది కాదంటారా?

నాం ఎవడు జగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరళం బాపిరు పేట మరుకం

కథిమితకజను జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేగా పిడుగులం. మరణ మరణ జననం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం.

0: గీతాంజలి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర

0: విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. దేశం కాని దేశం, తన దేశం కాదు, మన దేశానికి వచ్చి సేవ చేస్తున్నటువంటి శాండ్రా లైఫ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. శాండ్రా ఎంత గొప్పదో మరొక విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆమె స్థాపించిన స్కూల్కి తన పేరు పెట్టుకోలేదు. ఎందుకు? ఎందుకంటే ఆమె దృష్టిలో ఈ స్కూల్ ఆమెది కాదు, ఇది పిల్లలది, వారి భవిష్యత్తుది, వారి కలలది. అందుకే తన పేరు కంటే పిల్లల భవిష్యత్తు పెద్దది అని ఆమె భావించారు. దీని ద్వారా అర్థం అవ్వట్లేదా తన మనసు ఎంత గొప్పదో?

0: రోజా చిత్రం నుంచి మినిమిని పాడిన పాట విన్నారు. రాజశ్రీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు శక్తిశీలి. సాండ్రా కథ మనకి ఒక గొప్ప ప్రశ్న వేస్తుంది. మన దగ్గర ఎంత ఉంది అని కాదు, మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఇంకొకరి జీవితానికి ఎంత ఇవ్వగలం అని. సాండ్రా తన దగ్గర ఉన్న దాంట్లో మొదట కొంత డబ్బు ఇచ్చింది, తర్వాత సమయాన్ని ఇచ్చింది, ఆ తర్వాత తన శ్రమనిచ్చింది, చివరికి తన జీవితాన్ని ఇచ్చింది. ఒక దూరమైన దీవిలోని పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం మార్గాన్ని నిర్మించింది. అందుకే సాండ్రా కథను కేవలం ఒక విదేశీ మహిళ స్కూల్ ప్రారంభించింది అని చెప్పడానికి సరిపోదు. ఇది సౌకర్యం నుంచి సేవ వైపు సాగిన ప్రయాణం. విజయం నుండి అర్థవంతమైన జీవితానికి సాగిన ప్రయాణం. ఒక మనిషి నుంచి ఒక సమాజం వరకు విస్తరించిన ప్రయాణం. మరి సాండ్రా మనకు చెప్పే సందేశం, జీవితంలో మనకు ఎంత దక్కింది అనేది ముఖ్యం కాదు, మన వల్ల ఇంకెంతమందికి దక్కుతుంది అనేదే నిజమైన సంపద. ఇదే సాగర్ ఐలాండ్లో పిల్లల భవిష్యత్తుకు వెలుగునిస్తున్న సాండ్రా లావీ గోస్కోవిష్ కథ. ఇదండి ఈనాటి శక్తిశీలి.

0: నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టీవీ అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన, శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్రాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: అన్ని రకాల విలువలు ఉన్నాయంటే
2: ఖరీదు ఖరీదు ఖరీదు ఎక్కువగా ఉంది.
1: చాలా అందమైన అమ్మాయి
3: రండి, రాజగృహ ప్రజలారా రండి, అందరూ రండి, మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి, అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు, అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి దగ్గరగా రండి, చూసుకోండి.
4: ఈ బానిస బాగున్నాడు, ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు, ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
5: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడితే బాగుంది, చాలా అందంగా ఉంది.
4: అవునవును భలే ఉంది. లేదు, ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
3: చూసారా పౌరులారా, బాగా చూసారా. ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో? రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
6: 200,
7: 300,
6: 400,
3: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి వేలంపాట, బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి, బాగా పాడండి.
7: 700,
6: 800,
8: 900.
3: ఓహో, 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా, 900 కార్షపాణాలు. ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్ళీ దొరకదు. పాడండి, ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
9: 1000 కార్షపాణాలు.
3: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
4: ఏంటి అమ్మా, 1000 కార్షపాణాలు చాలా ఎక్కువ,
2: చాలా
3: సరే. 1000 కార్షపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కార్షపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు, అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా మీ నామధేయం?
9: అమిత్తుడు.
3: చక్కటి పేరు. మీ వృత్తి?
9: రత్నాల వ్యాపారం.
3: ఓ, అందుకే సాహసించి 1000 కార్షపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది, నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది.
10: అయ్యా 1000 కార్షపాణాలు ఇచ్చి
3: ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
9: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
3: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కార్షపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరు అతని వెంట వెళ్ళండి.
9: రండి
3: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కార్షపాణాలు 100 కార్షపాణాలు
7: 200
3: 200 కార్షపాణాలు 200 కార్షపాణాలు
8: 300 కార్షపాణాలు
3: రండి పాడండి. 300 కార్షపాణాలు 300 కార్షపాణాలు

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనం లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు. సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన. అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు గాని నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానం ఇంకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తాన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మివేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే. ఈవేళప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికోగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కొచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
0: హా, ఈ వలయాకార రత్నం బాగుంది. అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలీదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే. నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరు ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే, కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని, చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేనా.

0: మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
1: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
0: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
1: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
0: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
1: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
0: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
1: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
0: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
1: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
0: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
0: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
0: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమిత్తుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
0: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపథంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి గారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికే కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిరిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: మీ స్నేహితురాలు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదాం అనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కానీ నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి, నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ.

0: చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
1: ఏమిటి తల్లి?
0: అది నాకు నాకు ఈ పెళ్లి అంగీకారంగా లేదు.
1: ఎందుకని?
0: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
1: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాచకొలువులో కొత్త వాళ్ళ పదవి నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
0: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
1: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
0: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
1: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్లి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడే రప్పించుకో.
0: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువివ్వరే. ఇది అన్యాయం నాన్న.
1: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీ గదిలోకి వెళ్ళు.
0: నాన్న
1: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
0: నాన్న
1: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తాను. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
0: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మనసు అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్ళాను. అక్కడ దాక్కున్నా మళ్ళీ పట్టుకెళ్తారనిపించి అక్కడి నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్ళు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే? అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వారికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడం.

అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడితే నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి.

0: ఏ గూటి పెట్టో, జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీలుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాము. ఇక్కడికి కాసంత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు, నీ నామధేయమేమి, ఇచ్చట ఎందులో కొన్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే, అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు, నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే నా మాటలు నమ్ము యువతి, నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు, ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు, వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం, నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తుంది. ఒంటరిగా ఈ కొండ కోణంలో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి, మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా, నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు కానీ, మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో, నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పెదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్నొక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకు గదిని కేటాయించారు, అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
0: నిద్రాభంగం కలిగించానా?
1: లేదు, ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
0: నేనే వేయమని చెప్పి వచ్చాను.
1: దేనికి?
0: నేనిప్పుడు మధు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు. అందులో నీలాంటి అందగత్యతో, నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తుంది. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పొరంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు. నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్ను ఒక బానిసగా ఎవరికైనా
1: అమ్మేస్తాను. వెనుక నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనుక ఇంతటి మోసం దాగుందా?
0: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, గోల చేయకు, నా వాంఛ తీర్చు.
1: దేవసేన కంటూలో ప్రాణం ఉండగా అది జరగదు.
0: చచ్చాక జరిగేదేముందే పిచ్చిదన. ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను. నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చి నా ఒడిలో వారి రా రా, చెప్పేది నీకే రా.
1: రా దగ్గరకు వచ్చావు, మర్యాద తక్కదు, జాగ్రత్త.
0: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా రా. అయితే నేనే వస్తాను, నేనే వస్తాను. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్ను తన్ని తీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే. నువ్వు లెక్క రావేనా మతల మంజరి. రా రా రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా?

0: కాకి చిత్రవధ చేసి మరి అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరి అనుభవిస్తాను.
1: నన్ను కొడతావరా?
0: మారు, నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
1: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలసిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
1: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి, కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
2: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
1: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
2: మగ బానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
1: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
2: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
1: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
2: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్ను గప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
1: ఎందుకని?
2: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చందన గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
1: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
2: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచుకొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు నీ ఇచ్చ వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన,
1: ఏమిటి కుశాలి?
2: అమితుడు తన తండ్రి ఉద్దాలకుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు. కాకపోతే ఆవేశపరుడు.

0: అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమితుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతను సుఖపెట్టు. ఎందుకు నీ యవనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందినా ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
1: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుహుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరున ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరు యజమానులకు మళ్ళే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
2: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
2: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేన? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
2: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకోనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
1: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కనుహుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
2: అంతేగాని నాతో మృదు మధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామ వాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు, ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీ కోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
1: నాకు సంపదలపై ఆశ లేదు.
2: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
1: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
2: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
1: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
2: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
1: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో, కానీ మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
2: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
1: మాట తప్పరుగా?
2: ఈ అమిత్తుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు, గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు నీ కోరికేమిటో, తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
1: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమిత్తుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఉడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: ದೇವಸೇನಾ, ದೇವಸೇನಾ, ನಿನ್ನೆ ನಿದ್ರಲ್ಲೇ
1: ಇಂಥ ಉದಯಾನ್ನೇ ನಿದ್ರಲೇಚಿ ಚೇಸೆ ದೇವುಂದಿ ಕುಶಾಲಿ. ತಾನು ವಸ್ತುನಾನನಿ నీతో కబురు పంపించాడా అమిత్తుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
0: అమిత్తునితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను, అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను, తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడు వచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమిత, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు, నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళ నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్ని మార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను. మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, నీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి, వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం. పొ
1: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
2: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటే 10 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 730

0: తొమ్మిది కిలో హెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలో హెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: దీక్షణాల్లో 4 గంటలు కావస్తుంది. మన రెయిన్బో క్లాక్ లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకం ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశం సందర్భంగా ప్రపంచ నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగల బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి సిద్ధంగా ఉండాలని సీఈఓను కోరారు. అహింస శాంతి భారత సంస్కృతిని అహింస భావాన్ని ఎవరూ తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత సార్వభౌమాధికారం గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా చెప్పారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే మరపింత చేయకుండా పరిశోధన ఆవిష్కరణలు అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఏఎంఏ హెల్త్ కేర్ సదస్సును ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈవేళ రష్యా వెడుతున్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డీజీపీ సివి అనంత అభినందనలు తెలియజేశారు. ప్రజా భద్రతలో పోలీసు వ్యవస్థకు ప్రజలు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. 2006 ఆగస్టు 23వ తేదీన ఏర్పాటైన ఈ కౌన్సిల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. మహిళల భద్రత కోసం షీ షటల్స్, విద్యార్థుల కోసం చైతన్య వంటి కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు. ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

पड़ता है हीरो से जोकर बन जाना पड़ता है।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 5 గంటలు కావస్తుంది. ఉర్దూలో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు పొదుగల పదిగొట్టేసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు మళ్ళీ హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇక ఇప్పటి నుంచి అయితే రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు ఎఫ్ఎం 100.2 మెగాహెడ్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై వినొచ్చు. ఇలాంటి ప్రసారాలలో ఇంకొంచెం సేపట్లో మీరు ఫోన్ చేసి చెప్పే మాటలు, కోరుకునే పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. అదైనాక అంటే 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో జైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాల్లో తెలుసుకోవచ్చు. ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాటైనుండ్రి, అర్ధగంట సేపు సాగే ఈ కార్యక్రమానికి శ్రోతలు మీరు ఫోన్ చేసి చెప్పే మాటలు, కోరుకునే సినిమా పాటలు. మరి ఇవాటి కార్యక్రమంలో కూడా మాట్లాడి మీకు నచ్చిన పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినాలనుకుంటే ఫోన్ చేయవలసిన నంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇవాటి కార్యక్రమంలో ముందుగా విందాం సత్యం సినిమా నుండి శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట.

ఇది మన యాస మన బసలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ప్రతిరోజు లెక్కనే పొదిగల ప్రసారమయ్యే సింగిడిలో పుజమట్టు ప్రసారమయ్యే ఈ మాట చెప్పుండ్రి పాటైనడి కార్యక్రమాలలో శ్రోతలు ఉత్తరం ద్వారా కోరుతున్న పాటల్ని వినిపించడం జరుగుతుంది కదా. మరి ఇవాళ్టి మాట చెప్పుండ్రి పాటైనడి కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు యాదాద్రి భువనగిరి నుంచి, రామన్నపేట నుండి మల్లికార్జునరావు, కార్తీక్, అఖిల, సూర్యజన్, శ్రేయాన్స్, విమల వీళ్ళు తాజ్మహల్ సినిమా నుండి మంచు కొండల్లోన అనే పాటను వినిపించగలరు అంటూ రాసిండు. అయితే శ్రోతలు సింగిడి లేకుంటే మాట చెప్పుండ్రి పాటైన కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు అయితే 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087-32. ఇక ఉత్తరం ద్వారా మీరు కోరుకున్న పాటను వినాలనుకుంటే ఉత్తరం పంపవలసిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి?
2: సారీ, రామ్నగర్ నుండి పూజని మాట్లాడుతున్నాను.
1: రామ్నగర్ నుండి పూజ, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మరి ఈ రోజు పనులు ఏమేం పనులు ఉండే, ఈ రోజు ఏం చేసిండ్రు మరి? హలో,
2: హలో,
1: వినిపిస్తుందా నేను మాట్లాడేది? మరి నాకు మీ వాయిస్ వినపడట్లే. వినిపిస్తుందా? చెప్పండి, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవాళ కార్యక్రమంలో? తప్పకుండా పాట వినాలనుకుంటున్నారు, మరి పాట వినిపిస్తారా కొంచెం ఏమన్నా?
2: పాట రాదు.
1: ఎవరు మాట్లాడుతున్నారు మీ పక్కన? అవునా, చెప్పండి. మరి ఏదో పాటలు వస్తాయి అంటున్నారు కదా, మరి మీరేమో రాదంటున్నారు. మీకు నచ్చిన పాటలు పాడండి, మరి మీకు నచ్చిన పాటను పాడండి అంటున్నా. మీకు ఏ పాట వస్తే ఆ పాట.
2: దేశం
1: పాట రాదని మంచిగా పాడుతున్నారు కదా.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.

0: ships.co.in.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు, మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటైనండి. మరి కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0872 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకి. సోషల్ మీడియా స్క్రోలింగ్, తెలియని వాళ్ళు దాదాపు ఎక్కువగా ఎవరూ ఉండరు. వరుసగా వచ్చే ఎన్నో నోటిఫికేషన్లు, గంటల తరబడి ఎన్నో వార్తలు చూస్తూ ఉండడం, పని ఒత్తిడి, చుట్టూ అంతులేని సమాచార ప్రవాహం, ఇవన్నీ కలిసి మన మెదడును నిరంతరం అలసిపోయేలా చేస్తున్నాయి. అంతేనా, ఒకప్పుడు ఏదో ఒక పుస్తకం సులభంగా చదవగలిగే మనమే ఒక్కొక్కసారి, అంటే ఇప్పుడు కొన్ని పేజీలు చదవడమే కష్టంగా అనిపిస్తుంది. మరి దీనికి కారణాలు ఏంటంటే ఏకాగ్రత తగ్గడం, ఆందోళనకు గురి కావడం, తెలియని అసంతృప్తి, భయాందోళన, ఇవన్నీ కేవలం మనలో సంకల్పబలం తగ్గడం వల్లే కాదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో గత కొన్ని సంవత్సరాల్లో స్క్రీన్ వినియోగం ఎక్కువగా పెరిగింది. రోజులో ఎక్కువ సమయం ఏదో ఒక స్క్రీన్ ముందే గడిచిపోతుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని అందరికీ తెలిసినా కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీని నుండి ఉపశమనం పొందవచ్చు. ఎక్కువగా సమయం తీసుకునే యాప్లను తొలగించడం, ఫోన్ వినియోగాన్ని తగ్గించడం, పుస్తకాలు చదవడం, బయటకు వెళ్ళడం, ప్రకృతితో గడపడం, ఇవన్నీ అందరికీ తెలిసే. కానీ పూర్తిగా దీంతో ప్రశాంతత మాత్రం రావడం లేదు. పోటీ అనేది కొత్త విషయం కాకపోవచ్చు, కానీ ఆధునిక జీవితంతో నిరంతరం పోటీ పడుతూ మనల్ని మనం స్క్రీన్ నుంచి దూరం చేసుకోలేకపోతున్నాం. అందుకే అప్పుడప్పుడు ధ్యానం, స్నేహితులతో గడపడం, పుస్తకాలు చదవడం వంటి చేస్తూ ఉండాలి. ఫోన్ వినియోగం తగ్గించడం వల్ల పూర్తిగా సమస్య తగ్గుతుందా అంటే లేదు. కానీ తన జీవితాన్ని ఎంతగా మార్చుకున్నా చుట్టూ ఉండే పరిసరాలు మాత్రం దీనికి అలవాటు కాకపోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇవి ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. ఇంకా ఏళ్ళ రాత్రి ఎనిమిది గుట్టంగుండే హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు వినొచ్చు. రేపు జమట్టు ఐదు గుట్టంగుండే మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సంబురం పిల్లల కార్యక్రమం. ఇయాల్టి కార్యక్రమంలో జైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం.

మేము పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ జైనత్ పాఠశాల విద్యార్థులము. ఇప్పుడు పాటలు, కథలు, ఏకపాత్ర అభినయం ఉపన్యాసాలు వినిపిస్తాము. నేను సింగిడి అఖిల, 8వ తరగతి. ఇప్పుడు నిర్మలసుర గంగాజల అనే పాటని శృతి మరియు బృందము పాడి వినిపిస్తారు.

0: awareness level, and it helps us to determine what is right and what is wrong for us. Education makes us the right thinker and the right decision maker. Education helps us to develop personality and earn recognition and respect in the family and society. Socially and personally, education is an essential part of human. In this competitive world, education is the most important thing. So never ignore the importance of education in life at any cost. In our society, a lot of social issues are happening just because of the lack of education. We can acquire knowledge at any time. There is no age barrier for gaining knowledge. Education is the fundamental right of everyone. Education is a key to solve all the social, personal, and professional problems of the people. Education is the most important tool that offers in our strength to a person. If we are enriched with knowledge, we will be admired by all. Education is the most valuable treasure that will make you a successful human being.
1: ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్ర అభినయము 8వ తరగతి నజ్మా.
2: అరే హో ఫిరంగియో, అభీ భీ సమయ హే, సంభల్ జావో. ఇస్ ఝాన్సీ కీ మిట్టీ కో చుమ్నే సే పహలే తుమారే పైర్ కాపనే చాయియే. మైనే కహా తా ఔర్ ఆజ్ ఫిర్ కహతీ హూ, మేరీ ఝాన్సీ నహీ దూంగీ. గంగాధర్ రావ్ జీ కే స్వర్గవాస్ కే బాద్ క్యా తుమ్నే సమ్జా కీ यहाँ झांसी अनाथ हो गई. अरे गुरु, मैं मणिकर्णिका हूँ. इस झांसी की रानी मेरे रहते कोई भी इस पवित्र भूमि पर अपनी कुदृष्टा नहीं डाल सकता. मेरे पुत्र दामोदर को देखो, यहाँ झांसी का वरिष है. तुम अपनी कुटिल नीति हड़प नीति का हवाला देते हो, कहते हो कि दत्तक पुत्र राजा नहीं बन सकता. मैं कहती हूँ यहाँ तलवार ही मेरे पुत्र की माँ है, और यहाँ तलवार ही झांसी की रक्षा करेगी. मैं मनु अब साधारण नारी नहीं, अबला नहीं. अरे हो गुरु, तंबाकू बेचने आकर राज्यों को छीना चाहता है तू. मैं तेरा अंत करूँगी अंग्रेजों. तुम सोचते हो कि तुम जीत गए, नहीं, यहाँ सिर्फ युद्ध की शुरुआत है. जब तक मैं शरीर में प्राण है, तब तक इस झांसी की तरफ आंख उठने वाले के आंख फोड़ दूंगी और यमलोक पहुंचाऊंगी. वीर सैनिकों, जय जय कार करो. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. मेरी प्यारी साकियों को और मेरे जबाज वीर सैनिकों, अपनी रानी को आंच ना आने दो. हम सब मिलकर फिरंगियों के चक्के छुड़ाएंगे और गुरों को हिंदुस्तानी नारी से टक्कर लाने का नतीजा क्या होता है. मैं मर जाऊंगी, लेकिन इस झांसी की आन बान पर आंच नहीं आने दूंगी. मेरी झांसी नहीं दूंगी, मेरी झांसी नहीं दूंगी, मेरी झांसी नहीं दूंगी. जय हिंद, जय भारत.
1: ఇప్పుడు అమ్మా నాన్న గురువు గురించి కవిత వినిపిస్తుంది. వైలాస్య 8వ తరగతి.
3: అమ్మని ప్రేమించడం గొప్ప కాదు, అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూజించు. తండ్రికి భయపడడం గొప్ప కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు. గురువుకు నమస్కరించడం గొప్ప కాదు, గురువు ఇచ్చిన జ్ఞానికి విలువ కల్పించు.
1: ఇప్పుడు అత్యాశ నీతి కథ గురించి పి అజయ్ 9వ తరగతి.
4: అనగనగా ఒక రాజు ఉండేవాడు. తన రాజ్యాన్ని ప్రజలను ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకునేవాడు. కాని ఆ రాజ్య ప్రజలకు చాలా అత్యాశ ఉండేది. ఒకరోజు ఒక మహాతపస్వి అయిన ఒక సాధువు తన రాజ్యానికి వచ్చాడు. ఆ రాజు తన రాజ్యానికి వచ్చిన ఆ సాధువును అతిథి సత్కారాలతో స్వీకరించాడు. మర్యాద పూర్వకంగా ఆ సాధువుకు భోజనం పెట్టారు. దాంతో ఆ సాధువు చాలా సంతోషించాడు. కాని ఆ సాధువుకు తెలుసు, ఈ రాజ్యపు ప్రజలంతా చాలా అత్యాశ కలిగిన వాళ్ళు. అయితే ఈ విషయాన్ని సాధువు రాజుకు చెప్తే నమ్మడు. అందుకు ఆ సాధువు రాజుకు ఎలాగైనా ఆ రాజ్య ప్రజలు అత్యాశ వరులని

0: అర్థం అయ్యేలాగా చేయడానికి రాజు చెవిలో మెలిగాడు. ఆ తరువాత ఒక ఉపాయం చెప్పాడు. తరువాత ఆ రోజు తన రాజ్య ప్రజలందరికీ పిలిచి వాళ్లకు ఒక సమాచారాన్ని తెలిపాడు. ఆ సమాచారం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎద్దును ఇస్తానని ప్రకటించాడు. తరువాత ఇంకొక సమాచారం కూడా తెలిపాడు. ఇది ఏమిటంటే, ఒక నెల తరువాత ఈ ఎద్దులని బంగారంగా మారుతాయని ప్రకటించాడు. కాని ఎవరైతే ఎద్దులను బాగా చూసుకుంటారో వాళ్ళ ఒక్కరి ఎద్దు మాత్రమే బంగారంలోకి మారుతాయి అని ప్రకటించాడు. ఆ తరువాత ప్రజలకు అత్యాశ మట్టి ఎద్దులన్నింటినీ బంగారం రంగులోకి కలర్ వేస్తారు. ఎద్దులకు ఆహారం పెట్టకుండా వాటిని అలాగే ఉంచేస్తారు. కాని మణికంఠ అనే ఒక కుర్రవాడు మాత్రం నిజాయితీగా ఎద్దులను బాగా చూసుకుని రంగు వేయకుండా ఉంటాడు. రాజు ఇచ్చిన సమయం అయిపోయింది. ఒక నెల అయిపోయింది. రాజు అందరి ఎద్దులను పరిశీలిస్తున్నప్పుడు అందరి ఎద్దులను బంగారం కలర్లో ఉన్నాయి. కాని ఆ కుర్రవాడి ఎద్దు మాత్రం అలాగే ఉంది. రాజు పరిశీలించటానికి అందరి ఎద్దుల మీద నీళ్లు పోస్తాడు. అయితే కలర్ మొత్తం పోతాయి. ఆ కుర్రవాడికి చాలా ఘనంగా సత్కరించి బహుమతులను ఇచ్చాడు. తరువాత ఆ ఋషిని అతిథి సత్కారాలతో తిరిగి పంపించాడు.
1: ఇప్పుడు పిట్టల దొర ఏకపాత్ర అభినయం ఇవ్వడానికి అమూల్య 8వ తరగతి వస్తుంది.
2: ఇది హాస్యము, సందేశము మరియు సృజనాత్మకతకు సంబంధించినదేనని, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదని గమనించగలరు. తుర్ తుర్ బుర్ బుర్ హహహహా, వచ్చే వచ్చే, వీడొచ్చే వాడొచ్చే కాదు సుమా, పిట్టల దొరొచ్చే. పిఎం శ్రీ జైనత్ బడి నుంచి ఆకాశవాణికొచ్చే. ఏయ్, తూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు గట్టి. ఒరే ఒరే ఒరే ఒరే, తూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు గట్టి. కూటికి లేని కుచేలుని, మాటలకేమో నవాబుని, పూటకు లేని గరీబుని, నేనే పిట్టల దొరని. ఇగో బాంచను, ఇదంతా పాత పిట్టల దొరది. కాని ఇగో బాంచను, ఇప్పుడు వచ్చిన పిట్టల దొర పిఎం శ్రీ జేంజబ్బడికి పిట్టల దొరని. నా తాట హాస్యం రహస్యం ఉంటది. మహారాజా మహారాజా, నా తుపాకంటే ఏమనుకున్నారు? ఓసారి అమీన్ సాబ్ తుపాకీకి నా తుపాకీకి పోటీ పెట్టుకుని జెంజా నుండి సికింద్రాబాద్కు వెళ్లి హుసేన్ సాగర్లో పారెత్తే అమీన్ సాబ్ తుపాకీ అడుగుబట్టింది. నా తుపాకేమో మునుగుతూ తేలుతూ మునుగుతూ తేలుతూ తూము కాడ తేలింది. గంత నంబర్ వన్ తుపాకీ మహారాజా. గీ తుపాకీ కోసం పాకిస్తాను ప్రధానమంత్రి 10 లక్షలిత్తానని 10 సార్లు ఇమానమేసుకుని నా ఇంటికొచ్చిండు. నేనిచ్చానా? హిహిహిహి, ఇయ్యలే మహారాజా. ఇక నేను పుట్టింది జేంజా. నా అసలు పేరు మాంజా, తండ్రి పేరు బాంజా, తల్లి పేరు సిరోంజా. ఇన్ని జాజాలే అన్నా. ఈ కాలంలో చైనా మాంజ మంచిది కాదు సుమా, పానం పోతున్నది, పరేషానవుతున్నది. నాకు మా తండ్రి జేంజా పిఎం శ్రీ బడికి భర్తీకి తీసుకుపోయిండు. ఆ బడిలా చదువు, ఆట పాట, మంచి బాట అన్నీ చెప్పేసార్లు ఉన్నారని ఇంకా నాకు గుర్తుకురాకపాయే. ఆ బడిలా అట్టలు టింకరు టంకరు ఏమో ఉన్నదట. హా, గుర్తుకచ్చింది, అదేనే అటల్ ల్యాబ్ ఉన్నది. ఈ కాలం జేంజాబడి చదువు బ్రహ్మాండంగా ఉన్నది. నా చదువు చూసి అమెరికా అధ్యక్షుడు ట్రంపు బిడ్డనిస్తానని టేకుటాకుల పడవ మీద అచ్చాడు. నేను చేసుకుంటానా? హిహిహిహి, అసలే లేదు. వేరే వేరే దేశాల అధ్యక్షులందరూ వాళ్ళ బిడ్డలనిస్తానని క్యూలో మా ఇంటి ముందు నిల్చున్నారు. నేను వద్దన్నా. నాకున్నది బండల భూమి, అదే బర్కం. దాంట్లో అంగూర్తోట 60 ఎకరాలు, 30 ఎకరాల చెరుకుతోట, మోటార్లున్నాయి ఎన్నో, స్కూటర్లున్నాయి ఎన్నో, గాలి మోటార్లున్నాయి ఎన్నో. మారుతి కంపెనీ నాదే, టాటా బిర్లాకు పోటీ నేనే. మాటలకేమో నవాబుని, పూటకు లేని గరీబుని. మహారాజా మహారాజా, నా ఆస్తిపాస్తులను చూచి నాకు పిల్లనిస్తామని ఎంతమంది వచ్చిండ్రో ఎరుక. యాక్టర్లు వచ్చిండ్రు, డాక్టర్లు వచ్చిండ్రు, డైరెక్టర్లు వచ్చిండ్రు, కలెక్టర్లు వచ్చిండ్రు, కాంట్రాక్టర్లు వచ్చిండ్రు, కండక్టర్లు వచ్చిండ్రు మహారాజా. ఇంకా చెప్పాలంటే ఇరాన్ నుండి తురుంఖాన్లు, సూరత్ నుండి సుల్తాన్లు, దుబాయ్ నుండి నవాబులు, మస్కట్ నుండి మంత్రులు, అమెరికా నుండి ఎందరొచ్చిండ్రో. ఇందరొచ్చినా నాకెవ్వరు నచ్చలేదు మహారాజా. అట్లా నా అందచందాలు అసుంటివి. కావాలంటే పిఎం శ్రీ జేంజబడి పెద్దసారు మరియు అందర్నీ అడుగు మహారాజా. ఇక నా అందం నా మాటల్లో వినుర్రి. తెలంగాణకే అందగాడిని, ఎందరికో నచ్చిన సుందరాంగుణ్ణి, అందరూ మెచ్చిన బాయ్ ఫ్రెండ్ని, ఆసియాలోనే జేమ్స్ బాండుని. ఒరే ఒరే ఒరే ఒరే, తెలంగాణకే అందగాడిని, ఎందరికో నచ్చిన సుందరాంగుణ్ణి, అందరూ మెచ్చిన బాయ్ ఫ్రెండ్ని, ఆసియాలోనే జేమ్స్ బాండుని. హాస్యంలో నా ఆల్రౌండర్ నేనే, అందంలోన పందెం వేస్తే ఇంద్రుడు చంద్రుడు నేనేలే. మాటలకేమో కుబేరుని, పూటకు లేని గరీబుని. తప్పుంటే క్షమించండి, నవ్వాలనిపిస్తే నవ్వండి. హి హి హి హి.
1: ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపన్యాసం ఇస్తుంది ఎస్డి మసిరా 8వ తరగతి.
3: హలో ఎవ్రీబడి, టుడే ఐ విల్ స్పీక్ టు అబౌట్ మహాత్మా గాంధీ, ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. He was born on 2nd October 1869 in Gujarat. He showed the world the power of our truth and non-violence. Gandhiji believed in Ahimsa and Satyagraha. He led many movements like the non-cooperation movements, civil disturbance movements and the Quit India movement to free India from British rule. He taught us that freedom can be achieved without taught her violence. Mahatma Gandhi lived a simple life and always worked the poor and the needy. His life teaches us honesty, patience and self-discipline. In conclusion, Gandhiji is not just a leader but a great guide for all humanity. We should follow his values and become responsible citizens. Thank you. Have a nice day.
1: ఇప్పుడు సావిత్రిబాయి పులే ఉపన్యాసం ఇవ్వడానికి ప్రవళిక 8వ తరగతి వస్తుంది.
4: టుడే ఐఎమ్ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ సావిత్రిబాయి పులే, ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ టీచర్స్ అండ్ ఏ గ్రేట్ సోషల్ రిఫార్మర్. షీ వాస్ బోర్న్ ఆన్ 3rd January 1831. షీ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దట్ ఎడ్యుకేషన్ ఈస్ ద కీ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ప్రోగ్రెస్ ఎట్ ఏ టైమ్ వెన్ గర్ల్స్ were not allowed to go to school. Savitribai Phule started school for girls along with her husband Jyotirao Phule. She faced many difficulties and insults, but she never gave up. Her courage and determination changed society. Savitribai Phule worked for women's education and affluence of the poor and the rights of the oppressed. She taught us the values of equality, courage and social justice. In including Savitribai Phule is a true inspiration for all of us. We should follow her path and respect education equalities. Thank you. Have a nice day.
1: ఇప్పుడు సోషల్ మీడియా దాని ప్రభావం వినిపించడానికి వి స్వాతి 9వ తరగతి.
5: Today I am here to share my views about the social media. Social media is a popular way to connect with people. It includes websites and apps like Facebook, Instagram, WhatsApp and YouTube. People use social media to share pictures, videos and messages. It helps friends and family stay in touch even if they live far away. Social media is also useful for learning and getting news. Students can find information for their studies, business, use social media to sell products and talk to customers. Many people enjoy watching videos and reading interesting posts online. However, social media has some problem. Spending too much time on it can be bad for health. Some people share fake news which can create problems. It is important to use social media carefully and not believe everything we see online. There are many social hackers who can easily hack us. So we should always be careful. And many people waste too much time on it. Children get distracted from studies. Social media is a powerful tool, but we should use it, be careful. It can help us learning, connect and have fun when used correctly. Thank you.
6: ఇప్పటి వరకు సంబురం పిల్లల కార్యక్రమంలో జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: రేపు జమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బజార్ హత్నూర్ కు చెందిన కుంభోజి రవలితో ముచ్చట వింటారు పాటల నడుమ. వీరితో ముచ్చట పెట్టింది కేలెనిన్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: ఇప్పుడు విందాం పిల్లల పాటలు.

సంబురం పిల్లల కార్యక్రమంలో పిల్లల పాటలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిందా. సమయం 6 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: खेल मंत्री मनसुख मांडविया ने व्यवहारिक और सतत सहयोग के साथ ब्रिक्स खेल भागीदारी का निर्माण करने का आह्वान किया। उन्होंने खिलाड़ियों और प्रशिक्षकों के आदान प्रदान, संयुक्त प्रतिस्पर्धा और खेल विज्ञान तथा प्रौद्योगिकी साझा करने का प्रस्ताव किया। रक्षा मंत्री राजनाथ सिंह ने युद्ध पोतों और जहाजों के निर्माण में आत्मनिर्भरता को देश की सुरक्षा के लिए जरूरी बताया है। उन्होंने भारत को बड़ा जहाज निर्माण केंद्र बनाने और उच्च गुणवत्ता वाली रखरखाव सेवाएं देने पर बल दिया। कोलकाता में गार्डन रीच शिप बिल्डर्स एंड इंजीनियर्स और यंत्र इंडिया लिमिटेड की लगभग 3400 करोड़ रूपये की 5 परियोजनाओं के भूमि पूजन समारोह में श्री सिंह ने कहा कि आत्मनिर्भरता समय की आवश्यकता है।
1: हमने ये साबित किया है कि आत्मनिर्भरता ये हमारी केवल पॉलिसी नहीं है, आत्मनिर्भरता बैटलफील्ड कैपेबिलिटी का एक मल्टीप्लायर है और इस पहल में जीआरईसी तथा यंत्र इंडिया लिमिटेड की भूमिका अत्यंत महत्वपूर्ण होने वाली है।
0: भारतीय जनता पार्टी ने कांग्रेस से अपील की है कि वो महिला आरक्षण विधेयक पर राजनीति छोड़े और संसद में इसका समर्थन करे। पार्टी की राष्ट्रीय महासचिव स्मृति ईरानी ने नई दिल्ली में कहा कि कांग्रेस महिलाओं के समर्थन की केवल बात करती है। उन्होंने इस मुद्दे पर सभी राजनीतिक दलों से सहयोग की अपील की। राष्ट्रीय कौशल विकास निगम और कल्ट्स एजुकेशन ने अमेजॉन वेब सर्विसेज के साथ मिलकर राष्ट्रीय स्तर पर क्लाउड तथा आर्टिफिशियल इंटेलिजेंस कौशल की शुरुआत करने की घोषणा की है। इस कार्यक्रम का उद्देश्य 1.5 लाख से अधिक लोगों को एआई और क्लाउड साक्षरता के बारे में आधारभूत जानकारी उपलब्ध कराना है। इसके अलावा 10,000 भागीदारों को रोजगार योग्य प्रशिक्षण भी दिया जाएगा। कौशल विकास और उद्यमिता मंत्री जयंत चौधरी ने कहा कि इस पहल में विकसित भारत का विजन परिलक्षित होता है। भारतीय चिकित्सा अनुसंधान परिषद ने स्पष्ट किया है कि H1N1 के किसी नए रूप की पहचान नहीं की गई है और घबराने की कोई आवश्यकता नहीं है। वर्तमान समय में फैल रहा इन्फ्लुएंजा नया नहीं है, ये वर्ष 2025 से अस्तित्व में है। ICMR के अनुसार H1N1 समेत मौसमी इन्फ्लुएंजा अत्यधिक सीमित है। इसके सामान्य लक्षणों में बुखार, खांसी, सिरदर्द और शरीर में जकड़न है। कोलंबो में श्रीलंका के साथ दूसरे और अंतिम टेस्ट मैच के पहले दिन का खेल समाप्त होने तक भारत ने 5 विकेट पर 300 रन बनाए। देवदत्त पडिकल ने 117 रन, शुभमन गिल ने 50 और यशस्वी जायसवाल ने 45 रन की पारी खेली। भारत पहला टेस्ट जीतकर फिलहाल श्रृंखला में 1-0 से आगे है। और महिला हॉकी विश्व कप में आज रात 10:30 बजे भारत का मुकाबला ऑस्ट्रेलिया से होगा। सेमीफाइनल में जगह बनाने के लिए भारत को ये मैच जीतना होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा। ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ముందుగా ఏళ్ళ రాత్రి 11:30 ప్రసారమయ్యే కార్యక్రమాలలో పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం వినొచ్చు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఇలా రాత్రి 7:30 కూరగాయ పంటలను తొలిదశలో ఆశించే చీడపీడలు, వాటి నివారణ చర్యలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా పశుపోషణలో పచ్చిమేత మరియు పశుదానాల ప్రాముఖ్యత, ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్తో పి అశోక్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. కథనం కార్యక్రమంలో ఇల రాత్రి 9:30 మా ఊరి భాగవతం కథలు సంపటి నుండి మనిషికి తూమెడు వడ్లు కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇక నుండి కార్యక్రమంలో రాత్రి 9:45 కథా రచయిత ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు చెన్నూరు సీతారాంబాబుతో ముచ్చట వింటారు రెండవ భాగం. వీరితో ముచ్చట పెట్టింది వి గోపిచంద్. రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో షాహిద్ భగత్ సింగ్ నాటకం ప్రసారమవుతుంది రెండవ భాగం. ఇక రాత్రి 7:40

0: నిమిషాలకు దిల్ పసంద్ లో హిందీ సినిమా పాటలు, రాత్రి 8 గుట్టంగా హుషారులో జొరైనా సినిమా పాటలుంటాయి. హాయైన మధురమైన పాటలు వింటారు రాత్రి 10:30 మధురిమలో. రేపు 10:50 నుంచి రాత్రి 11 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అమ్మటాల సంగతులు కార్యక్రమంలో రేపు 10:00 యోగమనే అదృష్టం, యోగం యొక్క ప్రక్రియ అంటే, యోగా శిక్షకులు ఉల్లింగ ముత్యం ప్రసంగం, ఇంకా తెలంగాణ అక్షర వాచస్పతి దాశరథి కవి రచయిత చిన్నవాసన ప్రసంగం, అట్లనే పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగమాలిక 44వ భాగంలో ప్రతాపరుద్ర చరిత్ర ప్రసారమవుతుంది. రేపొద్దు 10:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బజర్హత్నులకు చెందిన కుంభోజి రవలితో కే లెనిన్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది పాటల నడుమ. రేపటి గిరిపదం కార్యక్రమంలో 10:20 నార్నూరు మండలం గుంజాల గ్రామానికి చెందిన మెస్రం మారుతి బృందం పాడిన గోండి డెంసా పాటలు, ఇంకా ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్ల శ్రీధర్ బృందం పాడిన గోండి డోల్కి పాటలు ప్రసారమవుతుంది. రేపటి ఇల్లు దేశంలో రాత్రి 7:00 పురుగు మందుల కొనుగోలు వాడకంలో మెలకువలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట, అట్లనే వానాకాలం కంది సాగులో మెలకువల గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:45 ముచ్చట శీర్షికన పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు, తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడే పోతన్నతో కె లెనిన్ పెట్టిన ముచ్చట వినొచ్చు. రాత్రి 10:00 కర్ణాటక సంగీతంలో టిఎన్ కృష్ణన్ వయోలిన్ వాదనం ప్రసారమవుతుంది. ఇక సినిమా పాటని వినొచ్చు. 10:40 సింగిడిలో, 10:05 మాట చెప్పుండ్రి పాటైనుండిలో, రాత్రి 8:00 హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. ఇవి ఈఎల్ఆర్ రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: వాణి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పొలాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులది ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో పలు ఆలయాలను దర్శించుకున్నారు. బన్సీలాల్పేటలోని నల్ల పోచమ్మ అమ్మవారిని, న్యూ బోయిగూడలోని పోచమ్మ ముచ్చాలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన సంత్ శిరోమణి శ్రీ గురు రావిదాస్ మహాజరాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఆ మహనీయుడు భక్తి ఉద్యమానికి గొప్ప దిశా నిర్దేశం చేసినటువంటి ఆదర్శమూర్తి సంతు గురు రవిదాస్ వారు జీవితం అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం పూర్తిగా భజనల ద్వారానే చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తన బోధనల ద్వారా, తన యొక్క భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు.
0: అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నిర్వహించిన బైక్ ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆసిఫ్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లోను, చింతల్ బస్తీలో పోచమ్మ ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిలయంలో వారణాసికి చెందిన శ్రీ శ్రీ శ్రీ అభిషేక్ బ్రహ్మచారి స్వామి వారి పవిత్ర సన్నిధిలో హిందూ సువాసిని మహిళా భక్తుల చేత నిర్వహించిన శ్రీ విద్యా సప్తకోటి మహాకుంకుమార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆగస్టు 2028 నాటికి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను పూర్తి చేసి శ్రీశైలం నుంచి నేరుగా కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గతంలో 2000 కోట్లున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం 5000 కోట్ల రూపాయలకు పెరిగిందని, అయినప్పటికీ ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టులు ముందుకు తీసుకువెడుతున్నామని మంత్రి చెప్పారు. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అన్నారు. నారాయణఖేడ్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కనిపిస్తోందన్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లోనే 90% వైద్య చికిత్సలు అందించేలాగా జిల్లా కేంద్ర ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆటో కార్మిక జేఏసీ చైర్మన్, బీఆర్టీయూ ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారయ్య ఆరోపించారు. తెలంగాణ భవన్లో వివిధ ఆటో కార్మిక సంఘాల నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు సమ్మెలోకి వెడతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గతంలో ఉన్న 5 లక్షల రూపాయల ప్రమాద భీమాను పునరుద్ధరించాలని మారయ్య డిమాండ్ చేశారు. రేపు హైదరాబాద్ లో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, జిల్లా కేంద్రాల్లో నిరసన చేపడతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2012 తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరిగిన ఇంధన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక ఆటోకు 150,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభాకర్ చెప్పారు. గ్రామీణ ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామని ప్రకటించిన 12,000 రూపాయలను బకాయిలతో సహా చెల్లించాలని, ఆర్టీసీలో ఆటోలకు సంబంధించిన ప్రతిపాదనను విరమించుకోవాలని కూడా ఈటెల రాజేందర్ కోరారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 12,000 కోట్ల రూపాయలకు చేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని, అధ్యాపకులకు జీతాలు అందడం లేదని అన్నారు. దీనికి నిరసనగా రేపటి నుంచి హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయం వద్ద 2 రోజుల నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప అభియాన్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లె పల్లెకు పొన్నవన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ అభినందనలు తెలియజేశారు. ప్రజా భద్రతలో పోలీస్ వ్యవస్థకు ప్రజలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. 2006 ఆగస్టు 23 ఏర్పాటైన కౌన్సిల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని, మహిళల భద్రత కోసం షీ షటిల్స్, విద్యార్థుల కోసం చైతన్య వంటి కార్యక్రమాలు నిర్వహించిందని డీజీపీ తెలియజేశారు. దేశంలో సాంకేతికతను, పరిశోధనా రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు విద్యార్థి దశ నుంచే సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచేలాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో పలువురు విద్యార్థులు రాష్ట జాతీయ

0: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ సహా మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోపు చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయించామని చెప్పారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈరోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. గెస్ట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ పోస్టులకు మొత్తం 111 దరఖాస్తులు రాగా 95 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోనాల స్పెషల్ వెల్ఫేర్ గురుకులంలో ఈ నెల 20వ తేదీన స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకులాల అధికారిని జేజే థెరసా ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్హులైన విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. వైవిధ్యమైన పంటలతో లాభదాయక వ్యవసాయం చేయవచ్చునని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఉద్యానం సాగుతో వ్యవసాయానికి కొత్త దిశ, శాస్త్రీయ సాగుతో పత్తిలో మెరుగైన దిగుబడులు, కంది సాగుతో తక్కువ పెట్టుబడిలో అదనపు ఆదాయం మొదలైన వాటికి రైతుకు ప్రభుత్వం చేయూత అందిస్తుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగుస్తుందని పరీక్ష నియంత్రణ అధికారి ప్రొఫెసర్ జి దయాకర్ చెప్పారు. విశేషాలు మరొకసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ లో పలు ఆలయాలు సందర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల కోసం రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారని బీజేపీ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇలా. తలమడుగు మండలం కజర్లా గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు 2వ భాగం, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరా గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు 2వ భాగం. వినే ముందు కొన్ని ప్రకటనలు.
2: Don't worry.
3: Fees chudu.
4: Hey hey. Ela unnaru?
5: Enti vishayam?
2: Fees kosam tension.
5: Rahul ki bank account undi ga. Samasya teerinatle. Bank dwara avasaraniki saripada student education loan sulabhanga dorukutundi. Adi nu 4 lakhala varaku taakattu lekunda. Ade kada? Ade sweet.
6: RBI antundi.
2: Cheyandi sariyana aarambham avvandi financially smart.
7: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
8: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
7: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
9: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
10: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
11: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
12: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
13: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
14: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
15: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
16: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.co.in.
17: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా

0: ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మనయాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. గ్రామీణ జీవన విధానంలో చేస్తున్న పని మీద ఒత్తిడి లేకుండా శారీరక శ్రమ తెలియకుండా చేసే పని ఏదైనా, అంటే పంట పండించినప్పుడైనా, విత్తనం వేసినప్పుడైనా, నాట్లు వేసేటప్పుడైనా, ప్రకృతికి సంబంధించి వాన కురిసినప్పుడన్నా, ఇలా చేస్తున్న పనుల మీద అప్పటికప్పుడు కైగట్టి పాడుకునే పాటలే పల్లె పదాలు లేక జానపదాలు. ఇందులో ఎన్నో తీర్లు, ప్రేమ పాటలు, పెళ్లి పాటలు, వాన పాటలు, భజన పాటలు, గురుబోధ తత్వాలు, ఇలా ఎన్నో తీర్లు. అవన్నిటినీ ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మరి ఇయ్యాల ముందుగా విందాం తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు 2వ భాగం.
2: బావా తోటల్లాలుంటే మరదలు నేను వస్తా అంటున్నది, మరదలు వస్తా అంటే బావా వద్దంటుండు, మా వాళ్ళు ఉంటారు రాకు మరదలు అంటున్నాడు. నువ్వుండే తోటాలు, నువ్వుండే తోటాలు, బంతి తోటాలేనా.

0: తలమడుగు మండలం కజ్జర్లా గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఇది మన యాస, మన భాషలు ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరా గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం.
7: నువ్వోయ తోవల కోరంద పొద ఉన్నది బాల, నీ మీద మనసు వడ్డదని అంటున్నాడు బావ మరదల్ని.

0: గుడ్డి కన్ను పెట్టుకొని గూడెం పోయితే గుడ్డి కన్నటే గూడెమిటి అంటే నువ్వు వచ్చేదాకా నా పానం అంత అటు ఇటు ఉంటదని భార్య భర్తనంటున్నది.
1: తర కన్ను పెట్టుకొని తరణం.

0: కుంటి కాలు పెట్టుకొని కుబిటికి పోయితే కుబిటి వాటు కుంటి కాలిటు ఎటువైతే అటు నా మనసు అంతిటు.
1: కుంటి కాలు పెట్టుకొని కుబిటికి పోయితే కుబిటి అటు కుంటి కాలిటు.
2: ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరా గ్రామానికి చెందిన అక్కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం విన్నారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

రేపొద్దు 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన మెస్రం మారుతి బృందం పాడిన గోండి డెంసా పాటలు, ఇంకా ఇచ్చోడ మండలం దుబారపేట గ్రామానికి చెందిన కాత్ల శ్రీధర్ బృందం పాడిన గోండి డొల్కి పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. విద్యా ఉద్యోగ సమాచారం. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అవకాశం కల్పించిందని షెడ్యూల్డ్ కులాల అధికారి అభివృద్ధి శాఖాధికారి భగత్ సునీతాకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు www.telangana.epass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా 31 August దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరొక సమాచారం. అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశ పరీక్షల గడువును 9 September పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ కోర్సులు, పీజీ ఎంఎస్సీ కోర్సులతో పాటు పలు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గడువును పొడిగించారు. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు 0402368022.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి, జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 32 పోస్టులున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉన్న అభ్యర్థులు లేదా చివరి సంవత్సరం లేదా సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. April 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల వయసు ఉండాలి. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష ఇంకా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 27 August 2026. వెబ్సైట్ అడ్రస్ https://sbi.bank.in.

0: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు రెండో విడత ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 31వ తేదీ వరకు ఇంటర్ బోర్డు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో మేధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 నెలల వ్యవధి గల వెల్డర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ నెల 27వ తేదీలోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్ భోజన వసతి కూడా కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నంబర్ 9131908000. మరొక నంబర్ 9948466111. విద్య ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్ళాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్టులో భారతీయ బలం మొదటి రోజు ఆట మూసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 రన్లు చేసింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంభాషణ ట్రాన్స్క్రిప్ట్లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
2: దునియా భారతీయ స్టార్టప్ కు ఖోజతి హోగీ భీ కౌన్ హై ఇస్మే క్యూంకి ఏక జబ్ బ్రేక్ థ్రూ హోతా హై తో తురంత లోగో కా ధ్యాన్ జాతా హై బహుత్ లోగో కో హమే జోడ్నా హై హమే ఐసా ఏక ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనాని హై హిందుస్తాన్ జాఓ భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జాఓ భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జాఓ పూరా టాలెంట్ పూల్ జో హై ఏక మ్యాగ్నెట్ కి తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
1: ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 23వ తేదీన దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మ నిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగంలో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
3: యంత్ర ఇండియా లిమిటెడ్ కి దోనో ఫోర్జింగ్ ఫెసిలిటీ, భారీ తోపో, నేవల్ వెపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే, స్వాభావిక హై కి హమారే ఫారెన్ ఎక్స్చేంజ్ కి బచత్ హోగి ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
1: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డీసీ కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టియర్ 2 టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్జా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ఐఎస్ఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐఎస్ఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధన సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో

0: ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లేన్ ను తప్పుగా నిర్వచించారని ఎన్జీటీ ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమావేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2 టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 165 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐఎచ్ హాకీ ప్రపంచ కప్ లో భాగంగా ఈ రాత్రి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేస్ లో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవలసిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

Ilu Yêu Sầm. ప్రతిరోజు రాత్రి ఇల్లు యోసం లేదా కిసాన్ మాని కార్యక్రమాలలో రైతన్నలకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల పంటలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రతి పంటకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఏ ఏ మెలకువలు పాటించాలో ఇలాంటి ముచ్చట్లన్నీ ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం. ఇయాలటి ఇల్లు యోసంలో కూరగాయ పంటలను తొలి దశలో ఆశించే చీడపీడలు, వాటి నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కే లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా పశుపోషణలో పచ్చిమేత మరియు పశుదానాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విందాం. ముందుగా వాతావరణం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. గాలిలో తేమ 90% ఉండే, ఇక రాగల 24 గంటల్లో కూడా ఆకాశం మేఘావృతమయ్యుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: కూరగాయల పంటల విషయానికి వచ్చినట్లయితే ఈ కూరగాయల పంటల్లో ఏ రకమైన చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నది? ఒకవేళ అవి ఆశిస్తే అవిటి నివారణకు ఎసుంటి చర్యలు తీసుకోవాలా? గీ ముచ్చట్లు చెబుతందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అశ్విని గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ కూరగాయ పంటల్ని తొలి దశలో ఆశించే చీడపీడలు ఏమున్నాయి, అవిటి గురించి చెప్తారా?
1: అయితే సాధారణంగా మనం ఆదిలాబాద్ జిల్లాలో మనం కూరగాయ పంటల విస్తీర్ణంగా చూసుకుంటే మనకు ఎక్కువ మొత్తంలో సాగేది ముందుగా టమాటా, మిరప, వంగ, దాని తర్వాత విషయానికి వస్తే తీగజాతి కూరగాయలు, బీర, కాకర, సోర, అలా కాకుండా కొన్ని చోట్లలో బెండ, దాని తర్వాత ఆఫ్ సీజన్ వెజిటబుల్స్ క్యాబేజ్, క్యాలిఫ్లవర్, అలా మనకు అన్ని రకాల కూరగాయలు మనకు సాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ముందట్లాగా మనకు లోకల్ రకాలు కాకుండా సంకర రకాలు, హైబ్రిడ్ రకాలు వస్తున్నాయి కాబట్టి మనకు మూడు సీజన్ లో కూడా సాగే రకాలు మనం మార్కెట్ లో దొరుకుతున్నాయి కాబట్టి రైతులు హైబ్రిడ్ రకాలు అనేటివి సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే సాధారణంగా ఏమవుతుందంటే ఈ హైబ్రిడ్ రకాలు సాగు చేస్తున్నప్పుడు మనం రైతులు అధిక మొత్తంలో ఎక్కువ మొత్తంలో ఎరువులు వేయడం అంటే మనకు నత్రజని సంబంధిత ఎరువులు ఏవైతే ఉన్నాయో, యూరియా కానివ్వండి, డీఏపీ కానివ్వండి, మనము మొదటి దశలో ఎక్కువగా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు రసం పీల్చే పురుగుల బీడద ఎక్కువ అవుతుంది అన్నట్టు. రసం పీల్చే పురుగులు ఎక్కువ మనకు నత్రజని ఎక్కువ వేసినప్పుడు నీళ్ళలో మనకు దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా అవుతుంది అన్నట్టు. ఇంకొక విషయానికి వస్తే మనకు ఈ రసం పీల్చే పురుగులు కాకుండా రైతులు ఒకే తరం మందు, ఒకటే మందుని మనము సంవత్సరాలు అంటే సీజన్ వైజ్ కూడా మనము అదే మందుని వాడితే కూడా మనకి ఏమవుతుందంటే పురుగులు ఏమవుతుందంటే పురుగులు కానివ్వండి, తెగులు కానివ్వండి, ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని అవి చనిపోకుండా మనకి ఇంకా ఆస్కారం చేస్తున్నాయి. కాబట్టి రైతులు ఈ మధ్య ఇప్పుడు మనకు మార్కెట్ లో కాంబినేషన్ కలయిక మందులు మనకు చాలా రకాలుగా లభ్యమవుతున్నాయి కాబట్టి సరైన సమయంలో ముందుగానే మనకు తెలుసు ప్రతి సంవత్సరం వేసే రైతులకు ఏ సమయంలో ఏ పురుగులు వస్తాయో తెలుసు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా కూడా మనము మందులు పిచికారీ చేసుకోవడం కనుక చేసుకున్నాం అనుకోండి దిగుబడులు మనము ఆశించిన దిగుబడులు మనం పొందవస్తుంది అన్నట్టు.
0: అయితే ఇప్పుడు మనం అనుకున్నట్లు ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే కూరగాయల పంటలు ముందు ఉండేది టమాటా, అట్లనే టమాటాతో పాటు మిరపకాయ, వంకాయ, ఈ ఏదైతే కూరగాయలు ఉన్నాయో ఏ పురుగులు తెగులు వీటిని ఆశిస్తాయి, వీటి గురించి చెప్తారు?
1: అయితే సాధారణంగా మనకు ఖరీఫ్ సీజన్ లో మనకు సర్వసాధారణంగా అన్ని పంటల్లో వచ్చేటట్టే మనకి ఇందులో రసం పీల్చే పురుగులు తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, వంకాయలను అయితే నల్లి, తర్వాత అవే కాకుండా మనకు పచ్చదోమ, ఇవి వచ్చేసి మనకు ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో అనేటి మనకి ఈ సమయంలో దీనికి ఆశిస్తున్నట్టు. మనకు అందరూ తెలిసినట్టే వీటి యొక్క లక్షణాలు చూస్తే మనకు ఆకులు అడుభాగాన్ని జరిగి రసం పీల్చి ఆకులని ముడతలు చేయడం, దాని తర్వాత ఆకులు చిన్నగా అయిపోవడం, అలాంటి లక్షణాలు రావడం వల్ల మనకు తర్వాత దశలో ఏమవుతుందంటే ఇప్పుడు మనకు శాకే దశలో ఉన్న వాటికి కొన్ని రోజులకు పూత కాత రాకుండా మనకు మొక్కల పెరుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల వల్ల ఇంకొక మనకు నష్టం ఏంటంటే రసం పీల్చే పురుగులు మనకు వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చెందిస్తాయి అన్నట్టు. ఈ వైరస్ తెగుళ్ళు ఒకసారి వస్తే మనకు ఏమవుతుందంటే చేనంతా కూడా వ్యాపించే ఆస్కారం ఉంటుంది. మళ్ళీ మనకు వైరస్ తెగుళ్లకు సరైన మందులు లేవు కాబట్టి మనము ముందుగానే ఏవైతే రసం పీల్చే పురుగులని మనం నివారించుకున్నట్లయితే మనం తర్వాత దశలో ఈ వైరస్ తెగులు రాకుండా కూడా మనకు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనం తెగుళ్ల విషయానికి వస్తే మనకి మూడు మేజర్లలో మనకు ఎక్కువ మొత్తంలో వచ్చేది టమాటాలో మనకు ఆకుమచ్చ తెగులు, ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగులు అంటాం, తర్వాత కొన్ని రోజులకు లేటుగా వచ్చే ఆకుమచ్చ తెగులు అని, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, లేకపోతే కొన్ని ప్రాంతాలలో సెప్టోరియా ఆకుమచ్చ తెగులు అని చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. ఇదే కాకుండా హైబ్రిడ్ రకాలు ఎవరైతే సాగు చేస్తున్నారో దాంట్లో కూడా మనకు కోయినోఫోరా ఎండు తెగులు అని బాగా కనిపిస్తుంది. అలా కాకుండా నీరు నిల్వ ఎక్కువ ఉందనుకోండి అలాంటి ప్లేస్లలో మొదలు కుళ్ళు, వేరుకుళ్ళు తెగులు ఎక్కువ వస్తున్నాయి. అలా కాకుండా కొన్ని చోట్లలో బ్యాక్టీరియా ఎండు తెగులు, లేకపోతే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అలా పండ్లపైన, కాయలపైన, దాని తర్వాత పూలపైన అలా ఎక్కువ ఆశిస్తుంది అన్నట్టు. అదే మనం మిరపలో కూడా చూసుకున్నట్లయితే ఎండు తెగులు ఉద్దు ఎక్కువగానే కనిపిస్తుంది, వేరుకుళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వంగ విషయానికి వస్తే కూడా మనకు హైబ్రిడ్ రకాలు సాగు చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క దగ్గర ఆకులన్నీ చిన్నగా అయిపోయి ఇట్లా చీపురు కట్టలాగా అయిపోయి అలాంటి తెగులు కూడా మనకి ఈ మధ్య చేనులలో కనిపించడం జరుగుతుంది.
0: అయితే ఇప్పుడు ఈ వానాకాలంలో ఎక్కువగా ఈ కూరగాయల పంటలలో మనం నారుకుళ్ళు లేదా మొదలు కుళ్ళు తెగుళ్ళని చూస్తుంటాం, ఇవి ఎక్కువగా ఆశిస్తుంటాయి ఈ వానాకాలంలో. మరి దీన్ని నివారించాలంటే ఎసుంటి చర్యలు తీసుకోవాలా, ఏమేం చేయాలో చెప్తారా?
1: సర్వసాధారణంగా మనం ఈ కూరగాయ పంటల విషయానికి వస్తే మనకు నర్సరీ దశ అంటాం కదా, నారు నాటిన తర్వాత సర్వసాధారణంగా వచ్చే తెగులు వచ్చేసి నారు కుళ్ళు లేదా మొదలు కుళ్ళు అంటాం. ఇది మనకు పిత్యం శిలీంద్రం లేదా ఫైటోప్తోరా, ఫ్యూజేరియం, రైజోక్టినవర్సం ఇలా నాలుగైదు రకాల శిలీంద్రాల వల్ల మనకు ఈ తెగులు అనేది మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ దీని లక్షణాలు చూసుకున్నట్లయితే మనము నారు నాటిన తర్వాత కూడా నారు నాటి నుంచి మన పూత దశ వరకు ఈ నారుకులు తెగులు, మొదలుకులు తెగులు అనే రావడం జరుగుతుంది అన్నట్టు. ఒకవేళ దీని లక్షణాలు చూస్తున్నట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే ఈ శిలీంద్రం ఆశించినప్పుడు ఈ తెగులు మనకు చిన్న కాండం ఏదైతే ఉంటుందో కాండం యొక్క మొదలు భాగంలో కొన్ని నీటి తడిసిన మసలు అంటే కొద్దిగా నలుపు రంగుగా మారిపోతుంది. ఆ నలుపు రంగుకు మారిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఏమవుతుందంటే దాని మెడ విరిగిపోయి ఆ మొక్కలు కొద్ది అడ్డం పడ్డం లేకపోతే వంగిపోవడం అనేది జరుగుతుంది. అలా అడ్డం పడ్డం వంగిపోవడం జరిగితే మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది నారుకులు తెగులు లేదా మొదలుకులు తెగులు అని. అయితే మనం దీని నివారణకు మనం ఏం చేయాలంటే సర్వసాధారణంగా రైతులు ఎప్పుడైతే నారు నాటిన తర్వాత ముందుగానే మనం ట్రైకోడర్మా కల్చర్ ని వేపపిండితో కలిపి వృద్ధి చేసుకుని అలా వేసుకుంటే సాధారణంగా ఇవి మనకు నేల ద్వారా వ్యాప్తి చెంది ఏవైతే వేరుకులు తెగులు కానీ మొదలుకులు ఎండు తెగులు ఇవి

0: లేకుండా ఉంటాయి. లేదు మనం అలా చేయలేదనుకుంటే అప్పుడు మన తర్వాత దశలో కూడా మనం ట్రైకోడర్మాని 10 గ్రాములు లీటర్ నీటి కలిపి మన మొక్క మొదలు భాగంలో అంటే వేరు వ్యవస్థ దగ్గర ఉన్నప్పుడు మొదలు భాగంలో తడిచిల పిచికారి చేసినాం అనుకోండి, ఆ మొక్కలు ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందకుండా అరికట్ట వస్తాయి. ఒక లేదు మనం ఈ శిలీంద్రనాశిని మనం బయోఫంగిసైడ్ కాదు మన కెమికల్స్ మనం సెపరేట్ గా పిచికారి చేద్దాం అనుకున్నప్పుడు మనకు మార్కెట్ లో హెడ్ లైన్ అని దొరుకుతుంది పైరాక్లోస్ట్రోబిన్, మనకు స్పెషల్ గా డైబ్యాక్ తెగులు అంటే ఈ నారుకులు తెగుల కోసమే దొరుకుతుంది. ఇదే కాకుండా మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్ కలయికలు కూడా మనకు మార్కెట్ లో మనకు మందు లభ్యమవుతుంది. ఇది కూడా 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ పైరాక్లోస్ట్రోబిన్ కూడా 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నాం అనుకోండి ఈ నారుకులు తెగులు మొదలుకులు తెగులు నివారణకు ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఇవే కాకుండా ఈ రసం పీల్చే పురుగుల బిడద కూడా బాగుంటది ఈ పంటలలో ఇప్పుడు. అయితే ఇవిటి నుంచి అంటే ఈ రసం పీల్చే పురుగుల బారి నుంచి మనం కూరగాయల పంటల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి?
0: అయితే సర్వసాధారణంగా రసం పీల్చే పురుగుల విషయానికి వస్తే మనకు ఇప్పుడు తెల్లదోమ తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది పేనుబంక కన్నా. అయితే తెల్లదోమ తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనము చాలా మనకు ఎక్కువగా అనిపిస్తుంది అనుకోండి ఆ సమయంలో మనము మనకు ఫోరేట్ గుళికలు మనము కార్బోఫిరాన్ గుళికలు వచ్చేసి మనము 10 గ్రాముల గుళికలు వచ్చేసి మనము నీళ్ళలో అంతా చల్లుకోవాలి. బాగా అధిక మొత్తంలో ఎక్కువగా అనిపిస్తుంది అన్నప్పుడు, లేదు మనకు సర్వసాధారణంగానే మీడియం గా అనిపిస్తుంది అనుకోండి అప్పుడు ఏవైనా మనము కీటకనాశనం అంటే మనం సర్వసాధారణ ఎక్కువ మొత్తంలో రైతులు వాడే అస్టాఫ్ పెగాసెస్ పోలో అట్లా మనకు డైఫెన్సురాను అలా వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే కాంబినేషన్ మలికలు కూడా మనకు ఇమిడా చాలా మంది రైతులు వాడతారు. అయితే అస్టాఫ్ ప్లస్ మనకు ఇమిడా క్లోపిడ్ రెండు కలయిక మందు వచ్చేసి మనకు మార్కెట్ లో లభ్యమవుతుంది. అయితే ఆ మందును మనం పిచికారీ చేసుకున్నాం అనుకోండి ఈ రసం పీల్చే పురుగుల బిడదని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనకు అది మనకు ల్యాన్సర్ గోల్డ్ పేరుతో మనకు లభ్యమవుతుంది మార్కెట్ లో. ల్యాన్సర్ గోల్డ్ ని మనం 2 ml లేదా 1.5 ml నీళ్ళ ఇంటి కలిపి పిచికారీ చేసుకుంటే రసం పీల్చే పురుగుల బిడదనే తక్కువగా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కూరగాయల పంటలలో టమాటా తీసుకున్నట్లయితే ఈ టమాటాలో ముఖ్యంగా ఈ వానాకాలంలో ఆకుమచ్చ తెగుళ్ల సమస్య ఎక్కువ ఉంటది. ఈ ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తుంటాయి కదా, మరి దీన్ని నివారించాలంటే ఎసుంటి మందులు వాడాలా, ఇట్లా ఏం చేయాలా?
0: అయితే టమాటా విషయానికి వస్తే మనకు టమాటాలో సర్వసాధారణంగా ఎప్పుడు మనకు గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే మనకు ఆల్టర్నేరి ఆకుమచ్చ తెగులు అని ఎర్లీ బ్లైట్ అంటాం అది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. కానీ దీంతో పాటుగానే మనకు సెప్టోరి ఆకుమచ్చ తెగులు కూడా అనేది ఈ మధ్య ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టు. ఈ రెండు ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే సెప్టోరి ఆకుమచ్చ తెగులు కానివ్వండి మనకు కాండం పైన దాని తర్వాత పువ్వుల పైన పాకడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ తెగుళ్లను మనం నివారించుకోవడానికి మనం తప్పనిసరిగా ఫంగిసైడ్స్ విషయానికి వస్తే ఫాలిక్యూర్ మనకు టెబికోనోజోల్ అనే రూపంలో దొరుకుతాయి, లేకపోతే టిల్ట్ ప్రోపికోనోజాల్ అనే రూపంలో దొరుకుతుంది. రెండిట్లో ఏదో ఒక మందును మనం 15 రోజుల వ్యవధిలో 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు మార్కెట్ లో అజాక్సిస్ట్రోబిన్ అని కూడా మందు దొరుకుతుంది, దాన్ని కూడా 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదే కాకుండా మన క్యాబ్రియోటాప్ అందరు ఇప్పుడు రైతులు వాడుతున్నారు మెటరామ్ ప్లస్ పైరాక్లోబిస్ట్రోబిన్, దాన్ని కూడా పిచికారీ చేసుకుంటే మనకు ఈ ఆకుమచ్చ తెగుళ్లు రాకుండా మనం నివారించుకోవస్తుంది.
1: అయితే ఇప్పుడు వంకాయ పంటలో ఆకులు తెల్లగా వాలిపోయినట్లు కనిపిస్తాయి కదా, అసలు దీనికి కారణం ఏమి, దీన్ని నివారించాలంటే ఏం చేయాలి?
0: అయితే వంగ ఏమవుతుందంటే మనకు నల్లి అనే కీటకం ద్వారా ఇట్లా జరుగుతుంది. ఈ నల్లి పురుగు ఏం చేస్తుందంటే ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆకుల పైన తెల్ల తెల్లని మచ్చలు ఏర్పరుస్తున్నాయి. మనం అలా ఆకును చూసినాం అనుకోండి మనకు తెల్లగా పాలిపోయినట్టు రోగం వచ్చినట్టు కనిపిస్తుంది అన్నట్టు. అయితే మనము కింది భాగంలో చూసుకున్నాం అనుకోండి దానిపైన మనకు చిన్న చిన్న నల్లి మనకు కీటకం కనిపిస్తుంది. ఒక దీని ఉధృతి ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఒక్కొక్కసారి ఆకు జల్లడు కూడా అంటే మొత్తం సాలెగుడు లాగా చేస్తుంది అన్నట్టు. దీన్ని నివారించుకోవడానికి మనము స్పెషల్ గా స్పైరోమెసిఫిరాను 3 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు, లేకపోతే మనకు ప్రాపర్ గైట్ కూడా 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ నల్లి కీటకాన్ని నివారించుకోవస్తుంది.
1: అయితే ఇప్పుడు మిరప గురించి చెప్పండి, మిరపలో కొన్ని చెట్లు మాడిపోయి కనిపిస్తాయి వాలిపోయినట్లు కనిపిస్తాయి కదా, ఈ సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: అయితే మిరపలో కూడా మనకి ఏమవుతుందంటే ఆంత్రాక్నాజ్ డైబ్యాక్ అట్లా తెగులు రావడం, దాని తర్వాత ఎండు తెగులు రావడం, దాని తర్వాత వేరుకుల తెగులు రావడం వల్ల ఏమవుతుందంటే మిరపకు ఒక్కోసారి వాడిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తున్నట్టు. ఈ తెగులకు నివారణకు కూడా మనము సర్వసాధారణంగా మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ రిడోమిల్ ఎంజెడ్ 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు, లేకపోతే కవచు క్లోరోథాలోనిల్ అనే మందు కూడా దొరుకుతుంది, దాన్ని కూడా మనం 2 ml లేదా 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదనుకుంటే ట్రైకోడర్మా వీరిడే వృద్ధి చేసిన మనం వేపపిండిని వర్మి కంపోస్ట్ కలిపి వృద్ధి చేసిన మందును కూడా మనం పొలంలో వేసుకుంటే మనకు ఈ వేరుకులు తెగులు కానివ్వండి ఎండుకులు తెగులు రాకుండా మనం ఆస్కారం ఉంటుంది. అయితే ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఈ ఫంగిసైడ్లు మందులు పిచికారీ చేసుకున్నా కూడా మొక్కలు వాడిపోవడం ఎండిపోవడం అనేది జరుగుతుంది టమాటా మిరప వంగలు. అలాంటి సమయంలో ఏమైతే ఒక్కొక్కసారి బ్యాక్టీరియా ఎండు తెగులు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అలా బ్యాక్టీరియా ఎండు తెగులు ఉందని మనం గమనించుకున్నట్లయితే మనం ఎకరానికి అక్కడక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లుకున్నాం అనుకోండి ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: చాలా సంతోషం అశ్విని గారు. ముఖ్యంగా ఈ కూరగాయల పంటల్లో తొలి దశలో ఆశించే చీడపీడలు ఏమున్నాయి, అవిటిని నివారించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి సవివరంగా చెప్పిండ్రు. మరి ఎవరైతే ఈ ప్రాంతంలో రైతులు కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ జాగ్రత్తలను ఈ చర్యలను పాటించి అంటే సమర్థవంతంగా ఈ చీడపీడల్ని నివారించి మంచి దిగుబడులు

0: సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: కూరగాయ పంటలను తొలి దశలో ఆశించే చీడపీడలు, వాటి నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కె లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा,
4: परम तो सभी डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच
3: है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: ఇది మన యాస మన బసలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు యోసం కార్యక్రమంలో. ఇప్పుడు పశుపోషణలో పచ్చిమేత మరియు పశుదానాల ప్రాముఖ్యత, ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విందాం.
6: నమస్కారం డాక్టర్ సురేష్ గారు.
7: నమస్కారములు.
6: మరి ముందుగా చెప్పండి, పశువులకు పచ్చి మేత ఇస్తే ఏమేమి లాభాలు ఉంటాయి? అసలు మరి పచ్చి మేత గోదలకు ఎందుకు ఇవ్వాలంటారు?
7: ముఖ్యంగా పశువులు అనేటువంటివి పచ్చి మేత తినడం అనేటువంటిది వాటి యొక్క అలవాటు. ఎందుకంటే పశువులకు గడ్డి కావాలా, గడ్డిలో ఈ రెండు రకాల గడ్డులు ఉంటాయి, ఎండుగడ్డి ఉంటుంది, పచ్చిగడ్డి ఉంటుంది. కానీ పచ్చిగడ్డి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, ఎందుకంటే అవి పాలిచ్చే పాడి పశువులు కాబట్టి దాని యొక్క జాతి లక్షణం ఆధారంగా ఎంత పాల దిగుబడి అయితే ఇవ్వగలుగుతుందో అంత పాల దిగుబడి ఇవ్వాలంటే దానికి సరిపడేంత పోషక పదార్థాలు అందడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇది పచ్చి మేత ద్వారా అందుతుంది. కాబట్టి పచ్చి మేత అనేటువంటిది పశువుకు చాలా ముఖ్యమైనటువంటిది. దాంట్లో ఈ పోషక పదార్థాలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, బి కాంప్లెక్స్ అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా ప్రోటీన్ మాంసకృతులు అనేటువంటివి ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. కాబట్టి పచ్చి మేత అనేటువంటిది పశువుకు చాలా ముఖ్యమైనటువంటిది. పాల దిగుబడి అనేటువంటిది సరిగ్గా రావాలంటే కూడా దానికి పచ్చి మేత అనేటువంటిది ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.
6: మరి అందాక మనం ఒక పశువుకు చూసుకున్నట్లయితే ఎంత పచ్చి మేత వేయాల్సి ఉంటుంది, ఎప్పుడెప్పుడు వేయాల్సి ఉంటుంది, అంటే 3 పూటలు వేయచ్చా లేకుంటే దానికి ఉన్న టైం ఉంటుందా?
7: ముఖ్యంగా పాడి పశువుకు దాని యొక్క శరీర బరువును బట్టి పచ్చి మేత ఇస్తుంటాం మనము. ఒక 300 కేజీల బరువు ఉన్న పాడి పశువుకు 30 కేజీల గడ్డి ఇవ్వవలసి ఉంటుంది, పచ్చిగడ్డి. 30 కేజీల గడ్డిని మనము 3 పూటలుగా ఇవ్వాలి, అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఈ విధంగా ఇచ్చినట్లయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే పశువు మనం ఎంత గడ్డి వేస్తే అంత తింటుంది. మనకు 30 కేజీల గడ్డి వేయాల్సి ఉంటుంది అనుకోండి, 40 కేజీలు వేసినా తింటుంది, కానీ దానికి నెమరు వేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎప్పుడైతే గడ్డి తింటుందో మనం 10 కేజీల గడ్డి వేస్తే 10 కేజీల గడ్డిని ఒకేసారి తినేస్తుంది. అది తిన్న తర్వాత దానికి నెమరు ఎప్పుడైతే వేస్తుందో అప్పుడే అది జీర్ణమవుతుంది. కాబట్టి దానికి కొంత టైం తీసుకుంటుంది. అది గడ్డి వేసిన తర్వాత 3 గంటల టైం అనేటువంటిది గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మనం గ్యాప్ ఇవ్వకుండా గడ్డి వేస్తూనే ఉంటే అది తింటూనే ఉంటుంది, జీర్ణక్రియ అనేటువంటిది సరిగ్గా ఉంటుంది, పాల దిగుబడి అనేటువంటిది సరిగా రాదు. కాబట్టి పశువులు ఎప్పుడైతే మనం గడ్డి వేస్తామో గడ్డి వేసిన తర్వాత 3-4 గంటల వరకు దానికి గ్యాప్ అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అది నెమరేస్తుంది. నెమరేసినప్పుడు ఏమవుతుంది అంటే జీర్ణమవుతుంది. జీర్ణమైన తర్వాత దాంట్లో ఉన్న పోషక పదార్థాలు అనేటువంటివి రక్తంలోకి వచ్చి పాల దిగుబడి అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి మనం గడ్డి అనేటువంటిది దఫాలు దఫాలుగా ఇవ్వాలి, 3 సార్లు కానీ 4 సార్లు కూడా మనము ఇవ్వవచ్చు.
6: మరి పచ్చిగడ్డితో పాటు దాణా కూడా వేయాలంటారు కదా, మరి ఈ దాణాను ఎందుకు వేయాలంటారు పశువులకు, ఈ దాణాతోటి ఏం లాభం ఉంటుంది? మరి
7: ముఖ్యంగా ఈ పాడి పశువులకు చూసుకున్నట్లయితే దాని యొక్క శరీర నిర్వహణ కొరకు ఏదైతే పోషక పదార్థాలు కావాలో అవి మనకు గడ్డి ద్వారా లభిస్తాయి. కానీ పాల దిగుబడి అనేటువంటిది రావాలి అంటే, అంటే పాలు అనేటువంటిది ఎక్కువగా ఇవ్వాలి అంటే, దానికి ఎంతనైతే ఉత్పత్తి చేస్తుందో, పాల ఉత్పత్తి ఎంతైతే అవసరం అది దాని నుంచి వస్తుందో, దానికి తగ్గట్టుగా మనకు ఉత్పత్తి మేపు అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. అంటే మనం ఇచ్చే ఈ మేపు అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది, నిర్వహణ మేపు, ఉత్పత్తి మేపు. నిర్వాహకపు మేపు అనేటువంటిది దాని శరీరానికి జీవనక్రియకు కావలసినటువంటి పోషక పదార్థాలు అందించడం. ఉత్పత్తి మేపు అంటే పాల దిగుబడి ఎంత వస్తుందో దానికి తగ్గట్టుగా మనం పోషణ ఇవ్వడం అనేటువంటిది ఉత్పత్తి మేపు అంటాం. ఈ పాల ఉత్పత్తి అనేటువంటిది సరిగ్గా ఉండాలంటే పచ్చిగడ్డితో పాటు దాన కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంత పాల దిగుబడి ఇస్తే అంత ఎక్కువ దాన ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఇట్లా మనము దీని దాన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాల దిగుబడి ఆధారంగా మనం దాన అనేటువంటిది ఇస్తుంటాం కాబట్టి ఈ దానలో పోషక పదార్థాలు అన్నీ ఉంటాయి. ముఖ్యంగా మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా లవణాలు, అదేవిధంగా వాటికి కావలసినటువంటి శక్తినిచ్చే పదార్థాలు, ఏదైతే ఎనర్జీ అవసరం ఉంటుందో అవే అనేటువంటివి దానలో ఉంటాయి. కాబట్టి దాన అనేటువంటిది రోజు కూడా మనము పాల దిగుబడిని బట్టి దానికి దాన ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.
6: మరి దాన ఎంత వేయాల్సి ఉంటుంది, అంటే దాని గురించి చెప్పండి, అంటే ఎంత ఎంత వేయాలి దాన? మరి
7: ముఖ్యంగా పశువులు మనం ఇందాక చెప్పినట్టు ఎంత వేస్తే అంత తింటుంటుంది, కానీ ఈ దాన అనేటువంటిది చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, ఖర్చుతో కూడుకున్నటువంటిది. కాబట్టి దాన మోతాదు అనేటువంటిది చాలా ముఖ్యం. 4 లీటర్లు ఇచ్చే పాడి పశువుకు 1 కేజీ దాన అవసరం ఉంటుంది. అట్లా మనము ఏదైతే పాల ఉత్పత్తి ఉంటుందో దాన్ని బట్టి మనం దాన ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. పాల ఉత్పత్తి ప్రతి 4 లీటర్ల తర్వాత ప్రతి 3 లీటర్లకు 1 కేజీ దాన పెంచుతూ పోవాలి. ఈ విధంగా మనము దానని పరిమాణం అనేటువంటిది వేస్తూ ఉండాలి. ఈ దాన కూడా మనం ఒక 4 కేజీల దాన వేస్తున్నాం అనుకోండి, ఉదయం 2 కేజీలు, సాయంత్రం 2 కేజీలు, 2 సమభాగాలుగా విభజించి దాన అనేటువంటిది వేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈ దాన అనేటువంటిది వేసవి కాలం వచ్చేసరికి మనము దానని ఎక్కువ మోతాదులో వేయవలసిన అవసరం కూడా ఉంటుంది. అంటే వేసవి కాలంలో ఏమవుతుంది అంటే పచ్చిగడ్డి లభ్యత తక్కువగా ఉంటుంది, కాబట్టి ఎండుగడ్డి అదేవిధంగా దాన పైన మనం ఆధారపడవలసి ఉంటుంది. అందులో దాన అనేటువంటిది వేసే పరిమాణము 1 కేజీ దాన అదనంగా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.
6: మరి ఈ పశువులకు ఉపయోగపడే ఈ దానాన్ని మనం తయారు చేసుకోవచ్చా ఇంటి దగ్గరనే వ్యవసాయదారులు? మరి ఇలా ఏ పదార్థాలు ఉంటాయి, ఈ పదార్థాలని ఎంతెంత మోతాదులో కలపాల్సి ఉంటుంది?
7: ముఖ్యంగా దాన అనేటువంటిది ముఖ్యమైనటువంటి 2 పదార్థాలు కలపవలసి ఉంటుంది. దాంట్లో మాంసకృతులు ఒకటి, శక్తినిచ్చే పదార్థాలు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్. ఈ 3 పదార్థాలతో మిశ్రమంగా దానని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన దగ్గర ఈ మార్కెట్లో దొరికే దానలో రైతులు ఎంత కలుపుతారు అనేటువంటిది మనకు ఖచ్చితమైనటువంటి నిర్ధారణ అనేటువంటిది మనం చేయలేము, కాబట్టి దాన్ని అనాలసిస్ చేయాల్సి వస్తుంది. ఫీడ్ అనాలసిస్ చేస్తే కానీ మనకు దాంట్లో ఎంత మోతాదులో మాంసకృతులు ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అనేటువంటిది తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే రైతులు మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే దినుసులు మన దగ్గర దొరుకుతాయో దాన్ని మనము కలుపుకొని ఒక దానని తయారు చేసుకున్నట్టయితే మనకు ఖచ్చితమైనటువంటి దాన అనేటువంటిది క్వాలిటీ దాన అనేటువంటిది మనకు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా దానలో మాంసకృతులు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, శక్తినిచ్చే పదార్థాలు ఇవన్నీ కలిపి తయారు చేస్తాం కాబట్టి ఈ దినుసులు అనేటువంటివి దాదాపుగా అన్ని దినుసులు మన దగ్గర లభ్యమవుతుంటవి. ఒక్కొక్కటి మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా జొన్నలు దొరుకుతాయి, జొన్న లేదా మొక్కజొన్న ఏదైనా ఒకటి మనకు 30 నుంచి 40 పాలల్లో తీసుకోవాలి. 1 క్వింటాల్ దాన తయారు చేస్తే 30-40 కేజీల వరకు జొన్న లేదా మొక్కజొన్నని తీసుకోవాలి. జొన్నలే తీసుకోవాలా, మళ్ళీ మొక్కజొన్న, లేకపోతే దాన్ని మనం ఇవన్నీ కలిపి ఏం చేస్తామంటే ఫ్లోర్ మిల్ కు పోతాం. ఫ్లోర్ మిల్ లో గట్కలాగా మనకు దొడ్డుగా మనం కొంచెం పట్టిస్తాం. అట్లా జొన్న లేదా మొక్కజొన్న ఏదైనా ఒకటి దినుసు 40 పాల వరకు తీసుకోవాలి. అదేవిధంగా తౌడు, ఏదైతే రైస్ మిల్లో వేస్టేజ్ అనేటువంటిది ఉంటుంది కదా, తౌడు అనేటువంటిది 20-30 పాల వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా పత్తి గింజల పిండి కానీ పల్లి పిండి కానీ ఏదైనా ఒకటి మనకు 20 పాలల్లో 20 కేజీల వరకు తీసుకోవాలి. అదేవిధంగా ఈ షుగర్ ఫ్యాక్టరీలో మొలాసిస్ అనేటువంటిది బెల్లప్ మడ్డి దొరుకుతుంది, ఈ బెల్లప్ మడ్డిని దాదాపుగా 7 కేజీల నుంచి 10 కేజీల వరకు తీసుకోవాలి. అదేవిధంగా మినరల్ మిక్చర్, మార్కెట్లో మనకు మినరల్ మిక్చరు కేజీల రూపంలో దొరుకుతుంది, 2 కేజీలు. ఉప్పు అనేటువంటిది 1 కేజీ. ఈ విధంగా అన్ని దినుసుల్ని మనం తీసుకొని ఒక ఫ్లోర్ మిల్లో పట్టించినట్లయితే క్వాలిటీ దాణా అనేటువంటిది తయారవుతుంది. ఈ దాణని మనము పాడి పశువులకు మనం పెట్టుకోవాలి. ఇట్లా మనం పాడి పశువులకు దాణా ఈ మనం చేసుకున్న తయారు చేసినటువంటి దాణా పెట్టుకున్నట్లయితే పాల దిగుబడి అనేటువంటిది సరిగ్గా ఉంటుంది. ఉత్పత్తి అనేటువంటిది అంటే మధ్య మధ్యలో ఏమవుతుందంటే ఈ పాడి పశువులకు పోషణ సరిగా లేక పాల దిగుబడి అనేటువంటిది తగ్గిపోతుంది. తగ్గకుండా ఉండాలి అంటే మనము దాణా తయారు చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం.
6: మరి ఇప్పుడు బయట దొరికే దాణా చాలా కంపెనీలు ఇప్పుడు బయట అమ్ముతుంటాయి కదా, మరి ఆ దాణా తీసుకుంటే మంచిదేనా లేకుంటే మనం ఇంటికానే తయారు చేసుకున్న దాణా వాడితే మంచిదేనా?
7: అంటే దానలో మనకు ఈ మార్కెట్లో ఇచ్చేటువంటి దానా ఏదైతే ఉంటుందో దానిపైన రాసి ఉంటుంది ఈ మాంసకృతులు ఎంత శాతం ఉన్నవి, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఎంత శాతం ఉన్నాయి అనేటువంటిది రాసి ఉంటాయి. కానీ దాన్ని మనం ఎనాలిసిస్ చేస్తే తప్ప మనకు తెలియదు. కాబట్టి దానా అనేటువంటిది మార్కెట్లో చాలా రకాల దానాలు ఉంటాయి కాబట్టి మనం దానా తయారు చేసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఎందుకంటే మనకు ఎంత ఈ మాంసకృతులు కావాలనో అంత కలుపుకోవచ్చు. ఆ విధంగా మనం మాంసకృతులు ఎక్కువ కావాలనుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలంటే ఈ పల్లి పిండి కానీ పత్తి గింజల పిండి కానీ కొంచెం ఎక్కువ కలుపుకోవాలి. ఇప్పుడు మనకు దూడలకు పెట్టే దాణా కొంచెం మాంసకృతులు ఎక్కువ అవసరం ఉంటాయి. మాంసకృతులు ఎక్కువ కావాలంటే మనము పల్లి పిండి కానీ పత్తి గింజల పిండిని కానీ కొంచెం ఎక్కువ మోతాదులో మనం యాడ్ చేసుకున్నట్లయితే వాటికి కావలసినటువంటి మాంసకృతులు లభ్యమవుతాయి. కాబట్టి అట్లా మనకు ఈ పాలిచ్చే పాడి పశువుకు దాణా తయారు చేసుకోవడం వేరే ఉంటుంది, అదేవిధంగా ఈ దూడలకు ఇచ్చే దానలో మాంసకృతులు అధికంగా ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మనము పల్లి పిండి కానీ పత్తి గింజల పిండిని కానీ వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ లవణ మిశ్రమం అనేటువంటిది చాలా ముఖ్యం. మనకు మార్కెట్లో దొరికే వాటిలో ఉంటుందో ఉండదు కాబట్టి కంపల్సరీగా మనం లవణ మిశ్రమం వేసుకున్నట్లయితే వాటికి పోషక పదార్థాలు ఎక్కడైనా తక్కువ అయినట్లయితే అది సరిగ్గా హీట్కు రాకపోవడము, అదేవిధంగా పాల దిగుబడి తగ్గిపోవడము, మధ్య మధ్యలో ఏవైనా వ్యాధులు రావడము, అంటే ఇప్పుడు పాల జ్వరం అనేటువంటి వ్యాధి వస్తుంటుంది మెగ్నీషియం తక్కువైతే, కాబట్టి ఈ లవణ మిశ్రమం అనేటువంటిది కూడా మనం కలుపుకున్నట్లయితే ఈ దానలో ఈ పాల దిగుబడి అనేటువంటిది సరిగ్గా ఉండడం అనేటువంటిది మనం గమనించవచ్చు.
6: చాలా మంచిదండి సురేష్ గారు, ఈ పశువులకు పచ్చిమేత ఇంకా దానా యొక్క ప్రాముఖ్యత ఏంది, వీటిని ఎట్లా వాడాలా, ఎట్లా తయారు చేసుకున్నా మంచి ఏపీలు, మరి వ్యవసాయదారులు ముఖ్యంగా పాడి పశువుల పెంపకందారులు ఈ సూచనలు పాటించి తమ ఇంటి వద్దనే నాణ్యమైన దానను తయారు చేసుకుని తద్వారా అధిక పాల ఉత్పత్తుల్ని పొందాలని కోరుకుంటూ ఈ పచ్చి మేత గురించి దానా గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.
7: ధన్యవాదములు.
2: ఇప్పటి వరకు పశు పోషణలో పచ్చి మేత మరియు పశు దానాల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు.

టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట అది. ఇది ఇయాల్టి ఇల్లు యోసం కార్యక్రమం. రేపు రాత్రి 7:30 ఇల్లు యోసం కార్యక్రమంలో పురుగు మందుల కొనుగోలు, వాడకంలో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా వానాకాలం కంది సాగులో మెలకువల గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో జి గంగామణి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది.

0: ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM, മനസ്സ് നീണ്ട
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM, മനസ്സ് നിണ്ട ദിൽ പസന്ദ് ഹിന്ദി സിനി ഗീതാല കാര്യക്രമം. ഇയാളുടെ കാര്യക്രമംലോ മുതുകല്ല വിന്താം ജബ് ജബ് പ്യാർ ഹുവ സിനിമ നുണ്ടി. ഈ സിനിമ എസ് മിത്ര ദർശകത്വം വഹിച്ചാ. ഈ സിനിമാലോ ഗോവിന്ദ, കരിഷ്മ കപൂർ പ്രധാന പാത്രങ്ങളിൽ നടിച്ചു. ఇప్పుడు ఈ సినిమా నుండి ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు దిల్ పసంద్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. ఇప్పుడు విందాం బర్సాత్ సినిమా నుండి ఈ పాట.

0: దిల్ పసంద్లో హిందీ సినిమా పాటలు వినరు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

హుషారు. సరదా సినీ గీతాలతో సందడి చేసే కార్యక్రమం ఇప్పటి నుంచైతే 8:45 దాకా. శ్రోతలు, మరి మీరు ఫోన్ చేసి చెప్పే సరదా ముచ్చట్లు, కోరుకునే జోరైన సినిమా పాటలతో ఇవాళ హుషారు కార్యక్రమం సందడిగా సాగాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 08732 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నంబర్లకి ఇయాల్టి హుషారు కార్యక్రమాన్ని షురు చేసేద్దాం. ముందుగల్లా శివాజీ సినిమా నుండి హరిహరన్ మధుశ్రీ పాడిన ఈ పాటతో

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, వినిపిస్తుందా? ఎవరు ఫోన్ చేసిండ్రు? ఎక్కడి నుంచి ఎవరు ఫోన్ చేసిండ్రు? నీ పేరు చెప్పు. నిహారిక, ఎక్కడి నుంచి ఫోన్ చేసినావు? గుడియాత్నూర్ నుంచి. ఏం చదువుకుంటావు నువ్వు? ఏం చదువుకుంటావు నువ్వు? స్కూల్కి వెళ్తావా అని అడిగిన. హలో, ఎన్నవ తరగతి? అవునా, నువ్వు రేడియో వినుకుంటూ మాట్లాడుతున్నావా? రేడియో వినుకుంటూ మాట్లాడుతున్నావు కదా నువ్వు? మరి అట్లా మాట్లాడితే నాకు సరిగ్గా వినిపించదు, నువ్వు కొంచెం పక్కకు జరిగి మాట్లాడు, సరేనా?

నిహారిక గుడియత్తు నుంచి ఫోన్ చేసింది. ఈరోజు తను కొత్త సినిమా చూసినా అని చెప్పింది. రవితేజ నటించిన ఇరుముడి సినిమా నుండి పాటను కూడా అడిగింది. మరి ఫోన్ లైన్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, తన కోసం అయితే ఇప్పుడు ఈ పాట. శ్రోతలు మరి మీరు కూడా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను అడగాలనుకుంటే ఫోన్ నెంబర్లు 0872 ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, ఇంకొక నంబర్ 2950081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అశోక్ గారు భీమసరి నుంచి. హలో, ఏం చేస్తుంటారు? ఫోటోగ్రాఫర్? ఎక్కడ అంటే మీకు అక్కడనే ఉందా లేకుంటే స్టూడియో ఆదిలాబాద్ లో ఉందా? అవునా? అయితే ఈ మధ్యలో ఇప్పుడు అంటే శ్రావణ మాసం మొదలైంది కదా, పెళ్లిళ్ళు అటువంటి శుభకార్యాలు జరుగుతున్నాయి కదా, మరి మీరు బిజీ కూడా ఉండుంటారా? ఆర్డర్స్ వచ్చినాయా? మరి ఈరోజు బాగా పెళ్లిళ్ళు ఉండే కదా. హలో, చెప్పండి. మరి హుషారు కార్యక్రమానికి ఫోన్ చేస్తే చేసిండ్రు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి. మీరు కోరుకున్న పాట తప్పకుండా వేస్తాం. ఏ సినిమాల నుండి? జనతా గ్యారేజ్ నుంచి. ఓకే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు అడిగిన పాట వస్తుంది, విందాం.

0: హలో,
1: మేడం చెప్పండి.
0: నమస్తే, శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం అండి, మీకు కూడా.
0: చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నా పేరు జేరుపోతుల బుచ్చయ్య.
0: బుచ్చయ్య గారు
1: హనుమకొండ జిల్లా,
0: హనుమకొండ నుండి
1: తరాలపల్లి.
0: అంతా మంచిదేనా?
1: అంతా మంచిదే.
0: మేము కూడా బాగున్నాం. చెప్పండి, మరి ఏం చేస్తున్నారు? అవునా, ఇంకా రిటైర్డ్ అయిపోయారు కాబట్టి రేడియోతోనే కాలక్షేపం. అన్ని కార్యక్రమాలు వింటుంటారా?
1: ఏంటండి,
0: అన్ని కార్యక్రమాలు వింటుంటారా అంటున్నా.
1: మన ఆదిలాబాద్ కూడా వింటా, కానీ తక్కువ.
0: ఎందుకు మరి తక్కువ?
1: అంటే మనకు ఏ స్టేషన్ లో మనకు కొంచెం నచ్చిన కార్యక్రమం వస్తే అది వింటుంటా అంట.
0: అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి అక్కడికి ఆ కార్యక్రమం, లేదంటే ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కి, అంతేనా? అవునా, అంటే మరి ఈరోజు హుషారు కార్యక్రమం మంచిగా అనిపించిందా? అవును, మరి హుషారు కార్యక్రమంలో శ్రోతలందరూ మాట్లాడడం వల్లనే కార్యక్రమానికి హుషారు అని పేరు వస్తుంది, అంతేనా? మరి ఈ రోజు హుషారు కార్యక్రమంలో ఎలాంటి పాటను వినిపించబడుతున్నారు?
1: మాకు పాత పాటలే ఇస్తాం మేడం.
0: పాత పాటలే అందరికి నచ్చేవి కదా.
1: గోల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు
0: కదా. అవునవును, చెప్పండి మరి ఏ పాట వింటారు?
1: రాజు పేద అనే సినిమా పేరు అండి. అందులో కళ్ళు తెరిచి కనరా,
0: కళ్ళు తెరిచి కనరా
1: అది వినిపిస్తాను మేడం.
0: తప్పకుండా ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన యాస, మన బస్సులో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు హుషారు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమానికి ఫోన్ చేసి సరదాగా ముచ్చటగట్టి మీకు నచ్చిన జోరైన సినిమా పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే, శుభ సాయంత్రం. చెప్పండి, ఎవరు ఫోన్ చేసిండ్రు, ఎక్కడి నుంచి? పల్లికే నుండి పంచపూల గారు. మంచున్నారా? అంత మంచిది. పల్లికే అంటే ఇక్కడ రెండున్నాయి కదా మన సైడ్, బరంపూర్ పల్లి. పల్లికే ఏం చేస్తుంటారు మీరు? కూలీ పనినా? ఈరోజు వర్షం పడ్డది అమ్మరాటు. మస్తు పడ్డదా? తగ్గింది కదా ఇప్పుడు కొంచెం, ఆదిలాబాద్ అయితే తగ్గింది కొంచెం. మరి ఈరోజు పని ఉండేనా?
2: పని లేదు మేడం,
1: సెలవేనా? సెలవైతే చెప్పండి మరి ఈరోజు అంతా ఏం చేసిండ్రు అని. ఇంటికానే ఉన్నారు? ఎందుకు నవ్వుతున్నారు? అవునా, ఏదైనా జోక్ చెప్పిండ్రా? మరి మేము కూడా నవ్వుతాం కదా. హలో
2: మేడం,
1: చెప్పండి మరి హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? హలో, అడవి చుక్క సినిమా నుండి ఏ పాట పాడతారా మరి కొంచెం? రాదా? సరే మరి ఇప్పటికైతే విందాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: సరే మేడం.

ఇది 100.2 FM మనస్సు నిండా. మన శరీరానికి గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. ఒక్కోసారి బరువు తగ్గడం నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడం కోసం గోరువెచ్చని నీరే ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మరి వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసుకుందాం. చల్లని నీరు ఉపశమనాన్ని ఇస్తే వేడి నీరు లేదా గోరువెచ్చని నీరు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ కూడా పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా కొవ్వులు నూనె పదార్థాలతో కూడిన ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో ఈ గోరువెచ్చని నీరు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే చల్లని నీరు తాగే బదులు గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా అంటే పూర్తిగా నిజం కాకపోయినా, గోరువెచ్చని నీరు తాగినప్పుడు మాత్రం కడుపు నిండిన భావన కలిగి ఎక్కువగా ఆహారం తీసుకోకుండా నియంత్రిస్తుంది. అయితే ఆహారం తీసుకునే ముందు కొంచెం గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. లేదా పొద్దున్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగినా కూడా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉపయోగపడుతుంది. అయితే కేవలం బరువు తగ్గడానికే కాకుండా ఈ గోరువెచ్చని నీరు మానసికంగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను చేకూరుస్తుంది. రక్త ప్రసరణను వేగవంతం చేసి చర్మానికి సహజమైన కాంతిని అందించడంలో కూడా సహాయపడుతుంది.

0: హుషారు కార్యక్రమంలో చివరిగా మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో
1: హలో మేడం,
0: నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి? కవిత, పిప్పలకోట నుంచి. చెప్పండి, ఏం చేస్తున్నారు? ఇంట్లోనే ఉంటారా? మస్తు రోజులు అయిందా మరి ఫోన్ చేసి? పాట కావాలని చేసిండ్రా? హలో, మరి మీరు మాట్లాడింది సరిగా వినిపిస్తలేదు. హలో
1: మేడం,
0: చెప్పండి ఏ పాట వింటారు? ఇయాల నువ్వే కావాలి సినిమా నుంచి ఒక పాట. సరే, ఫోన్ లైన్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మరి మస్తు రోజులు అయిందన్నారు మరి ఫోన్ చేసి. సరే, మీరు అడిగిన పాట వస్తుంది, విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథనం కార్యక్రమంలో ఇప్పుడు మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి మనిషికి తూమెడు వడ్లు కథ. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ తెలుగు రచయిత, విద్యావేత్త, నవల, నాటక, సినిమా కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్. కథ నవల రచయితగానే కాకుండా సినిమాలకు కూడా కథలు, మాటలు, పాటలు రాస్తూ సినిమా నటుడిగా, రచయితగా రాణిస్తున్నారు. పెద్దింటి అశోక్ కుమార్ రచనల్లో వందేళ్ల తెలంగాణ సామాజిక చరిత్ర కనిపిస్తుంది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, యాంత్రికీకరణ, మొత్తంగా ప్రపంచీకరణ తర్వాత మారిన విలువలు, జీవితాల గురించి, చితికిపోయిన పల్లెల గురించి వాస్తవిక దృష్టితో కథలు రాస్తారు. తక్కువ కాలంలోనే ఎక్కువ మంచి కథలను రాసిన రచయితగా పేరు తెచ్చుకున్నారు. పెద్దింటి సాహిత్యంపై ఇంతవరకు ఎన్నో విశ్వవిద్యాలయాల్లో 6 ఎంఫిల్లు, 4 పిహెచ్లు వచ్చాయి. 1999లో రచనా వ్యాసంగం మొదలుపెట్టాక మొదటి కథ ఆశ నిరాశ ఆశ. ఇంతవరకు 250కి పైగా కథలు, 7 నవలలు, 10 కథా సంపుటాలు ప్రకటించారు. పెద్దింటి అశోక్ కుమార్ నవల జిగిరి హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, పంజాబీ, కన్నడ మొదలగు 9 భారతీయ భాషల్లోకి అనువదించబడింది. ఇప్పుడు విందాం మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి మనిషికి తూమెడు వడ్లు కథ. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
1: మా మాల్యం మంచి మూటి మీదకి వచ్చింది కదా. ఇక మాకందరికంటే ఎక్కువ మంచిగా నాటకాలు నేర్పింది ఎవరు? మా పుణ్యపంతులే కదా. పంతులు ఊర్లోకొచ్చి ఏడాది దాటింది. ఈ కొడుకు దగ్గర ఉండే టైం అయిపోయింది. ఇప్పుడు చిన్న కొడుకు దగ్గరికి నామపురం పోవాలి. ఆయన తప్పితే ఇంకో పంతులు లేడాయి మాకు. ఎట్లా? పంతులు లేకుంటే మా మాల్యమే ఇచ్చుకపోతుంది. ఒకనాడు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇక నేను వెళ్ళిపోతున్నానని చెప్పిండు పంతులు. మాకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎందుకో పంతులు వెళ్ళిపోతున్నాడంటే మాత్రం బాధగా ఉంది. పంతులు కూడా ఒక ఏడ్సుడు కాదు, మస్తు బాధపడుతుండు. పొద్దంతా ఎప్పుడు టైం దొరికినా పంతులింటికే పోదుం. పగటిపూట అయితే కనీసం 4-5 జమ అయిదురు. రాణి పాటలను అభ్యాసం చేసుకుందురు. పంతులు నాకు పల్లీల ఆర్మాన్ నేర్పిండు. సరిగమ పదనిసలు ప్లే చేసి పాటలు పద్యాల మీద ఎట్లా పల్లీలు వేయాలనో నేర్పిండు. ఒకచేత పల్లీలు వేయడం, ఇంకో చేత్తో తిత్తిని ఆడించడం ప్రాక్టీస్ ఉంటే తప్ప కుదరది. అట్లా తాళంగొట్టుడు కూడా నేర్పిండు మా పంతులు. పంతులు వెళ్ళిపోతుండంటే మా కొండయ్య మామకైతే తిండి కూడా తినబుద్ధి అయితలేదు. 2 తిండి లేకున్నా ఉంటాడు కానీ ఏషం లేకుంటూ ఉండాడు కదా. మొన్న పెళ్లి చూపులప్పుడు ఇట్లే జరిగింది. పిల్లగాన్ని చూసేటందుకు వస్తున్నామని అక్క పెళ్లి నుంచి చెప్పాం పేరు. అంతకుముందు రోజు ఇక్కడ నాటకం, మామదేమో శంకరునేశం, మీసాలు తీసేయాలి. నిన్ను చూడడానికి అత్తుండ్రురా, వద్దురా నాటకం అని మా తాత అన్నాడు. ఏషమేత్తనని మా మామ అన్నాడు. ఆఖరికి ఎయ్యనే వేసిండు అనుకో. చూడొచ్చిన వాళ్ళకు బోడమూతుగా అనిపించిండు. వాళ్ళేమనుకున్నారో కానీ పిల్లగానికి పేడుమూతుందని నచ్చలేదని చెప్పాం పేరట. ఒక్క మామనే కాదు, మా మాల్యంలో అందరు అదే పట్టుదలతో ఉన్నారు. మా దాస్ చిన్న ఆయనకు ఒక్కడే కొడుకు, చిన్న పిల్లగాడు. 10 బాగలేడు, చేతుల మీదనే ఎత్తుకున్నారు. అయినా కాని మా చిన్నాయన రిహార్సల్కి ఎన్నడు తప్పియలే. ఈ బంధుకుల మల్లేశం ఉన్నాడు కదా ఊరవుతల, ఆడు మొన్ననే ఏర్పడ్డాడు. ఊరవుతల ఇల్లు, భార్య ఒక్కతే ఉంటుంది. ఒక్కదానికి భయమైతుందని భార్య రోజు ఏడుతుందట. నిన్నేం దయ్యం మింగ తియ్యి, తలుపులు పెట్టుకుని పండుకో అని ఆయన కూడా తప్పకుండా రిహార్సల్కి అత్తుండు. అయ్యవ్వ భయానికి ఇంటికి పోకుండా ఎడ్లకొట్టం దగ్గరనే నిద్ర తీసేటోళ్ళు కొందరున్నారు. ఇప్పుడేం బోవుడు ఇంటికని కొందరు మా ఇంట్లోనే నిద్రదిస్తారు. మా అమ్మ ఇల్లుడ్చుకుంటూ తిడుతుంటే లేచిపోదురు. వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే మా బాల నర్సుది మరో ఎత్తు. అర్ధరాత్రి పూట ఊరు కూరు దాటి ఎల్లమ్మ గుడికి పోవాలి. కుక్కలు ఎంటబడతాయి, సిమాన చీకటి, ఎండాకాలం అయితే దొంగల భయం కూడా. ఒకనాడు రిహార్సల్ అయినాక కోటగడ్డ దిగి ఇంటికి పోతుంటే దొంగోడే అనుకుని రాళ్లతో కొట్టినరట. అరే నేను బాల్ నర్సున్రో అని మొత్తుకుంటే ఎవరింటారు? బొబ్బల బొబ్బ నాలుగు ఉతికినరట. అయినా గాని బాల్ నర్సు రిహార్సల్కు రాక మానలేదు. అట్లాంటిది పంతులు పోతున్నాడంటే అందరికీ బాధనే. ఇక ముందు నాటకాలు ఉండవేమోనన్న భయం మొదలయ్యింది. అందరికీ కొండయ్య మామ మీదనే నమ్మకం. ఎవరు కాదన్న మామ మాత్రం ఏదో ఒక మార్గం ఆలోచిస్తాడు అనుకున్నారు. అనుకున్నట్టుగానే మామనే ముందుబడి తిరుగుతున్నాడు. ముందుగా గంగరాములను కలిసిండు. వచ్చిన ఏడాది కొద్దీ గంగరాములు భార్య మాత్రం పంతుల మీద కోపంతోనే ఉన్నదట. ఎప్పుడు పోతాడనే చూస్తుందట. నాకేమన్నా మనులు వంచిచ్చిండా, మాన్యాలు వంచిచ్చిండా, ఇల్లిరికం ఇచ్చిన కొడుకు దగ్గరికి అత్తడా అంటుందట. మా కొండయ్య మామ బాగా ఆలోచించిండు. గంగరాములు భార్య నొప్పిస్తే చాలనుకున్నాడు. సభ్యులందరినీ కలిసి మాట్లాడిండు మామ. నేనుగాక మొత్తం 13 మంది ఉన్నాం. ఇంకో ఏడాది ఉండుమందాం, మనిషికి తూమెడు వడ్లిద్దాం అన్నాడు మామ. మా మాల్యంలా కూలీలు జీతగాళ్ళున్నారు. వాళ్ళకి ఎద్దులేదు, ఎవసం లేదు. అయినా సరే అన్నారు. కానీ ఈ విషయం ఇండ్లల్లో తెలియద్దన్నారు. కొండయ్య మామ గంగరాములు భార్యతోని మాట్లాడిండు. రామక్క రామక్క, మేం 13 మంది ఉన్నాం. ఇంటికి తూమెడు వడ్లిత్తాం. ఇంకో ఏడాది పంతులు నిక్కన్నే ఉండుమను. కాదంటే ఇంటికి మానేడు బియ్యం కూడా తెత్తామని చెప్పిండట. క్షణాల్లో ఆదాయాన్ని లెక్క కట్టుకున్న రామక్క, ఏం లేదన్నా 13 వడ్లు, 6 బస్తాలు. ఇంత ఆదాయం అత్తుంటే ఎట్లా కాదంటది? భర్తకి ఏం చెప్పిందో గాని గంగరాములు మర్నాడే తమ్మునికి నాయన ఇక్కడనే ఉంటారా అని చెప్పి పంపిండట. ఇక పంతులు ఇక్కడనే ఉంటాడని తెలిసినాక మాకు పండుగ అయింది. పంతులకు కండ్లపుంట నీళ్లు రాలి. మీరు నా కొడుకుల సొంటోళ్ళురా, ఉన్నోళ్ళుంటారు, లేనోళ్ళుంటారు. తూమెడు వడ్లు అద్దు బిడ్డ, ఇంటికొకనాడు తిండి పెట్టుండి చాలు, సచ్చేదాకా మీతోనే ఉంటా, మీ పాత బట్టలు ఏంటి కట్టుకుంటా అన్నాడు. ఈ మాట వింటుంటే మాకు దుఃఖం వచ్చింది. వద్దని సర్ది చెప్పినాం. లేదంటే ఇంటికి పిడికేడు బియ్యం పెట్టుర్రి, నాది నేను అనుకుంటా బిడ్డ, అట్ల కూడా వద్దన్నాం. పంతులకు కోపం ఎక్కువ. అనుకున్నది అనుకున్నట్టు జరగాలి, లేదంటే షిటపటం అంటాడు. పాఠాలు నేర్పేటప్పుడు అంతే, 2-3 సార్లు చదివి వినిపిస్తాడు. మళ్ళీ తప్పు చదివినావు అనుకో, చేతులున్న పుస్తకంతోనే ఈసిరి కొడతాడు. రిహార్సల్ చూడడానికి ఎంతో మంది వస్తారు. వాళ్ళు వీళ్ళున్నారని కూడా చూడడు. అయినా ఎవ్వరు తప్పు పట్టుకోరు. ఆ కోపమంతా ఎటుపోయిందో గాని ఇప్పుడు మాత్రం పంతుల్లో ఇవేం లేవు. శాంతంగా ఉన్నాడు. అయినా మా భయం మాకుంది. ఇదివరదాకా ఏదో నేర్చుకున్నాం, ఆడినాం, అయిపోయింది. ఇప్పుడు మనము ఒక ట్రూప్ చేసుకోవాలి. 5 నాటకాలు మంచిగా నేర్చుకోవాలి. ఒక రిక్షా కూడా కొనుక్కోవాలి. రిక్షాకు మైకు పెట్టి, ఆకులు కట్టి, ఊరంతా దింపి అడ్వర్టైజ్ చేయాలి. సంచారం బయలెళ్ళినామంటే కనీసం ఊరికి 5-6 ఆటలు ఆడాలి, 10 తిరగాలి. అట్లా మనకు మస్తు పైసలొత్తాయి, మస్తు పేరత్తది అన్నాడు పంతులు. ఇది మా కొండయ్య మామ ఎన్నట్నుండో అనుకుంటున్న మాటలు. ఇప్పుడు పంతులు నోటి నిండా వినేసరికి మామకు పట్టరాని సంతోషం కలిగింది. ఏదో అద్భుతం చెప్పినట్టుగా ఉంది. నిజంగా అట్లా చేస్తామా అనిపించింది. అదే మాట పంతుల్ని అడిగిండు. నేను చేస్తానా లేదా చూడు అన్నాడు పంతులు. మేము పట్టుదలగా రిహార్సల్ మొదలుపెట్టినాం. మా కొండయ్య మామకు పైసలు కాదు, ఆట ఆడాలి, మంచి ఆటలాడుతుందని పేరు రావాలి. అదొక్కటే ఆయన కోరుకునేది. ఈ కథ ఇట్లుంటే పంతులు కొడుకులు కొట్లాడుకోవడం మొదలుపెట్టారట. తన తండ్రి నాటకాలు నేర్పి బాగా సంపాదిస్తున్నాడని, అందులో తనకు కూడా వాటా కావాలని అడుగుతున్నాడట గంగరామ్ తమ్ముళ్ళు. పంతులకు మాత్రం మా నాటకాలే లోకమైనయి, ఇంతకుముందు పాత్రలు రాయించుదాం, రాసినందుకు మల్లే చేటుకు 10 రూపాయలు ఇద్దాం. ఇప్పుడు పంతులే వట్టికనే రాసిత్తుండు, తెల్ల టాప్ పేపర్లు కూడా తనే కొనుక్కొత్తుండు. ఈ ఊళ్ళే ఈ నాటకాల షోకు అందరికీ తేల్చిపోయింది. అందరూ నాటకాలు వేయాలనుకుంటున్నారు. ఎందరో కొత్తోళ్ళు మాతో చేరాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషయం మా మామ చేతిలో లేదు, పంతుల చేతులుంది. కొత్త వాళ్ళు వచ్చేది, పాత వాళ్ళు పోయేది అంతా పంతులే చూసుకుంటుండు. ఏయ్, కొత్తోళ్ళు వచ్చేది లేదు, పాతోళ్ళు పోయేది లేదోయ్, అందరు ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉండాలి అన్నాడు. ఇద్దరికి తబల కొట్టుడు కూడా నేర్పిండు అనుకో. 2 తాళాల జతలు రిహార్సల్ పూర్తయ్యేసరికి అందరి చేతులు తిరగాల్సిందే. అందరితో తాళాలు కొట్టిత్తుండే. ఇక రోజూ రిహార్సల్ మొదలుపెట్టినప్పుడు దేవుని ఫోటోకు దండం పెట్టుడు, బొట్టు పెట్టుడు, మాకు మనిషికింత బొట్టు పెట్టుడు, ఇది కొత్తగా మొదలుపెట్టిండు పంతులు. ఇక ముందు భాగవతాలు యక్షగానాలు నేర్వద్దని, కేవలం నాటకాలే నేర్వాలని మాతో చెప్పిండు. మేం కూడా సరే పంతులు అన్నాం. ఎందుకంటే నేర్పేది ఆయన్నే కదా, ఏ పండుగ అయినా ఒక్క నాటకం వేయాలన్నాడు. మేం కూడా సరే అన్నాం. ఇదంతా చూసినాక మాకు మొదట ఆటలు నేర్పిన జంగం పంతులు ఏమనుకున్నాడు, తను కూడా నాటకం నేర్పిస్తానని, ఎవరైనా ఇష్టమున్నోళ్ళు రావచ్చునని అందరికీ చెప్తోండు. జంగమమ్మ కూడా నోరు తెరతలేదు, ఆడితే ఆడుండ్రి మంచిదేనా అంటోంది. ఈ విషయం విన్నాక మా మాల్యం మనసులు జారిపోకుండా చూసిండు కొండయ్య మామ. ఎవరినో ఆరేడు మందిని కూడగొట్టి జంగం పంతులు ఇంకో మేళం మొదలుపెట్టిండు. అరే, నీ ఊళ్ళో రెండు మేళాలు ఎందుకు? జంగం పంతులు మీకు తెలిసినోడేనా? మీరు అక్కడనే నేర్చుకోండి, నేను నాంపురం వెళ్ళిపోతా, మీకు మీకే కొట్లాట్లయితాయి అని మా పున్నయ్య పంతులు అన్నాడు ఒకనాడు. పంతులు, ఇగో నేర్చుకుంటే మీ దగ్గరనే నేర్చుకుంటాం, లేదంటే మానేస్తాం. అంతేగాని జంగం పంతుల దగ్గరికి ఓము, మేము నేర్చుకోము అని మా కొండయ్య మామ కరాఖండిగా చెప్పిండు. ఇక మేము కూడా అవునంటే అవునన్నాం. తెల్లారే పంతులు చిన్న కోడలు వచ్చిందట, ఇద్దరు యారన్లకు పెద్ద పంచాయతీ అయిందట. ఇంత సంపాదిస్తోండు, ఉండమంటున్నావు, లేకుంటే నువ్వెందుకుండు మందు, ఆమ్దాన్ ఉన్నది కాబట్టే నువ్వు విడిచిపెడతలేవు అని చిన్న కోడలు పెద్ద కోడలు అన్నదట. నా గురించే కొట్లాట కాబట్టేనని పంతులు మనసు నొచ్చుకున్నాడట. వెళ్ళిపోదామంటే మమ్మల్ని విడవడానికి పంతులకు మనసు ఒప్పుతుందా? అస్సలు ఒప్పలేదు, కొడుకుల కంటే ఎక్కువనాయ మేము. ఇవి ఉందామంటే ఇంట్లో కొట్లాటలే, పంతులు మస్తు బాధపడుతుండు. ఇదంతా చూసినాక ఇక మా కొండయ్య మామనే ముందటపడ్డాడు. ముందటపడి మెల్లెగా, ఇగో పంతులు మీరు వెళ్ళిపోండి, నడుమల మీకెందుకు బాధ అని అన్నాడు. మా పంతులు మారు చెప్పలేదు, నాలుగు రోజులు కనిపించలేదు. మేమంతా వెళ్ళిపోయిండనే అనుకున్నాం, ఇక ఆశ జాలిచ్చుకున్నాం. ఇక మాల్యం లేదు గీల్యం లేదు, అన్నీ మూసేసుకుందామని సామాన్లన్నీ ముళ్ళగట్టి దూలాల మీద ఎక్కించినాం. మా కొండయ్య మామనైతే ఒక ఏడుసుడు కాదు. ఇక నాలుగు రోజులైనాక ఐదో నాడు కొంత సామాన్తో నచ్చిండు పంతులు. రెండు గిన్నెలు, కొంత వంట సామాన్ ఉంది, ఊళ్ళోనే చిన్న ఇల్లు కిరాయికి తీసుకున్నాడు. నాది నేను వండుకుంటా, నా తిండి నేను తింటా, కోపాలద్దు కొట్లాట్లద్దు, మీరెవ్వరు కొట్లాడుకోవద్దు అని కొడుకులకు చెప్పిండట. ఇక చూడు, ఇచ్చకపోతుందనుకున్న మేళ్ళ మళ్ళా మూటికచ్చే. మా కొండయ్య మామ సంబరం అయితే చెప్పరాదు, ఒరేయ్ పంతులు మన కోసమే ఉన్నాడు, పంతులకు ఏ లోటు రాకుండా మనం చూసుకోవాలి, కొడుకుల కంటే ఎక్కువ చూసుకోవాలి, మన ఇంట్లో పచ్చటాకు పడ్డాగాని పంతులను భోజనానికి ఇవ్వాలని అందరికీ చెప్పిండు. ఇక కాయ పండు మాకు ఏది కనబడితే అది పంతులు ఇంట్లోకి తేవాల్సిందే, పంతులు ఇయ్యాల్సిందే. ఎండ్రికాయలు, చేపలు, రొయ్యలు, పంతులు ఇంట్లో నీసు లేని దినమే లేదు. ఒక్కొక్కనాడు బువ్వకూర మేమే వండుతుంటిమి, ఎవరింట్ల పండుగ అయినా పంతులను తోలకపోదుంటిమి. ఇదంతా చూసినాక ఒకనాడు పంతులు కండ్లకు నీళ్లు తీసుకొని, కన్న కొడుకుల కన్నా నన్ను ఇంత మంచిగా చూసుకోలేదురా, నాకు ముగ్గురు కొడుకులు కాదు 20 మంది కొడుకులున్నారు అని మా కొండయ్య మామ మీద వాడి ఏడిచిండట.
0: కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపటి నుండి మనిషికి తూమెడు వడ్లు కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇదే కార్యక్రమం తిరిగి రేపొద్దుగా 8:30 పునః ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని శ్రోతలు మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారం అవుతున్న అన్ని కార్యక్రమాలను మీరు యూట్యూబ్ ఛానల్లో వినవచ్చు. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపటి నుండి ఒక్కనాటి భాగవతం కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇగైనుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు కథారచయిత ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకుడు చెన్నూరు సీతారాంబాబుతో ముచ్చట రెండవ భాగం విందాం. వీరితో ముచ్చటపెట్టింది వి గోపీచంద్.
1: డబ్బులు డ్రా చేసి గంగారెడ్డికి ఇచ్చి పంపించిన తర్వాత భారంగా సీట్లో కూలబడ్డాను. ఆలోచనలు వెంటాడసాగాయి. దూకే జలపాతంలా ఉండే గంగారెడ్డి ఎండిపోయిన ఏర్లా ఎందుకైపోయాడు? రైతులందరిది ఇదే పరిస్థితా? నాన్న లాంటి వాళ్ళు ఇంకా వ్యవసాయం ఎలా చేస్తున్నారు? ఎక్కడుంది లోపం? వ్యవస్థదా? వ్యవస్థను నడిపించే వ్యక్తులదా? వ్యవసాయం అనే భూమిలో కూరుకుపోతూనే నాన్న లాంటి వాళ్ళు నేల తల్లి అని భూమిని పట్టుకుని ఎందుకు వదలలేకపోతున్నారు? ఏదో రకంగా నాన్నని అమ్మని ఆ ఊరు నుంచి వచ్చేయమని అడగాలి అనుకున్నాను. ఆలోచనల నుంచి బయటికి వచ్చి పనిలో పడ్డాను. మధ్యాహ్నం ఆలోచనలు నన్ను ఇంకా వదలలేదు. మారుతున్న పరిస్థితులను బట్టి మసలే ప్రయత్నం గంగారెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు చేయడం లేదన్నది నాకింకా పదిలుగానే ఉంది. ఇదే మాట లక్ష్మితో అన్నాను. మామయ్యని అడిగి చూడండి, ఏం సమాధానం చెప్తారో. లక్ష్మి మాట నాకేదో క్లూ ఇచ్చినట్టు అనిపించింది. అదే కాకుండా గంగారెడ్డి అడిగినట్లు పొలం కౌలుకు గంగారెడ్డికి ఇవ్వమని నాన్నకు చెప్పాలనుకుని ఫోన్ చేశాను. ఎరా చిన్నాడా, ఇంత రాత్రి వేళ ఫోన్ చేసినావు, అంతా బాగే కదా? నాన్న గొంతులో ఆదుర్దా తొంగి చూసింది. పొద్దున్నే గంగారెడ్డి వచ్చాడు నాన్న, పరిస్థితులు ఇంకా ఘోరంగా మారుతున్నాయనిపించింది. ఎందుకు నాన్న మీరక్కడ? ఆ పొలం ఏదో అమ్మేయండి. లేదంటే గంగారెడ్డికి కౌలుకి ఇచ్చేసి ఇక్కడికి వచ్చేయండి, అందరం కలిసి ఉండొచ్చు. మీరు ఈ వయసులో ఒక్కళ్ళు ఉంటాం అవసరం నాన్న. ఏం నాన్న మాట్లాడు? ఏం మాట్లాడనరా, నువ్వు ఎలాగో భూమితో సంబంధం లేకుండా బతుకుదాం అనుకున్నావు, వెళ్ళిపోయావు, అందుకే వచ్చేయండి అని చెప్తున్నావు. ఏడ వ్యవసాయంలో ఉంటే నువ్వు ఆ మాట అంటావురా చిన్నోడా? నేల మన తల్లిరా, మనకు కూడెట్టింది, 10 మందికి కూడెడుతోంది. ఇక గంగారెడ్డి లాంటోళ్ళంటావా? వాళ్ళందరిది దుందుడుగుతనం. వ్యవసాయం ఎట్ట చేయాలనో అట్ట చేస్తే ఆ తల్లి చల్లగా చూస్తుంది గాని. ఆ పైన నాన్న మాట్లాడలేకపోయాడు. పొలం గురించి ఏం మాట్లాడినా ఆయన సెంటిమెంట్లు అయిపోతాడు. కోపం వచ్చిందా నాన్న? అపరాధ భావంతో అన్నాను. లేదురా చిన్నోడా, మీ కాలం వాళ్లకు ఇవన్నీ చెప్పడం మాతోటి అయ్యేది కాదురా. సర్లే, గంగారెడ్డితో నేను మాట్లాడతలే. నువ్వు కోడరు పిల్లలు అంతా బానే ఉన్నారు కదా, పొద్దుగాల లేచి పొలానికి పోవడాలరా చిన్నోడా. సరే నాన్న, అంతకుమించి మాట్లాడలేకపోయాను. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆఫీసు పని ఒత్తిడిలో పడి మిగిలిన విషయాల గురించి ఆలోచించే తీరిక లేకపోయింది. గంగారెడ్డి, నాన్న, అమ్మ, మా పొలం కౌలుకి ఇవ్వడం అన్ని మరుగున పడిపోయాయి. ఆఫీసులో ఇన్స్పెక్షన్ హడావిడి ఆ మరుగున పడిపోవటాన్ని మరింత వేగవంతం చేసింది. ఎప్పట్లాగే వాకింగ్ వెళ్ళొచ్చి పేపర్ చూస్తున్నాను. కరెంట్ ఇవ్వని అధికారుల నిర్బంధం, రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు, యూరియా కోసం రైతులు అగచాట్లు, ఇలాంటి హెడ్లైన్లు దీనంగా పలకరిస్తుంటే దీనికి భిన్నంగా రైతులందరికీ పావలా వడ్డీపై రుణాలు, రైతు ముంగిట్లో ఇంటర్నెట్తో సమాచారం, ఇంటింటా ఇంటర్నెట్, రాయితీపై రైతులందరికీ వర్మీ కంపోస్ట్ యూనిట్లు అంటూ ప్రభుత్వ ప్రకటనలు రంగులలో మెరిసిపోతున్నాయి. వాస్తవాలకు ప్రచారానికి మధ్య సన్నని విభజన రేఖ చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం విభజన రేఖ భూతత్వం పెట్టి వెతికినా కనిపించేటట్లు లేదనిపించింది. రైతు అవసరాలు, ప్రభుత్వ ప్రకటనలు రెండూ కలవందారుల్లా వేటికవే సాగుతున్నాయి. నా ఆలోచనలను చెదరగొడుతూ ఫోన్ మోగింది. చూస్తే నాన్న, ఆయనంతటా ఆయన ఫోన్ చేసే రకం కాదు. ఆయన ఆలోచనల్లో ఏదైనా మార్పు వచ్చిందేమో అనుకుంటూ ఫోన్ ఆన్ చేశాను. చిన్నోడా, ఏడన్నావురా, ఘోరం జరిగిపోయింది. నాన్న గొంతులో కన్నీటి చీర ధ్వనించింది. ఏమైంది అన్న, అమ్మకేమి కాలేదు కదా? ఆందోళనగా అడిగాను. మీ అమ్మ మంచిగానే ఉందిరా, మన గంగారెడ్డి ప్రాణం తీసుకున్నాడురా, పురుగుల మందుతాగి చచ్చిపోయినాడురా. నాన్న గొంతులో దుఃఖం కట్టలు తెంచుకుంది. నా గొంతు తడారిపోయింది. ఇది ఎలా జరిగింది నాన్న? రాత్రి అలా ఇంట్లోకెళ్లి వెళ్ళిండ్రా, ఎవరికీ చెప్పలేదు. పొద్దుగాల పొలంలో పడిపోయి ఉండటం చూసి రైతులు వచ్చి చెప్పిపోయారురా. నువ్వు వెంటనే బయలుదేరరా చిన్నోడా. నాన్న మాటలో విషపు చుక్కల్లాగా నా గొంతులో దిగుతుంటే అవతల నుంచి ఫోన్ కట్ అయిపోయింది. మెదడంతా మొద్దుబారిపోయింది. లక్ష్మికి విషయం చెప్పి బస్సుకు బయలుదేరాను. గంగారెడ్డి ఇంత పిరికివాడిగా ఎలా మారిపోయాడు? చిన్నప్పుడు మమ్మల్ని ముందుండి నడిపించిన గంగారెడ్డి ఇలా అర్ధాంతరంగా ప్రపంచం నుంచి సెలవు తీసుకున్నాడంటే నమ్మబుద్ధి కాలేదు. అలాంటి ఆలోచన ఉన్నట్లు ఎప్పుడు మాట మాత్రమైనా అనలేదు. 40 ఏళ్లకే జీవిత పోరాటంలో అలసిపోయాడా? నవ్విస్తూ కవ్విస్తూ తిరిగే గంగారెడ్డి ఎప్పుడైతే తనలోకి తాను ముడుచుకుపోవటం మొదలుపెట్టాడో అప్పుడే ఒక స్తబ్దత అతన్ని ఆవరించిందేమో అనిపించింది. ఎంతోమంది అన్నదాతల ఆత్మహత్యల వార్తలు పేపర్లో చదువుతూనే ఉన్నాను, కానీ ఏనాడు వాళ్ల గురించి ఆలోచించలేదు. గంగారెడ్డి నా బాల్యమిత్రుడు కాబట్టి స్పందిస్తున్నాను. నాలాగే వ్యవస్థ కూడా మొద్దుబారిపోయిందా? వ్యవస్థలో నేను కూడా ఓ భాగమే కదా. రోజూ రైతుల కష్టాలు చదువుతూనే ఉన్నాను. పరిష్కారం మాత్రం మా చేతుల్లో ఎలాగో లేదు. కనీసం సానుభూతిగా రెండు క్షణాలు కూడా ఆలోచించాం. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా కళ్ళు మూసుకున్నాను. ఊరంతా గంగారెడ్డి ఇంటి దగ్గరే ఉంది. నిన్న సాయంత్రం దాకా కళ్ల ముందు తిరిగిన వ్యక్తి ఇప్పుడు లోకల్లోని బాధలకు, కష్టాలకు, క్రౌర్యానికి తనకేమీ సంబంధం లేనట్లు నిశ్చలంగా ఉన్నాడు. గంగారెడ్డి భార్య, పిల్లల దుఃఖం పొరలు పొరలుగా ఊరిని కమ్మేస్తోంది. ప్రతి ఇంట్లోనూ ఒక దుఃఖ కెరటం పోటెత్తి కబలించడానికి సిద్దంగా ఉన్నట్లు వారందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది. వద్దురా అంటే ఇన్నాడా, అప్పులు చేసి చేసి ఆ పత్తి మీదే పెట్టిండు. పెట్టుబడి ఎక్కువైపోయా, దిగుబడి తక్కువైపోయా. పోనీ రేటన్నా ఉండదా అంటే అదీ లేకపోయా. ఎవరో మాట్లాడుతున్నారు. ఏదో కంపెనీ వాడు చెప్పిండంటూ ఏమేమో వాడిండు. దశ తిరుగుద్ది మావా, ఎకరానికి 30 క్వింటాలు తీస్తామనుకున్నావు అన్నాడు. ఈ పని చేస్తాడని ఎట్లనుకుంటాం? ఊరు సర్పంచ్ అంటున్నాడు. ఏమైంది, దిగుబడి రాలేదా అడుగుతున్నారు ఎవరో. ఏడొచ్చింది, పోతొచ్చింది, కాతలేదు, మొక్క మాత్రం పెరిగింది, వీడి గుండె సిరుగుపోయింది. ఇంకెవరూ చేయలేదా ఇట్లా? చర్చ ఆగలేదు. చేసిండ్రు, కాని మనవాడికి స్పీడ్ ఎక్కువ కదా, కింద పడ్డాడు, దెబ్బతిన్నాడు. ఇదన్నమాట. గంగారెడ్డి కోలుకోలేని దెబ్బ ఎలా తిన్నాడో అర్థమైంది. మరి ఎందుకు ఈ విషయాలన్నీ గంగారెడ్డి తన దగ్గర దాచాడు? పోని తను అడిగాడా? ఆ ఆలోచనే నా చెంప చెల్లుమన్నట్లుగా తోచింది. గంగారెడ్డి మొహంలో దిగులు చూశాను, కాని ఆ దిగులు వెనక ఉన్న కారణాన్ని వెతికే ప్రయత్నం చేయలేదు. నేనేం స్నేహితుణ్ణి అని ఆ క్షణాన దుఃఖం నాలో కమ్ముకుంది. ఉబికి వస్తున్న కన్నీటిని కచ్చిఫ్తో అదిమి ఆ సాయంత్రం అమ్మని అడిగాను, గంగారెడ్డి భార్యా పిల్లల పరిస్థితి ఏమిటని. చిన్నోడా, మీ మగవాళ్ళంతా ఇంతేరా, మీకు తోచింది మీరు చేస్తారు, కనీసం పెళ్ళానికి ఒక మాట కూడా చెప్పరు. ఆ గంగారెడ్డి ఏ రోజైనా ఇది నా కట్టమని పెళ్ళాంతో చెప్పుకున్నాడురా. ఆడి పెళ్ళాం గౌరీ మొత్తుకునేది. ఈ మడిసి ఏ విషయమో చెప్పడెత్తమ్మా, మనం చెప్పేది ఈనడు అని పీకల మీదకు రాగానే చేతులెత్తేసి తన తావు తను చూసుకున్నాడు. ఆడదాని సహకారం లేకుండా వ్యవసాయం ఎట్లా చేస్తారా? మీరు మీ నాయన ఇద్దరూ అంతే. ఈ రోజున నాకు మాట చెప్పిండా, పంట బాగా వస్తే రొమ్మేరుసుకుని తన గొప్పని చెప్పడం, మునిగిన్నాడు మునగ తీసి పడుకోవటం, ఇదే కదా మీ నాన్న చేస్తా వస్తుంది. కానీ కట్టమంతా నేను చెయ్యాలా, ఆడకూలీలు చెయ్యాలా. గంగారెడ్డి పద్ధతులంటే ఆయనకి ఇష్టం లేదు, అందుకు ఇయ్యలేదు కౌలుకి. పైకేమో నాకు ఇట్టం లేదని చెప్పిండు. మనం ఎంత బరువు మొయ్యగలమో చూసుకోవాలా, అంతేగాని బరువు ఎత్తలేక సతికిలు పడితే ఎట్లనే అవుతుంది. గంగారెడ్డి ఇలా అకస్మాత్తుగా తనువు చాలించడంతో ఆవిడ దుఃఖం ఆపుకోలేకపోయింది. అణచిపెట్టుకున్న బాధంతా నిరసన రూపంలో లావాలా తన్నుకొచ్చింది. కన్నీటితో అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ఊర్లో జరిగిన విషయాల్ని వివరంగా లక్ష్మికి చెప్పాను. అమ్మ మాటల్ని నాకన్నా తనే బాగా అర్థం చేసుకుంది. అత్తమ్మ మాటలో తప్పే ఉంది, పొలంలో పనిచేసేది చేయించేది భార్య. ఆ భార్యకేమీ చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోయాడు గంగారెడ్డి. ఈ రోజన్నా తన కష్టాన్ని భార్యతో చెప్పుకున్నాడా? గంగారెడ్డే కాదు, మీ మగవాళ్ళందరూ భార్యలకు మీ కష్ట సుఖాలను చెప్పరు, చెప్పుకుంటే అది మీకు నామోషి. నాకు బుర్ర తిరిగిపోయింది. ఊళ్ళో ఉన్న అమ్మ ఇక్కడ లక్ష్మి ఒకేలా ఆలోచిస్తున్నారు. అటు నాన్న ఇటు నేను, మా ఇద్దరి ఆలోచనలో ఎక్కడ సారూప్యత లేదు. ఆడవాళ్లలో ఉండే అభద్రతా భావం వల్ల ఇలా ఆలోచిస్తున్నారేమో అని సరిపెట్టుకున్నాను. కాలం ఎవరికోసం ఆగదు, తన దారిని అది ప్రవహిస్తూనే ఉంటుంది. మా పెద్దవాడి 10వ తరగతి చదువు, 8వ తరగతి చదువుతున్న మా అమ్మాయి సైన్స్ ఫెయిర్ కోసం ఊళ్ళు తిరగటం, ఆఫీస్ పని ఒత్తిడి, వీటన్నిటితో గంగారెడ్డి నా ఆలోచనల నుంచి కొంతకాలం పాటు కనుమరుగైపోయాడు. ఎందుకో నాకు మా ఊరు వెళ్లాలి అనిపించలేదు. నాన్న అమ్మ వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నారు. చిన్నోడా, గంగారెడ్డి పోయి సంవత్సరం అయిపోయిందిరా, ఆడి సంవత్సరికం నాటికైనా రారా, ఆడిని ఆడి కుటుంబాన్ని మర్చిపోయావరా? అమ్మ నిష్ఠూరంగా ఫోన్లో పలికింది. అమ్మ మాటలు కొరడా దెబ్బల్లో తాకాయి. ఎలా మర్చిపోతాను బాల్యం మిత్రుణ్ణి? పని ఒత్తిడి, కుటుంబ ప్రాధాన్యతల్ని సాకుగా చూపించి నా మనస్సాక్షిని నేనే నొక్కేశాను. పురోహితుడి మంత్రాలు చదువుతూ పూజ చేయిస్తున్నాడు. గంగారెడ్డి ఫోటోలో నుంచి నవ్వుతూ నన్ను పలకరిస్తున్నాడు. ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చానా కృష్ణ అంటున్నాడు. బాధగా తలంచుకున్నాను. ఊరి వాళ్లు, గంగారెడ్డి చుట్టాలు అందరూ వచ్చారు. ఏవేవో మాట్లాడుకుంటున్నారు. వద్దనుకుంటున్నా, అవి నా చెవిలో పడుతున్నాయి. గంగారెడ్డి భార్య మాట వినుంటే కనీసం తన కష్టాలు భార్యకి చెప్పుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? మన మధ్య ఉండేవాడు కాదు సర్పంచ్ అంటున్నాడు. పోన్లే మావా, మౌడిపోయాడని మూలనే కోసుకోకుండా మా కోడలు ధైర్యవంతరాలు కాబట్టి వ్యవసాయంలోకి దిగింది. మౌడి చేసిన తప్పుల్ని ఎతికింది, పత్తి తీసేసింది, కూరగాయలు పెట్టింది, జొన్నలు

0: పెట్టింది, పసివేసింది, నువ్వులేసింది, ఉన్న కూర్తి పొలంలోనే ఇన్నేయచ్చు అన్న విషయమే తట్టలేదు నాకు, గంగారెడ్డి తండ్రి అంటున్నాడు. అంతేనట్రా, పొలం కౌలుకు తీసుకుంది, దాంట్లో కందులు మినుములు పెట్టింది, పిల్లల్ని తోడు పెట్టుకుని మరీ వ్యవసాయం చేసింది. గంగారెడ్డి మీద ప్రేమతోనో సానుభూతితోనో శానా మంది వాళ్ళకి సాయపడ్డారు. ఈవేళ మన ఊళ్ళో ఇన్ని పంటలేసిన మగాడంటే గంగారెడ్డి పెళ్లామే. ఆశ్చర్యంతో నాకు మతిపోయింది. ఇదే మాట అమ్మని అడిగాను. అవునరా, ఆ గంగారెడ్డి బతికుండి ఇవన్నీ పెళ్లాన్ని అడిగేస్తే ఆ కుటుంబం ఎంత సుఖంగా ఉండేది. అయితేనేం, గంగారెడ్డి పెళ్లం ఇంత దుఃఖంలో కూడా తను చేయాల్సింది మర్చిపోలేదు. మొగుడు దుఃఖాన్ని ఇలా పోడ్చగలను అనుకుంది. మరి కౌలుకు పొలవరిచ్చారు? మన పొలమే ఇచ్చాం, మీ నాన్నకు నమ్మకం కూరి ఇద్దామన్నాడు. నా మనసులో కూడా అదే ఉండింది. అయితే గంగారెడ్డి అన్నీ తను అనుకున్నట్టుగానే చేయాలనుకునే మొండోడు. కానీ ఆడి పెళ్ళం గౌరుచూడు, అందరినీ అడిగింది, తెలుసుకుంది, కట్టబడింది, సంవత్సరం తిరగకుండా అనుకున్నది చేసి చూపించింది. ఇవేరా చిన్నాడా, మగవాడికి ఆడదానికి ఉండే అంతరం ఇది, మీ మగవాళ్ళకి అర్థం కాదు. లోపం మా మగజాతిలో ఉంది, ఇంకెక్కడా లేదు. ఆ క్షణాన అమ్మలో గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు కనిపించాడు.
1: రాంబాబు గారు, మీరు అంతరం కథ ద్వారా మీకు నచ్చిన కథ చదివినిపించారు కదా, ఈ కథ ద్వారా మీరు ప్రధానంగా మహిళలు ధైర్యవంతులు, మహిళలు ఏదైనా సాధించి చేయగలరు, దుఃఖాన్నైనా కూడా దిగమింగుకొని ముందుకు సాగలరు, ఆ దిశగా నడిపించారంట.
0: అవునండి, నా ఉద్దేశంలో మగవాడు వ్యవసాయం చేసిన చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఉద్యోగం చేసినా వ్యవసాయం చేసినా భార్యతో అన్ని మనసు మీద చెప్పుకోవడానికి భారతీయ పురుషులు ఎందుకో అంత ముందుకు రాడనిపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు అరమరికి లేకుండా ఉన్నప్పుడే ఆ సంసారం సాఫీగా సాగుతుంది, ముందుకు సాగుతుందని. ఏ రంగమైనా అది వర్తిస్తుంది. బట్ నేను ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఒకటి చూశాను కాబట్టి ఆ ప్రేరణతో నేను రాసుకున్న కథ ఇది.
1: అంటే ముఖ్యంగా ఎక్కడికక్కడ ప్రేరణ, ఏదో ఒక అంశంలో ప్రేరణ కలగటం, ఆ క్రమంలో కథలు రాయటం అలవాటైంది, తర్వాత కథా విమర్శకులుగా ఎదిగారు. మీరు రెండిట్లో కూడా మీకు సాధారణంగా విమర్శకుడికి పేరు తక్కువ ఉంటుంది, కథకులకి ఎక్కువ ఉంటుంది. మీ విషయంలో కథ విమర్శకు పేరు వచ్చినట్టు ఉంది కథకుడు కంటే, మీరేమంటారు?
0: నిజమే నిజమే, ఎందుకంటే విమర్శ అనే మాటని ఒప్పుకోను కానీ ఎక్కువ
1: పరామర్శ అనుకోండి, కథా పరామర్శ అనుకోండి,
0: ఎక్కువ సభలు అటెండ్ కావడం, ఎక్కువ సమీక్షలు చేయటం, రచయితలతోటి ఇంటర్వ్యూలు చేయటం కావచ్చు, రచయితలతో ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా నన్ను ఎక్కువ కథా పరామర్శకుడిగా చేశారని అనుకుంటున్నాను. బహుశా అది ఒక కారణం ఉండొచ్చు. అంటే కథలు మనకన్నా బాగా రాసిన చాలా మంది ఉన్నప్పుడు సో ఆ కథలు చదివి నేర్చుకునే ప్రయత్నం కూడా కొంత చేయటం కూడా ఒక కారణం ఉండొచ్చు.
1: అంటే కథ ఇప్పుడు ఏ దశలో ఉంది, ఏ దశ వైపు సాగుతూ ఉంది, కథా ప్రస్థానం ఎట్లా తెలుగు భాషను సజీవంగా ఉంచే అవకాశం ఉందంటారు?
0: చెప్పాలంటే కథ ఈ మనం ఆ సింటాక్స్ అనేది చాలా మారిందండి. ఒకప్పుడుతో పోలిస్తే పెద్ద కథల నుంచి చిన్న కథల్లో ఉన్నాం. కథలో వర్ణనలు, వాతావరణం అన్నీ కూడా తగ్గిపోయి ఇప్పుడు కథకుడు నేరుగా తను చెప్పదలసిన విషయంలోకి వస్తున్నాడు. ప్లస్ ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నాడో దాని మీద కొన్నిసార్లు
1: ఒక స్పష్టమైన అవగాహనతో
0: తీసుకుంటాడు.
1: కొన్నిసార్లు నచ్చిన పంధా ఏదైనా ఉన్నాయి
0: కొన్నిసార్లు. కాకపోతే అంటే వస్తువు విషయంలో చాలా మార్పు వచ్చింది నాకు అనిపిస్తుంది. వస్తువు విషయంలో మార్పు వచ్చింది, ఈ నేరేటివ్ లో మార్పు వచ్చింది, చెప్పే పద్ధతిలో మార్పు వచ్చింది. అంటే రాజారామన్ గారు మంచి కథకులు వారు మాట అన్నారు, మీరు వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది వింటాం కాదు, ఒక కథ మీకు తోచినప్పుడు దాన్ని మీరు ఎలా రాయాలి అనిపిస్తే అలా రాయండి అని చెప్పారు. అది చాలా ముఖ్యం. ప్లస్ ఇదివరకు మీద అధ్యయనం తగ్గిందేమోనైతే అనిపిస్తుంది. చాలా మందికి పాత వాళ్ళ పేర్లు తెలిసినట్టుగా అనిపించదు, బట్ ఎట్లాగో చెప్పదలుచుకుని బోల్డ్గా చెప్తున్నప్పుడు అసలు పాత వాళ్ళు ఎలా రాశారు, ఆ భాషను నేర్చుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు స్వేచ్ఛగా వాడుతున్నారు, నిర్బంధం లేకుండా యథేచ్ఛగా వాడుతున్నారు. అది ఒకప్పుడు జరిగేది కాదు. ఇప్పుడు ప్రత్యామ్నాయ పదాలు అంటలేదు, ఇంగ్లీష్ మాటే ప్రత్యామ్నాయ పదంగా వాడేస్తున్నారు. దాన్ని ఐ థింక్ భాష పరంగా కొంచెం పాత కథకులు చదివితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అధ్యయనం పాత్ర తగ్గింది. ఇన్స్టెంట్ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే ఏది రాసినా సరే దాన్ని వెంటనే పోస్ట్ చేయాలి, ఇన్ని లైకులు రావాలి, సో ఒక రచయిత ఎస్టాబ్లిష్ కావాలి అనేటువంటి తాపత్రయం ఉండటం తప్పలేదు. అది ఇనిషియల్ ఫేజ్ లో పర్వాలేదు, కొంచెం ఒక దశ దాటిన తర్వాత తప్పకుండా పాత వాళ్ళది.
1: అంటే సోషల్ మీడియాలో ఏ ట్రైన్ అయ్యే వాళ్ళు ఉండరు కాబట్టి మనకు మనమే ఎడిటింగ్ చేసుకోవాలంటారు,
0: ఆ ఎడిటింగ్ ఫ్యాక్ట్ అనేది కొంచెం లోపిస్తుంది. అది దాన్ని సరిదిద్దుకుంటే ఇప్పటి కథకులు తీసుకునే వస్తువులు చాలా గొప్ప వస్తువులు తీసుకుంటారని నాకు అనిపిస్తుంది.
1: అంటే ప్రధానంగా స్వీయ మథనం ఉండాలి. అంటే గతంలో అంటే మీరు ఎవరికో పంపిస్తే దానికి సంబంధించిన 8 రో sub 8 రో దాన్ని 1-2 సార్లు చదవటం, లేదా మళ్ళీ మీకు ఫోన్ చేసి దీన్ని మార్చమని చెప్పడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు అది లేదు కాబట్టి తప్పనిసరిగా మనకు

0: ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగాలంటారు.
1: ఇప్పుడు ఎడిటింగ్ ప్రక్రియ లేదు. ఇప్పుడు ఎవరికి వాడు ఎడిటర్స్ గా మారాలన్న అవసరం అయితే తప్పకుండా ఉంది. ఆ ఎడిటింగ్ తెలియటం అనేది పాత వాళ్ళు చదివినట్టు బాగా తెలుస్తుంది. సో అది కొంచెం అలవాటు చేసుకుంటే ఈ తరం కథకులు ఇంకా రాణిస్తారు, మరింతగా పరిడబిల్లుతారని చెప్పి నా నమ్మకం.
0: అంటే చివరిగా ఒక విషయం అండి, మీరు కథ విమర్శ వైపు సాగబోతున్నారా, కథకుడుగా ప్రయాణం సాగించబోతున్నారా?
1: ఒకసారి కథ రాయటం అలవాటు అయిన తర్వాత ఎవరికైనా కథకులుగా ఉండటం ఇష్టంగా ఉంటుందండి. సో కాబట్టి కథకుడిగా కథా విమర్శకుడిగా రెండు పాత్రలు పోషించిన ప్రేమ ఎప్పుడు ముందుగా కథతోటే అడుగులు వేశాం కాబట్టి ప్రయాణం అటుగా సాగడానికి ఎవరికైనా ఇష్టం అనిపిస్తుంది. కాకపోతే ఒకప్పటి ఆ స్టోరీ టెల్లింగ్ లో అప్పటికిప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ప్లస్ ఆ మార్పులు కూడా మనం కూడా స్లోగా అలవాటు చేసుకుంటున్నామని చెప్పి అనిపిస్తుంది.
0: రామ్మావు గారు, మీరు అనుకున్నట్లు కథతో ప్రారంభమయ్యారు కాబట్టి ఆ కథ వైపే మీ ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నాం. నమస్కారం.
1: చాలా చాలా ధన్యవాదాలు అండి, మరొకసారి ఆకాశవాణి నన్ను పిలిచి. సో కథా ప్రక్రియపై కాసేపు మాట్లాడించడమే కాదు, నాకు ఇష్టమైన కథను కూడా చదివించారు. మరొకసారి ఆకాశవాణికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం.
2: ఇప్పటి వరకు ఇగై నుండ్రి కార్యక్రమంలో కథా రచయిత, ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు చెన్నూరు సీతారాంబాబుతో ముచ్చట రెండవ భాగం విన్నారు. వీరితో ముచ్చటపెట్టింది వి గోపిచంద్. రేపు రాత్రి 9:45 ముచ్చట శీర్షికన పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు. తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడే పోతన్నతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మని మనస్సు నిండా రేడియో మాణిక్యాలు. షాహిద్ భగత్ సింగ్ నాటకం రెండవ భాగం. రచన పి నలిని, నిర్వహణ ఎస్ఎస్ వాజ్పేయి, పర్యవేక్షణ ఎన్ సుధాకర్ రావు, సహకారం జంగా అనిల్ కుమార్.
3: ఆకాశవాణి భగత్ సింగ్ నాటకం. రచన శ్రీమతి పి నళిని, నిర్వహణ శ్రీమతి దీప్తి వాజ్పేయి, పర్యవేక్షణ శ్రీ నక్కా సుధాకర్ రావు, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: భగత్ సింగ్ శ్రీ ఎస్ఎస్ వాజ్పేయి, చంద్రశేఖర్ ఆజాద్ శ్రీ రమణబాబు, బటుకేశ్వర్ దత్ శ్రీ మల్లాది వెంకట కుటుంబ శర్మ, సుఖదేవ్ శ్రీ కెకే రెడ్డి, రాజగురు శ్రీ శివరామకృష్ణ, భగవతీ చరణ్ శ్రీ సివిఎస్ శాస్త్రి, మైఖేల్ అడయ్యర్ శ్రీ ఎంకేఎస్ సేన, ఈహెచ్ డయ్యర్ శ్రీ విజయ్ కుమార్ అయ్యర్ కె రవీంద్రనాథ్, సుఖదేవరాజ్ శ్రీ గోవిందరాజుల నాగేశ్వరరావు, జడ్జి శ్రీ కె రాధాకృష్ణమూర్తి, ఉపన్యాసకుడు డాక్టర్ కెకేవి శర్మ, జైలర్ డాక్టర్ వాడ్రేవు శివాజీ, న్యూమన్ శ్రీ ఛాయా భాస్కర్, పోలీస్ అధికారి శ్రీ భాస్కర్, మొదటి కానిస్టేబుల్ శ్రీ రవీంద్రనాథ్, రెండవ కానిస్టేబుల్ శ్రీ సిహెచ్ శ్రీనివాసరెడ్డి, బాల భగత్ సింగ్, చిరంజీవి విధిజ్ఞ, దుర్గాదేవి శ్రీమతి శ్రీవాణి, వ్యాఖ్యాత శ్రీమతి దీప్తి వాజ్పేయి. వినండి వాజ్పేయం మరియు సంస్కార భారతి సంయుక్తంగా సమర్పించు భగత్ సింగ్ నాటకం.
4: August 9, 1925 రాత్రి లక్నోకు 8 మైళ్ల దూరాన ఉన్న కాకోరి అనే చిన్న రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా పోయే రైలు బండిని గొలుసులాగి ఆపివేసి బండిలో తెస్తున్న ప్రభుత్వ ఖజానాని స్వాధీనం చేసుకున్నారు విప్లవకారులు. దోపిడీ ముఠాగా తయారై ప్రభుత్వ ఖజానాన్ని దోచుకోవడమే కాకుండా 2 కాపలా సిపాయిలను కాల్చి చంపారన్న అభియోగంపై రాజద్రోహం, రాజధిక్కారం, దొంగతనం, హత్య అనే నేరాలు మోపి రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్, అస్పకుల్లా ఖాన్లకు ఉరిశిక్ష, సచీంద్రనాథ సన్యాల్కు యావజ్జీవ కారాగార శిక్ష, యోగేష్ చటర్జీ, రాజ్ కుమార్ సిన్హా, ముకుందలాళ్లకు 10 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది సామ్రాజ్యవాదుల న్యాయస్థానం. కాన్పూర్లో హాస్టల్ గది అది భగత్ సింగ్ విప్లవ కార్యక్రమాలకు కేంద్రం.
5: భగత్, కాకోరి కేసు గురించి ఆంగ్ల న్యాయమూర్తి తీర్పు విన్నావా?
6: విన్నాను విన్నాను సుఖదేవ్. చట్టం న్యాయం తమ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్లు తీర్పులు ఇస్తున్నారు.
7: రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్, అస్ఫకుల్లా ఖాన్లకు ఉరిశిక్ష వేశారు. ఏమిటి వారు చేసిన ద్రోహం? వీళ్లు దోచుకుపోతున్న మన సంపదను నిరోధించడమేనా?
5: వాస్తవం చెప్పావు రాజుగురు. అడ్డొచ్చిన సిపాయిల్ని చంపారట. రాజద్రోహం, రాజధిక్కారం, దొంగతనం, హత్య, ఇవి అభియోగాలు.
6: విప్లవకారుల్ని దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి భయంకరమైన శిక్షలు వేస్తున్నారు. దీనికి ప్రతీకారం చేయాలి, ప్రజల్ని సమీకరించుకోవాలి.
7: ఉద్యమంలోకి మరికొంతమందిని తీసుకుంటే మరిన్ని సాహస కార్యాలు చేయడం తేలికవుతుందని నా ఉద్దేశం.
6: కొత్త వారిని ఉద్యమంలోకి తీసుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఉద్యమంలో చేరడానికి కొందరు ఉత్సాహపడుతుంటే వాళ్లను నీరు కార్చడానికి మరికొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే.
5: అవును, వారిని చేర్చుకునే విషయంలో జాగ్రత్త వహిస్తూనే ఈ తెల్లవాళ్లను దెబ్బకొట్టే ఏ చిన్న అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు.
7: ఎవరు?
8: నేను భటుకేశ్వర్ని.
6: భటుకేశ్వర్, లక్నో నుంచి ఇదేనా రావడం?
8: అవును. ఏమిటి, అందరూ అదోలా ఉన్నారు?
6: కాకోరి కేసు గురించి విన్నప్పటి నుంచి ఆవేశం ఆపుకోలేకపోతున్నాం. ప్రజల్ని ఉద్యమోన్ముఖుల్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
8: ప్రతాప్ పత్రిక ఉందిగా, దాని ద్వారా కూడా ప్రజల్ని ఉత్తేజపరుద్దాం. అన్నట్టు ప్రతాప్ పత్రిక ఎలా నడుస్తోంది?
6: బ్రహ్మాండంగా నడుస్తోంది. మన విప్లవ లక్ష్యాలు వివరించడానికి, ప్రజల్లో విప్లవ భావాలు వెదజల్లడానికి పత్రికలు ఎంతగా ఉపయోగపడతాయో చెప్పడానికి ప్రతాప్ పత్రికే నిదర్శనం.
8: ఉద్యమం ఇంకా ఊపందుకోవడానికి కొత్త వారిని చేర్చుకోవాలని ఆలోచిస్తున్నాం భటుకేశ్వర్. అన్నట్లు భగత్, మీ అందరికీ ఒక మంచి మిత్రుణ్ణి పరిచయం చేయబోతున్నాను.
7: ఎవరతను? మనకి ఉపకరించేవాడేనా?
5: బటు మెచ్చుకున్నాడంటే సమర్థుడనే అర్థం.
6: చాలా సంతోషం, సమర్థుడైన మరో సహచరుడు మనకు లభిస్తున్నాడన్నమాట. నీతో పాటు తీసుకొచ్చావా?
8: తీసుకొచ్చాను. సోదరా, లోపలికి రా.
9: అందరికీ నా విప్లవ అభివందనాలు.
8: భగత్, నేను చెప్పిన విప్లవ వీరకిశోరం ఇతడే, చంద్రశేఖర్ ఆజాద్. దేశ దాస్య విముక్తి కోసం ఉరికి వచ్చిన విప్లవ సింహం, ఏక్ అన్మోల్ హీరే. ఆజాద్జీ, ఇతడు భగత్ సింగ్. ప్రజ్వలిస్తున్న యువశక్తికి ప్రతీక. ఇతడు సుఖదేవ్. ఇతడు రాజగురు. విప్లవోద్యమ జ్వాలాశిఖలు.
6: మీ పరిచయ భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
9: అలా అనకండి మిస్టర్ భగత్ సింగ్. ఒకే లక్ష్యం వైపు సాగుతోన్న ప్రవాహాలన్నీ ఎక్కడో ఒక చోట కలుసుకోక తప్పదు, కలిసి అడుగు వెయ్యకా తప్పదు. మన ఈ కలయిక కూడా అంతే.
5: ఇప్పుడు విప్లవోద్యమ ప్రవాహం మరింత వేగం, ఊపు అందుకుని ముందుకు వెడుతుందని నా అభిప్రాయం.
7: బ్రిటిష్ పాలకులకు మన కలయిక సింహస్వప్నం కావాలి. ఇప్పటికే మన విప్లవకారులను చూసి వాళ్ళు భయంతో వణికి చేస్తున్నారు.
9: పిరికి వాళ్లు, నేరస్తులు భయపడక ఏం చేస్తారు? వ్యాపారం వంకతో అడుగు పెట్టి దేశాన్నే కబళించి నిలువు దోపిడీ చేస్తోన్న ఈ దొంగల ముఠాను తరిమి కొట్టకపోతే చివరకు దేశంలో మనకంటూ ఏమీ మిగలదు.
8: రండి, ఈ బ్రిటిష్ ముష్కరులని దేశ పొలిమేరలు దాటే వరకు తరిమి తరిమి కొడతామని, అంతవరకు విశ్రమించమని ప్రతిజ్ఞలు చేద్దాం.
10: కుహలించెను కుహలించెను గుండెలోన సవ్వడులు, నినదించెను నినదించెను విప్లవాల దుందుగులు. దేశమా వర్ధిల్లు, సందేశమా ప్రవర్ధిల్లు.
6: ఇంక్విలాబ్
10: జిందాబాద్,
6: ఇంక్విలాబ్
10: జిందాబాద్.
9: అయితే ఇప్పుడు మీ కార్యక్రమం ఏమిటి భగత్?
6: ఆజాద్జీ, కాకోరి కేసు తీర్పు విన్నప్పటి నుంచి నా హృదయం దహించుకుపోతోంది. దీనికి ప్రతీకారం చెయ్యాలి. శిక్ష అమలు పరచక ముందే జైలు మీద దాడి చేసి వారందరినీ విడిపించాలి.
9: మనిద్దరి ఆలోచనలు ఒకే దిశగా సాగడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ అడుగు పెట్టిన ఉద్దేశ్యం కూడా అదే.
8: కానీ ఆజాద్ భాయ్, అందరూ వేరు వేరు జైళ్లలో ఉన్నారు కదా, మనం దాడి చేసి అందరినీ ఒకేసారి ఎలా విడిపించగలం?
5: ఒక చోట దాడి చేసేసరికి మిగిలిన జైళ్ల మీద దాడి జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు కదా.
6: నిజమే, అందుకే మనం అన్ని జైళ్ల మీద ఒకేసారి విరుచుకుపడాలి. బ్రిటిష్ పాలకులకు ఆలోచించుకునే వ్యవధి ఇవ్వకూడదు.
9: కరెక్ట్ మిస్టర్ భగత్ సింగ్. అయితే ముందుగా మనం ఉరిశిక్ష పడ్డ నలుగురు మిత్రుల్ని విడిపించాలి.
7: వాళ్ళు ఏ జైల్లో ఉన్నారు ఆజాద్జీ?
9: గోరఖ్పూర్ లో రామ్ ప్రసాద్ బిస్మిల్, అలహాబాద్ లో రోషన్ సింగ్, ఫజియాబాద్ లో అస్ఫకుల్లా ఖాన్, లక్నో జైల్లో రాజేంద్ర లాహిరి నిర్బంధించబడ్డారు.
6: వెంటనే మనం మిగిలిన మిత్రులందరినీ సమావేశపరిచి ఏ జైలు మీద ఎవరు దాడి చేయాలో ముందే ప్లాన్ చేసుకోవాలి.
9: దర్వాజా కోలో, దర్వాజా కోలో. భగత్ సింగ్, వాళ్ళు పోలీసులు అయి ఉంటారు, మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి.
6: అజాద్జీ, ఏం పర్వాలేదు, మన మీద నేరాలు రుద్దేందుకు వాళ్ళ దగ్గర రుజువులు లేవు.
9: కాదు భగత్, కాకోరి కుట్ర కేసులో పోలీసులకు చిక్కనిది నేనొక్కండే, వాళ్ళు నా కోసం పెద్ద ఎత్తున గాలింపు జరుపుతున్నారు.
6: అయితే ఇలా రండి, మీరు తప్పించుకునే మార్గం.
9: మీరు రారా?
6: వద్దు, మేమిక్కడే ఉంటాం. ఎవరూ లేకపోతే వాళ్ళ అనుమానం మరింత బలపడుతుంది. చూడండి ఆజాద్ భాయ్, అక్కడ తలుపు లేదు, ఆ గోడ దూకి పారిపోండి.
9: అలాగే.
6: రాజుగురు, వెళ్ళి తలుపు తీ.
11: ఏం చేస్తున్నారు లోపల?
12: ఇంతవరకు తలుపు ఎందుకు తీయలేదు?
11: పనిలో ఉండి వినిపించుకోలేదు. ఏం పని? ప్రభుత్వాన్ని ఎలా కొలదొయ్యాలనా?
6: మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు.
11: లేదు, అవసరం ఉండే అనుమానిస్తున్నాం. అనుమానిస్తే అంతం చూస్తాం. మీరంతా విప్లవకారులు అవునా?
6: కాదు, మీరు పొరపడుతున్నారు. మేమంతా విద్యార్థులం.
11: మేము నమ్మాం. కానిస్టేబుల్?
12: ఎస్ సార్.
11: లోపలికి వెళ్ళి సెర్చ్ చేయి. నీ పేరు?
6: రంజిత్.
11: వాళ్ళంతా ఎవరు?
6: నా స్నేహితులు, అందరం కలిసి చదువుకుంటున్నాం. మీరెవరో తెలుసుకోవచ్చా?
11: ఎవరనుకుంటున్నావు?
6: ఒక పోలీసు అధికారి అనుకుంటున్నాను.
11: అధికారులకు గౌరవం ఇవ్వద్దని చెప్తున్నాయా మీ చదువులు?
6: ఇవ్వకముందే మీరే తీసుకున్నారుగా.
11: తెలివిగా మాట్లాడుతున్నావు. మీరు నలుగురేనా ఉంటున్నది?
6: అవును.
12: లోపల ఆయుధాలు ఏమి లేవు సార్.
11: కానిస్టేబుల్, అతన్ని అరెస్ట్ చేయి.
6: వీల్లేదు, నేనే నేరం చేయలేదు.
11: చేశావు.
6: రుజువు చేస్తారా?
11: ఎస్. నీ పేరు భగత్ సింగ్, కానీ మాకు తప్పుడు పేరు చెప్పావు. మమ్మల్ని మోసగించాలని చూసావు.
6: ఈ ఒక్క కారణం సరిపోతుందా నన్ను అరెస్ట్ చేయడానికి?
11: అనుమానం మీద అరెస్ట్ చేయడానికి నాకు అధికారం ఉంది. ఐఎమ్ ఎస్పీసీఏడి న్యూమాన్. నీ మీద చాలా నేరారోపణలున్నాయి.
6: మీరు నన్ను అక్రమంగా నిర్బంధించాలని చూస్తున్నారు.
13: కుంటి సాకులతో విద్యార్థుల్ని జైల్లోకి నెడుతున్నారు.
8: అధికారం ఉంది కదా అని జులుంచెలాయిస్తున్నారు. భారతీయ విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్నారు.
11: షట్ అప్, అధిక ప్రసంగం చేయకండి. తీసుకెళ్లి లోపలేసేస్తా. కానిస్టేబుల్.
12: ఎస్ సార్.
11: వెడిల్వై.
12: ఎస్ సార్.
4: అలా అరెస్ట్ చేసిన న్యూమన్ నెల రోజులు భగత్ సింగ్ ని చిత్రహింసలు పెట్టాడు. కానీ విప్లవకారులకు సంబంధించిన వివరాలేవీ రాబట్టలేకపోయాడు. చివరకు సాక్ష్యాధారాలు లేని కారణంగా భగత్ సింగ్ ని విడిచిపెట్టక తప్పలేదు. ఇంతలో భారతీయుల పరిపాలనా సామర్థ్యాన్ని అంచనా కట్టేందుకు బ్రిటిష్ పాలకులు నియమించిన సైమన్ కమిషన్ భారతదేశంలో అడుగుపెట్టింది. సైమన్ కమిషన్ అడుగుపెట్టిన ప్రతి చోట సైమన్ గో బ్యాక్ అంటూ భారతీయులు తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. 1928 అక్టోబర్ 30 తేదీన లాహోర్ రైల్వే స్టేషన్లో సైమన్ కమిషన్ అడుగుపెట్టింది. అక్కడ నిరసన కార్యక్రమానికి లాలా లజపత్ రాయ్ నాయకత్వం వహించారు. భగత్ సింగ్, భగవతీ చరణ్, బటుకీశ్వర దత్, సుఖదేవ్, రాజ్గురు తదితరులు ఆ నిరసనలో పాల్గొన్నారు. ఎస్పీ స్కాట్ ఆదేశాల మేరకు డిఎస్పీ శాండర్స్ ఉద్యమకారులపై లాఠీచార్జ్ చేశాడు. పోలీస్ దెబ్బలకు లాలాజీ నేలకొరిగారు. లాలాజీ హత్యకు ప్రతీకారంగా 1928 డిసెంబర్ 17 భగత్ సింగ్, ఆజాద్ తదితరులు డిఎస్పీ శాండర్స్ ని కాల్చి చంపారు. దీంతో ఉద్యమకారుల మీద పోలీసుల నిఘా మరింత పెరిగింది. ఆ పరిస్థితుల్లో మారువేషాల్లో భగవతీ చరణ్ భార్య దుర్గాదేవి సహకారంతో ఉద్యమకారులు కలకత్తా చేరుకున్నారు. ఆ తరువాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ పార్లమెంట్లో బాంబులు వేయాలని నిర్ణయం తీసుకుంది. అలా బాంబులు వేసే బాధ్యత భగత్ సింగ్, బటుకీశ్వర దత్తులకు అప్పగించబడింది. అయితే ఆ బాంబులు ప్రాణాలు తీసేవి కాక కేవలం భయోత్పాతాన్ని సృష్టించేవి మాత్రమే. తద్వారా ప్రభుత్వానికి కలవరపాటు కలిగించడమే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సంకల్పం. బాంబులు వేసిన అనంతరం స్వచ్ఛందంగా అరెస్ట్ అయి కోర్టుని, జైలుని ప్రచార వేదికలుగా ఉపయోగించుకోవాలనేది విప్లవకారుల వ్యూహం. 1929 April 8th పార్లమెంట్ సమావేశం జరుగుతుండగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి భగత్ సింగ్ బాంబు విసిరాడు. ఒక్క క్షణంలో అంతా భీభత్సంగా మారిపోయింది. భారతీయ ప్రతినిధులు విఠల్ భాయ్ పటేల్, మోతీలాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవ్య, మహమ్మద్ అలీ జిన్నాలు అక్కడే ఉన్నా ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోయారు. కరపత్రాలు వెదజల్లబడ్డాయి. ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి, వందే మాతరం అంటూ నినదిస్తూ ఆ ఇద్దరు విప్లవ వీరులు పోలీసులకు లొంగిపోయారు. వారిని కోర్టులో హాజరుపరిచారు.
6: ఇంక్విలాబ్
8: జిందాబాద్,
6: ఇంక్విలాబ్
8: జిందాబాద్,
6: సామ్రాజ్యవాదం
8: నశించాలి,
6: సామ్రాజ్యవాదం
8: నశించాలి,
6: వందే మాతరం,
8: వందే మాతరం,
6: వందే మాతరం,
8: వందే మాతరం.
14: బోనెక్కండి.
6: వీల్లేదు, మమ్మల్ని సంఖ్యలతో బోనెక్కించడం చట్ట విరుద్ధం.
8: మా సంఖ్యలు తీసే వరకు మేము బోనెక్కం. పెద విప్పం.
15: సంఖ్యలు తీయం, హజం చెయ్యకుండా బోనెక్కండి.
6: ఎందుకు తీయరు? కోర్టు రూల్స్ మీరు పాటించాలి.
14: మర్యాదగా పదండి, లేకపోతే
8: బెదిరిస్తే భయపడం. అసలు మేము నేరస్తులమే కాదు.
6: మా దేశాన్ని రక్షించుకునేందుకు మేము చేసిన పని నేరం కాదు.
14: అదంతా మాకు అనవసరం. ముందు బోనెక్కండి.
8: ఎక్కకపోతే
15: ఎక్కిస్తాం. పదండి.
6: వీల్లేదు.
14: మారనేతో క్యా కరేగా తుమ్.
15: అరే చల్, మర్యాదగా బోనెక్కమంటే మారం చేస్తారా? చల్
14: చల్. సైలెన్స్, సైలెన్స్. మిస్టర్ భగత్ సింగ్, మిస్టర్ బొట్టుకేశ్వర్ దత్, మీరు నేరాన్ని అంగీకరిస్తున్నారా? మీపై మోపబడిన అభియోగానికి మీ సంజాయిషి ఏమిటి?
6: మేం చేసింది నేరం కాదు జడ్జి గారు, విప్లవ కార్యక్రమం.
14: ప్రాణాలు తీసే బాంబుని పార్లమెంట్ లో విసిరి నేరం కాదంటే సరిపోతుందా?
6: ప్రాణాలు తీయడం మా అభిమతం కాదు, బ్రిటిష్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయడమే మా ముఖ్య ఉద్దేశం.
8: కోట్లాది భారత ప్రజల రక్త మాంసాలు కరిగించి సృష్టించే సంపదను కొల్లగొట్టే ప్రభుత్వం మీది, దాన్ని పడగొట్టాలన్నదే మా ధ్యేయం.
6: అవును, పార్లమెంటులో ఎవరిని చంపడం మా ఉద్దేశం కాదు. దేశ ప్రజల్లో రగులుతున్న ఆవేశానికి ప్రతిరూపమే మా చర్య. అదే చేసి చూపాం.
14: అంటే మనిషిని ఎలా చంపాలా అని చేసి చూపటమా? ఇది మహాపరాధం కాదా?
6: ఏది అపరాధం? ఎవరిది అపరాధం? మా దేశ సంపదల్ని దోచుకుపోతున్న మీది అపరాధమా? దాన్ని నిరోధిస్తున్న మాది అపరాధమా?
8: వ్యాపారం చేసుకుంటామని నమ్మబలికి దేశంలో కాలు మోపి చివరికి దేశాన్ని హస్తగతం చేసుకున్న మీది అపరాధమా? కాదని ఎదిరించిన మాది అపరాధమా?
6: కూటి కోసం వచ్చి కిరీటాన్ని కొల్లగొట్టి చక్రవర్తిగా చలామణి అవుతున్న మీది అపరాధమా? మీ పాలన మాకొద్దని నినదిస్తున్న మాది అపరాధమా?
8: ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ మానవతా విలువలకు గౌరవం ఇచ్చే మా జాతిని నీచంగా చూస్తూ మమ్మల్ని, మా హక్కుల్ని కాలరాస్తున్న మీరు అపరాధులు, మీరు నేరస్తులు.
6: అసలు మా దేశాన్ని పాలించే హక్కు మీకెక్కడిది? ఎవరిచ్చారు?
14: ఆర్డర్, ఆర్డర్.
8: మేలు చేస్తున్నట్లు నమ్మబలికి మీరు మేము అంటూ వర్గీకరణ చేసి మా మధ్య చీలికలు తెచ్చి వైషమ్యాలను సృష్టించి మా దేశస్తులను కట్టుబానిసలుగా చేసుకోవాలని చట్టాలను సృష్టిస్తున్న మీరు నిజమైన నేరస్తులు.
6: మానవతావాదాన్ని మట్టిపాలు చేశారు, భారతీయ సంస్కృతిని కలుషితం చేశారు, వ్యాపారం వంకతో దేశాన్ని దోచుకు తింటున్నారు. మిమ్మల్ని మీరు తప్ప ఈ ప్రపంచంలో మరే జాతిని మీరు గౌరవించరు. అలాంటి మీకు మమ్మల్ని పాలించే హక్కు గాని శాసించే హక్కు గాని లేదు. తక్షణం మా దేశాన్ని విడిచిపోండి.
14: ఆర్డర్, ఆర్డర్. ఇది కోర్టు, ఉపన్యాస వేదిక కాదు. కోర్టు నియమాలను ధిక్కరిస్తే శిక్ష పడుతుంది. కోర్టు వారు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలి. ఎవరిని విమర్శించరాదు, ఎవరిని దూషించరాదు.
6: గౌరవనీయులైన జడ్జి గారు, ఈ దేశం మాది, ఈ దేశ సంపదలు మావి. అలాంటప్పుడు దేశాన్ని అక్రమంగా ఆక్రమించి దేశ సంపదల్ని దోచుకుపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు?
14: ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. మీ మీద జరిగిన నేరారోపణ గురించే మీరు సమాధానం చెప్పాలి. సాధారణంగా అపరాధానికి వెనుక గల ఉద్దేశానికి కోర్టు ప్రాధాన్యత ఇవ్వదు, అపరాధం గురించే ఆలోచిస్తుంది.
8: అదే తప్పు. అపరాధానికి వెనుక గల కారణాలను పరిశీలించి పరిష్కరించినట్లయితే అసలు అపరాధమే జరగదు.
14: మా శిక్షాస్మృతిని అనుసరించే తీర్పునిస్తాం.
6: మా చర్య అపరాధం అని చెప్పే మీ శిక్షాస్మృతిని తగలబెట్టాలి.
14: మీ వితండవాదాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు.
8: మీరు చలాయిస్తున్న అమానుషమైన అధికారాన్ని భారత ప్రజలు సహించరు.
6: దేశభక్తుల్ని దేశ ద్రోహులుగా హంతకులుగా చిత్రిస్తున్న మిమ్మల్ని మీ పరిపాలనని కూకటి

0: లాహోర్ కుట్ర కేసులో పోలీస్ అధికారి శాండర్స్ ని హత్య చేసిన నేరానికి 1930 అక్టోబర్ 7వ తేదీన ప్రత్యేక కోర్టు జడ్జిమెంట్ ప్రకటించింది. 50 పేజీలున్న ఆ తీర్పు ప్రకారం భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురువులు మరణించే వరకు ఉరితీయాలని ప్రకటించబడింది. పటుకేశ్వర దత్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. చంద్రశేఖర్ ఆజాద్ పోలీసులకి చిక్కలేదు. అతన్ని పట్టించిన వారికి బహుమతి కూడా ఇస్తామని ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. అది అలహాబాద్ ఆల్ఫ్రెడ్ పార్క్. మిత్రుడు సుఖదేవ్ రాజ్ తో కలిసి ఆ పార్క్ లో ప్రవేశించాడు చంద్రశేఖర్ ఆజాద్.
1: నేను చాలా ఖరీదైపోయాను సుఖదేవ్ రాజ్. నన్ను సజీవంగా లేక నిర్జీవంగా పట్టించిన వారికి 30,000 రూపాయల నగదు బహుమానం ప్రకటించింది ఈ ఆంగ్ల ప్రభుత్వం. ఒక భారతీయుణ్ణి పట్టిస్తే భారతీయుల సొమ్మునే బహుమతిగా ఇస్తారట. శహబాష్, ఇంతకన్నా జేబు దొంగలు నీతిగా ఉంటారు కదా.
2: జిల్లా గూఢచారి విభాగం ఇన్స్పెక్టర్ శంభునాథికి మిమ్మల్ని పట్టుకునే బాధ్యతను అప్పగించారు.
1: నా గురించి వలపన్ని గాలిస్తున్న వారు ఇంకా చాలా మంది ఉన్నారు సుఖదేవ్ రాజ్. షాజహాన్పూర్ లో ఇన్స్పెక్టర్ ఠికారాం, అలహాబాద్ లో మహమ్మద్ నాజర్ ఖాన్, ఎస్పీ బావర్, డిఎస్పీ ఠాకూర్ విశ్వేశ్వర సిన్హాలు నా ఆచూకీ కోసం 1000 కళ్లతో గాలిస్తున్నారు.
2: అదే నా భయం. మీ ఒక్కడి కోసం ఇంత మంది మార్బలం, ఇన్ని ఉచ్చులు, నిజంగా మీరు మహావీరులని లోకానికి వెల్లడైంది పండిట్జీ.
1: మనతో ఉంటూ మన రహస్యాలు తెలిసిన వీరభద్రతి వారి అప్రూవర్ గా మారిపోయాడు. మన విప్లవోద్యమ రహస్యాలు బ్రిటిష్ వారికి అందించాడు. వాడి వల్ల మన విప్లవ కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. చివరికి నన్ను పట్టించేందుకు కూడా సిద్ధపడుతున్నాడు.
2: వాడు మిత్రద్రోహి, దేశద్రోహి. ఇలాంటి నీచుల వల్లే ఎంతటి మహా ఉద్యమాలు అణగారిపోతున్నాయి పండిట్జీ. మీరు అన్యదా భావించనంటే నాదో సలహా.
1: ఏమిటి?
2: మీరు యశ్పాల్, సురేంద్ర పాండ్యాలతో కలిసి రష్యా వెళ్లిపోతే బాగుంటుంది. పరిస్థితులు చక్కబడ్డాగా తిరిగి రావచ్చు.
1: పిరికి బందలా ప్రాణం కోసం దేశం విడిచి పారిపోమ్మని సలహా ఇస్తున్నావా మిత్రమా? కాని ఈ ఆజాద్ భీరువు కాదు. ప్రాణాలంటావా? ఆత్మ స్వేచ్ఛ లేని ఈ శరీరం కూలిపోతేనే సుఖదేవ్ రాజ్. నేను నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఆఖరి క్షణం వరకు ఈ గడ్డ మీదే నిలబడి పోరాడుతూ ప్రాణాలు వదులుతాను. నా పాంచ భౌతిక శరీరం ఈ మట్టిలో మట్టై కలిసిపోవాలి. అదే నా తుది కోరిక. ఎవరది? బయటకు రండి, లేదా చస్తారు.
2: అది పోలీస్ జాగిలం. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడడం మంచిది పండిట్జీ. ఏ క్షణంలోనైనా పోలీసులు మనల్ని చుట్టుముట్టచ్చు. పదండి.
1: భయపడకు, ఆ జాగిలం మనల్ని గమనించలేదు.
2: పండిట్జీ, అంత సాహసం పనికిరాదు. భగత్ సింగ్ కూడా ఇలాగే దుస్సాహసం చేసి చేజేతలా పోలీసులకి పట్టుబడ్డాడు.
1: నా సచివుడు, నా బహిప్రాణం, విప్లవోషస్సు అయిన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురువులకు మరణశిక్షలు విధించింది ఈ కిరాతక ప్రభుత్వం.
2: పండిట్జీ, వారు విడుదల కావడం అసాధ్యం అంటారా?
1: ఇంతవరకు నేను చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. నేను, భగవతీ చరణ్, యశ్పాల్ కలిసి లాహోరు జైలు మీద దాడి చెయ్యాలని ప్రయత్నించాం. కాని ఆదిలోనే దురదృష్టం ఎదురైంది. బాంబును పరీక్షిస్తుండగా పేలి రావీనదీ తీర పడవుల్లో భగవతీ చరణ్ మరణించారు. ఆ కసితో పంజాబ్ లో అనేక మంది పోలీస్ అధికారులను బాంబు దాడుల్లో హతమార్చాను. నా మీద ఉచ్చు మరింత బిగిసింది.
2: పోనీ పెద్ద నాయకులతో చర్చించి భగత్ సింగ్ విడుదలకు ప్రయత్నిస్తే?
1: అది జరిగింది. గాంధీ గారి వద్దకు సుశీలా దీదీని, దుర్గా బాబీని పంపించాను. నేనుగా పండిట్ నెహ్రూ గారిని కలిశాను. భగత్ సింగ్ లాంటి నిస్వార్థ మూర్తిని కాపాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నొక్కి చెప్పాను. ఏం జరిగిందో తెలీదు. భగత్ సింగ్ విడుదలకు ఆదేశాలు మాత్రం జారీ కాలేదు. బహుశా ఈ విషయంలో తాను చేయగలిగిందేమీ లేదని ఇర్విన్ మొండి చేయి చూపించుకుంటారు.
2: నిజమే, మనది విప్లవ బంధ, గాంధీజీది అహింస మార్గం. అందుకే మన పట్ల వారికి అంతగా శ్రద్ధాశక్తులు లేకపోవచ్చు. ఏది ఏమైనా ప్రజల్లో స్వతంత్రేచ్ఛ ఇనుమడించింది. ఎటు చూసినా సామ్రాజ్యవాదం నశించాలి అనే నినాదాలు మినుముట్టుతున్నాయి.
1: మనందరి లక్ష్యం ఒక్కటే. ఏ పంథాలో స్వాతంత్ర్యం లభించినా అందరం ఆనందిస్తాం.
3: సరౌండ్ ద పార్క్. మిస్టర్ చంద్రశేఖర్ ఆజాద్, పార్కు చుట్టూ పోలీసులు తుపాకులు బారు చేసి నిల్చున్నారు. నువ్వు ఇంకా తప్పించుకుపోలేవు. వెంటనే లొంగిపో, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాం.
1: సుఖదేవ్ రాజ్, ఇక లాభం లేదు. పోలీసులు చుట్టుముట్టారు, నువ్వు పారిపో. వెంటనే పరిగెత్తు.
2: మరి మీరు?
1: నా సంగతి నేను చూసుకుంటాను, నువ్వు తప్పించుకో. వెళ్ళు.
2: నేను మీతోనే ఉంటాను పండిట్జీ.
1: మూర్ఖంగా మాట్లాడకు, చెప్పినట్టు విను.
2: లేదు పండిట్జీ, ఇన్నాళ్ళు మీ నీడలా వెన్నంటూ ఉండి ఇప్పుడు ఇలా

0: ప్రమాదంలో వదిలేసి వెళ్లిపోయేంత కృతజ్ఞుని గాను. నేను మీతో పాటే.
1: సుఖదేవ్ రాజ్, నా మాట విను. వాళ్ల గురి నా మీద, నన్నెటూ తప్పించుకోనివ్వరు. నువ్వు నాతో పాటు బలి కావద్దు.
0: అందుకని పిరికి వందలా పారిపోమంటారా పండిట్జీ?
1: తప్పదు. విప్లవకారులందరూ ఒక్కసారే కూలిపోతే విప్లవోద్యమాన్ని నడిపించేదెవరు? నా మాట విను
0: పండిట్జీ. మీరెంత చెప్పినా నేను వెళ్ళను. ఈ రోజు నేను మీతో పాటు ఆనందంగా బలవుతాను.
1: సుఖదేవ్ రాజ్, విప్లవ సేనానికి ఆజ్ఞాపిస్తున్నాను, ఈ రోజు నువ్వు మరణించడానికి వీల్లేదు. తక్షణం తప్పించుకు పారిపో, వెళ్ళిపో.
0: పండిట్జీ, ఒక్కసారి మీ పాదాలను కళ్ళగద్దుకునేందుకు అనుజేయండి.
1: ప్రియమిత్రమా, పర్వాలేదు, వెళ్ళు. ఆ బ్రిటిష్ కుక్కలకు ఈ ఆజాద్ శక్తి ఏమిటో ఈ రోజు రుచి చూపిస్తాను. నువ్వు మాత్రం తుపాకీ గుండుకి చిక్కకుండా పరిగెత్తు. విప్లవోద్యమాన్ని చల్లారనివ్వవద్దని మిత్రులందరికీ నా మాటగా చెప్పు, వెళ్ళు.
2: మిస్టర్ ఆజాద్, 10 నిమిషాలు ముగిసింది. పారిపోవడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు దక్కవు, వెంటనే లొంగిపో.
1: ఒరే బ్రిటిష్ కుక్కలారా, ఈ ఆజాద్ని పట్టుకోవడం మీ తరం కాదు. ధైర్యం ఉంటే ముందుకు రండి, అందర్నీ యమసదనానికి పంపిస్తాను.
2: ఫైర్!
1: పిరికి బందల్లారా, దొంగ దెబ్బ కొట్టడం వీరత్వం కాదురా? రండి, పౌరుషం ఉంటే ఎదురుగా వచ్చి తలబడండి. ఎవరు వీరులో తెలుస్తుంది. భరత వీరుల శౌర్యాజ్ఞకి తాళలేక ప్రపంచ విజేత అలెగ్జాండరే పలాయనం చిత్తగించాడు. మీరనగా ఎంత, ఝాన్సీరాణి కత్తిపదును అప్పుడే మరిచిపోయారా? బ్రిటిష్ తొత్తులారా, నేనెన్నటికీ మీ బందీని కాను. నా శరీరం మీద చేయి వేయగల మొనగాడింకా పుట్టలేదురా. నాకు ప్రాణం మీద తీపి లేదు. మిమ్మల్ని మాత్రం ప్రాణాలతో తిరిగి పోనివ్వను. నీచుల్లారా, నా మరణం మీ చేతుల్లో లేదు. నన్ను ప్రాణాలతో బంధించడం మీ తరం కాదు. నా ఒక్కడి మరణంతో ఈ మహోద్యమం చల్లారదు. నా శరీరం నుండి రాలే ఒక్కొక్క రక్త బిందువు నుండి ఒక్కొక్క వీరుడు ఉద్భవిస్తాడురా. మిమ్మల్ని ప్రపంచ పొలిమేరల వరకు తరిమి తరిమి కొడతాడురా. నా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి తీరుతుంది. ఓ భరత వీరులారా, అప్పుడే విశ్రమించకండి, విప్లవోద్యమాన్ని చల్లారనివ్వకండి. అమ్మా భరతమాత, నీ దాస్య శృంఖలాలు తెంచకుండానే నీ బిడ్డ వెళ్లిపోతున్నాడమ్మా. నన్ను క్షమించవు? నా తుది వందనం అందుకో తల్లి. వందే మాతరం.
3: ఆ విధంగా తనను తానే కాల్చుకుని చంద్రశేఖర్ ఆజాద్ తన ప్రాణాలను భరతమాత పాదాలకు పూజా పుష్పంగా అర్పించాడు. తన జన్మను ధన్యం చేసుకున్నాడు. భగత్ సింగ్ వంటి దేశభక్తుణ్ణి ఉరితీయవద్దని, వైస్రాయ్ తన ప్రత్యేక అధికారాలతో అతని శిక్షని తగ్గించాలని ఎంతమంది నాయకులు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. తన విడుదల కోసం జరుగుతున్న ప్రయత్నాల గురించి విని భగత్ సింగ్ చాలా బాధపడ్డాడు. తన తండ్రి కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి మరింత బాధపడ్డాడు. తన జీవితం సిద్ధాంతాన్ని పణంగా పెట్టి నిలుపుకోవలసినంత విలువైనది కాదని, మృత్యువును ఆనందంగా ఆహ్వానించడమే తన నిర్ణయమని స్పష్టం చేశాడు. అయితే అతను జైలు నుంచి ప్రభుత్వానికో లేఖ రాశాడు. తమను రాజద్రోహుల కింద జమకట్టి ప్రభుత్వం శిక్ష విధించింది కావున తమను హంతకుల్లా ఉరితీయవద్దని, సైనికులతో కాల్చి చంపించమని లేఖ రాశాడు. కాని అతని అభ్యర్థన తిరస్కరించబడింది. చివరకు 1931 మార్చి 24వ తేదీన ఉదయం భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఉరితీయాలని ప్రభుత్వం నిశ్చయించింది. కాని విపరీత పరిణామాలు సంభవిస్తాయేమోనన్న భయంతో 1931 మార్చి 23వ తేదీ సాయంత్రం, అనగా జైలు నిబంధనలకు విరుద్ధంగా ఒకరోజు ముందుగానే ఉరితీసి వారి శవాలను ఎవ్వరికీ దక్కకుండా చేయాలని రహస్య నిర్ణయం తీసుకుంది బ్రిటిష్ పాలకవర్గం.
4: సర్దార్జీ, ఈ పూట శిక్ష అమలు పరుస్తారు, సిద్ధంగా ఉండండి.
5: జైలర్ గారు, ఐ ఆమ్ రెడీ.
6: మేము కూడా రెడీ.
4: మతగ్రంథం మీద నాకు తెచ్చివ్వమంటారా?
5: ఎందుకు?
4: మరికొద్ది గంటల్లో మీరు మరణించబోతున్నారు, దైవ ప్రార్థన చేసుకోరా?
5: ఇంతకాలం ఊరుకుని ఈ చివరి గడియల్లో స్మరిస్తే నేనొక పిరిగి వాణ్ణని, చావు దగ్గర పడగానే కాపాడమని ప్రార్థిస్తున్నానని ఆ భగవంతుడు భావించడా జైలర్ గారు? మానవత్వాన్ని మించిన మతం లేదు, మానవ సేవ కన్నా గొప్ప దైవకార్యం లేదు. స్వాతంత్ర్య సాధన, సమసమాజ స్థాపనే లక్ష్యాలుగా ఇంతకాలం బ్రతికాం.
6: రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో షాహిద్ భగత్ సింగ్ నాటకం విన్నారు. రెండవ భాగం రచన పి నళిని, నిర్వహణ ఎస్ఎస్ వాజ్పేయి, పర్యవేక్షణ ఎన్ సుధాకర్ రావు, సహకారం జంగా అనిల్ కుమార్. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో టిఎన్ కృష్ణన్ వయోలిన్ వాదనం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మధురిమ హాయైన పాత కొత్త సినిమాల నుండి ఎంచుకున్న మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ముందుగా విందాం 1999 విడుదలైన సినిమా రావోయి చందమామ. వైజయంతి మూవీస్ బ్యానర్పై జయంతి పరంజి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగార్జున, జగపత్బాబు, అంజలా జవారి, కీర్తిరెడ్డి ప్రధాన పాత్రలను నటించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి మణిశర్మ సంగీతం అందించగా

ఇది మనయాస మన బసలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. నచ్చిన అమ్మాయిని పూలతోనూ పళ్ళతోనూ ప్రకృతిలో కనిపించే ఏ వస్తువులో అయినా పోల్చుకుంటారు అబ్బాయిలు. అయితే అమ్మాయి మనసు వెన్నెలలాగా, తను నవ్వితే విరబూసే పువ్వులాగా, తను నడిస్తే వయ్యారి నడకలాగా, హంస నడకలాగా ఉంటుందని పొగుడుతూ ఉంటారు. కవితలు కూడా రాస్తూ ఉంటారు. ఇప్పుడు మధురిమలో విందాం మెరుపు కలలు సినిమా నుండి హరిహరన్ సాధనా సర్గం పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు హాయైన మధుర గీతాలను వినిపించే కార్యక్రమం మధురిమ. ప్రపంచంలో ఎన్ని అందాలున్నా మనసుకు నచ్చిన అందం మాత్రం ప్రకృతి. మెరిసే ముత్యానికి కురిసే వర్షం తోడైతే ఆనందం, విరిసే పుష్పానికి చల్లని జాబిలి తోడైతే ఆనందం. తోటివారికి సాయపడడంలో కూడా సంతృప్తిని పొందవచ్చు. ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించడమే అసలైన అందం ఆనందం.

ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. తెలుగు సినిమా పాటల పుదుటలో ఎన్నో సుమధుర గీతాలు, అన్నీ మనసుకు నచ్చేవే, మనసుకు హాయైన అనుభూతిని కలిగించేవే. ఇప్పుడు విందాం చంద్రముఖి సినిమా నుండి సుజాత యాడు బాలకృష్ణ పాడిన ఈ పాట.

మణిరత్నం గారు నిర్మాతగా, తన దర్శకత్వంలో విడుదలైన సినిమా ఇద్దరు. అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షరబ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామూర్తి గారి అర్థవంతమైన గీతానికి ఏఆర్ రెహమాన్ గారు సంగీతాన్ని స్వరపరచగా, ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ గారు ఆలపించిన ఈ మధుర గీతం ఇయాల్టి మధురిమలో చివరగా.

ఇవి ఇయాల్టి మధురిమలో హాయైన పాటలు. రేపు రాత్రి 10:30 రేపటి మధురిమలో మరిన్ని మధుర గీతాలను వినిపిస్తారు మా రేడియో నేస్తం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. వాతావరణం: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. గాలిలో తేమ 90% ఉండే. ఇక రాగల 24 గంటల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు 5:50 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపు 7:00 యోగమనే అదృష్టం. యోగం యొక్క ప్రక్రియ అంటే యోగా శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం, ఇంకా తెలంగాణ అక్షర వాచస్పతి దాశరథి కవి రచయిత చిందమాషన్న ప్రసంగం, అట్లనే పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగమాలిక 44వ భాగంలో ప్రతాపరుద్ర చరిత్ర గురించి వినొచ్చు. రేపు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బజర్హత్నూర్కు చెందిన కుంభోజీ రవలితో ముచ్చట వింటారు పాటల నడుమ. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్. ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమంలో రేపు 6:20 రేపటి గిరిపదంలో నార్నూరు మండలం గుంజాల గ్రామానికి చెందిన మెస్రం మారుతి బృందం పాడిన గోండి డెంసా పాటలు, ఇచ్చోడ మండలం దుబర్పేట గ్రామానికి చెందిన కాత్ల శ్రీధర్ బృందం పాడిన గోండి డోల్కి పాటలు వినవచ్చు. ఇల్లు వ్యవసంలో రేపు రాత్రి 7:00 పురుగు మందుల కొనుగోలు వాడకంలో మెలగోల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట, ఇంకా వానాకాలం కంది సాగులో మెలకువల గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో ముచ్చట ప్రసారమవుతుంది. కథనం కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి ఒక్కనాటి భాగవతం కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రాత్రి 9:45 ముచ్చట పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడెపోతన్నతో కే లెనిన్ పెట్టిన ముచ్చట వినొచ్చు. ఇవే కాకుండా సినిమా పాటలు వినొచ్చు. 8:40 సింగిడిలో, 5:00 మాట చెప్పుండ్రి పాట 8లో, రాత్రి 8:00 హుషారులో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 11:02 దాటి 22 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు 5:50 ఎఫ్ఎం 100.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలు షురవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.